శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 25వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 15వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 6 సెకండ్లు. శుభోదయం.

పరలోకాన్ని విశ్వసించువాడు తన పొరుగును హింసించకూడదు. పొరుగును హింసించువాడు నరకప్రాప్తుడు. అతడు రేయింబవళ్ళు, భక్తికృత్యములు అంటే ప్రార్థనలు, ఉపవాస వ్రతాలు పాటించినను వ్యర్థమే. మీరు ఇల్లు తీసుకునే ముందు పొరుగును చూడండి. పొరుగును ప్రేమించలేని అసమర్థులు తమ హస్తాలలో ఒక హస్తాన్ని నిరుపయోగం గావించుకున్నట్లే. ముందు పొరుగును చూడండి. పొరుగును ప్రేమించలేని అసమర్థులు తమ హస్తాలలో ఒక హస్తాన్ని నిరుపయోగం గావించుకున్నట్లే. ఎవరి దుష్టచర్యల వల్ల పొరుగు భయకంపితురాలవుతారో అట్టి దుష్టుడు ముస్లిం కాజాలడు. ఎవరి వలన పొరుగు వారి మానధన ప్రాణభయముండదో, ప్రమాదముండదో, అట్టివాడు నిజమైన విశ్వాసి. పొరుగువారి శునకాన్ని సైతం హింసించుట పొరుగువారిని హింసించటంతో సమానమని దైవ ప్రవక్త కారుణ్యమూర్తి హజ్రత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి వాక్కై ఉన్నది. పొరుగువారితో వ్యవహరించే విషయంలో ఒక నిజమైన ముస్లిం దైవ ప్రవక్త ప్రవచనాన్ని ఎప్పుడూ అతిక్రమించడు. ఒక సందర్భంలో దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా పేర్కొన్నారు, తమ పొరుగువానితో ఉత్తమ రీతిలో వ్యవహరించే మనిషే అల్లాహ్ దృష్టిలో ఉత్తమమైన పొరుగువాడు అని. మరో సందర్భంలో దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేర్కొన్నారు, తన పొరుగువాడు ఆకలితో ఉండగా తాను కడుపు నిండా భుజించే వ్యక్తి నిజమైన విశ్వాసి కాజాలడు అని. ఎవరైతే తన పరివారం పట్ల అమిత దయాదాక్షిణ్యాలు కలిగి ఉంటాడో అట్టివాడు పరిపూర్ణ విశ్వాసి. ఎవరికైతే

0: మీ మనసును ఈర్ష్య అసూయాల నుండి, నోటిని అసత్యం చాడీల నుండి, మీ సత్కర్మలను ప్రదర్శనల నుండి, మీ ఉదరాన్ని నిషిద్ధ హరాము ఆహారాల నుండి రక్షించుకున్నవాడే సౌభాగ్యవంతులు. సౌభాగ్యమంటే ధనాధిక్యత కాదు, హృదయాత్మిక ధనికమే అసలైన సౌభాగ్యము. మీకు ఇహపరమందు లభించిన భుక్తిపై తృప్తిపడండి. అల్లాహుతాలా కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ, మరికొందరికి మితంగా భుక్తిని ప్రసాదించి పరీక్షిస్తున్నాడు. మీరు దైవం పెట్టిన పరీక్షలో ఉత్తీర్ణులవటానికై సర్వకాల సర్వావస్థలయందు అల్లాహుతాలాకు కృతజ్ఞత చూపండి. ఇదే సాఫల్య మార్గం. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
1: మీరింతవరకు సూక్తిసుధ విన్నారు. సమర్పణ శ్రీ మీర్జా గఫార్ బేగ్.

వరకు నాట్య కలం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

అండకొర్ర సాగును గురించి తెలుసుకుందాం. అండకొర్ర ప్రాచీన అరుదైన భారతదేశ ఆహార పంట. దీని శాస్త్రీయ నామం బ్రకేరియా రమోసా. గ్రామీణే కుటుంబానికి చెందింది. స్వపరాగ సంపర్కాన్ని కలిగి ఉంటుంది. తక్కువ నీటి లభ్యత కలిగిన సారంలేని నేలల్లో కూడా అండకొర్రని సాగు చేయొచ్చు. వాతావరణ మార్పు సంక్షోభాలను తట్టుకుని మంచి దిగుబడులను ఇస్తుంది. వీటిలో పోషకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. గ్రామీణ పేదల్లో ఉన్న పోషక లోపాలకు, పట్టణ నగర ప్రజల్లో ఉన్న జీవన శైలి వ్యాధులకు అండకొర్ర ఒక చక్కని పరిష్కారం. అండకొర్ర సాగు ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. అండకొర్ర పంట బెట్టను వేడిని తట్టుకుంటుంది. లోతట్టు, వరద, ముంపు ప్రాంతాల్లో కూడా సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో అండకొర్ర ముఖ్య ఆహార పంట. వీటితో అన్నం, రొట్టె, గంజి చేసుకోవచ్చు. ఇది నీటి ఎద్దడిని బాగా తట్టుకునే పంట. ఇక అండకొర్ర సాగుని గనుక మనం చూసుకున్నట్లయితే మే నుండి ఆగస్టు మాసాల వరకు కూడా అండకొర్ర విత్తనం వేసుకోవచ్చు. 30 సెంటీమీటర్ల ఎడంసాళ్లలో మొక్కల మధ్య 7.5 సెంటీమీటర్లు ఉండే విధంగా గొరుతో విత్తుకోవాలి. ఆలస్యంగా వేస్తే దిగుబడి మీద ప్రభావం ఉంటుంది. విత్తనం వేసే ముందు భూమిలో తగినంత తేమ ఉండి 1 నుండి 2 వర్షాలు పడితే పంట చేతికొస్తుంది. వర్షాలు ఆలస్యమైనా నీటి ఎద్దడిని తట్టుకుని పంట పండుతుంది. ఇక అండకొర్ర విత్తనం విషయానికి వచ్చినట్లయితే లోకల్ సెలక్షన్, స్థానిక సేకరణ రకాలని ఎంచుకోవాలి. ఎకరానికి సాళ్లల్లో వేస్తే 3 కిలోలు, వెదజల్లితే 5 కిలోల విత్తనం అవసరమవుతుంది. బాగా దుక్కిదున్నిన పొలంలో లోతులో పడకుండా విత్తనం పైపైన వేసుకోవాలి. విత్తనం వేశాక 5 రోజులకి మొలకొస్తుంది. అండకొర్ర సాగులో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసుకున్నట్లయితే భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాలి. ఎకరానికి 4 టన్నుల పసులు ఎరువును ఆఖరి దుక్కులో వేసి 8 కిలోల చొప్పున నత్రజని, భాస్వరం ఎరువుల్ని విత్తేటప్పుడు వేసుకోవాలి. విత్తిన 25 నుండి 30 రోజుల తర్వాత మరో 8 కిలోల నత్రజనిని పైపాటుగా వేసుకోవాలి. అండకొర్ర మొక్క 90 నుండి 100 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. మెత్తటి కాండం, గనుపు సన్నటి నూగుని కలిగి ఉంటుంది. ఆకులు 18 నుండి 25 సెంటీమీటర్ల పొడవు, 6 నుండి 18 సెంటీమీటర్ల వెడల్పుని కలిగి ఉంటాయి. ఆకు ఉపరితలం నునుపుగా ఉంటుంది. అండకొర్ర కంకి 10 నుండి ఇతర ముతకధాన్య పంటలతో కూడా ఈ అండకొర్ర సాగు చేపట్టచ్చు. అండకొర్ర స్వల్పకాలిక పంట. పంట విత్తాక 40 నుండి 45 రోజుల్లో పూతకు వస్తుంది. 75 నుండి 85 రోజులకి కోత దశకు వస్తుంది. పంట వేసిన తర్వాత 50 రోజుల తర్వాత పచ్చిగడ్డిని పశుగ్రాసంగా వాడచ్చు. అండకొర్ర ధాన్యం పశుగ్రాసం కోసం సాగు చేస్తూ ఉంటారు. బాగా కరువు వచ్చినప్పుడు లేదా ఎక్కువ చలికి గురైతే పంటని మాత్రం పశువులకి మేతగా వాడకూడదు. వాటిలో నైట్రేట్ విషం స్థాయికి మించి ఉండడంతో పశువుల ఆరోగ్యం మీద దీని ప్రభావం ఉంటుంది. ఇక అండకొర్రను గనక మనం సాగు చేసినట్లయితే ఎకరాకి సగటున 7 నుండి 8 క్వింటాళ్ల గింజ దిగుబడి, 4 టన్నుల ఎండు చొప్ప దిగుబడి వస్తుంది. గింజల్ని 6 సంవత్సరాల వరకు నిల్వ చేసుకోవచ్చు. మాంసకృతులతో పాటు ప్రత్యేక పోషకాలు ఎక్కువగా ఉంటాయి. సహజ పీచు ఎక్కువగా ఉండడం వల్ల జీవనశైలి వ్యాధులకి ఔషధంగా పనిచేస్తుంది. అలాగే 11.5 గ్రాముల మాంసకృతులు, 4.2 గ్రాముల లవణాలు, 0.65 మిల్లీగ్రాముల ఇనప ధాతువు, 0.01 మిల్లీగ్రామ్ కాల్షియం పోషకాలు ఉంటాయి. అండకొరను క్రమంగా వినియోగించడం ద్వారా హృద్రోగ వ్యాధులు, పొట్ట, పేగుళ్ళ పుళ్ళు, మధుమేహం వంటి వ్యాధులు తగ్గుతాయి. మలబద్ధక నివారణ, రక్తంలో కొలెస్టరాల్ తగ్గడం, గ్లూకోజ్ తక్కువగా విడుదల కావడం జరుగుతుంది. అండకొర్ర వేగంగా పెరిగే గడ్డిజాతి పంట. పలు ప్రయోజనాల కోసం దీన్ని వాడుతూ ఉంటారు. వీటిలో కొన్ని ప్రాంతాల్లో నేలబారు పంట అంటే కవర్ క్రాప్గా వేస్తారు. కొబ్బరి, వక్క తోటల్లో చెట్ల మధ్య ఖాళీ స్థలంలో కూడా సాగు చేస్తారు. తోటల్లో ఎలుకల నియంత్రణ కోసం, వేరుకాయ నెమటోడ్ల నియంత్రణ కోసం ఈ పంటను సాగు చేస్తారు. నేల కోత నివారణ కోసం లోతట్టు ప్రాంతాల్లో కూడా సాగు చేస్తారు. అడవుల్లో వన్యప్రాణుల కోసం, నేల పరిరక్షణ కోసం అండకొర్రని సాగు చేస్తారు.
అండకొరని సాగు చేయడం ద్వారా నేలలో ఉన్న లెడ్ జింక్ లాంటి కఠిన లోహ రేణువులు కాండం వేరు వ్యవస్థతో జమకూడి కలుషిత నేలల్ని బాగుచేస్తాయి. తక్కువ నీటి వినియోగం, సులభ సాగు, తక్కువ ఖర్చు, తక్కువ ఎరువు, చీడపీడల సమస్య తక్కువగా ఉండడం వల్ల తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ నికర లాభాన్ని పొందొచ్చు. అండకొర్రె నుంచి బియ్యం తయారీ కొద్దిగా కష్టంతో కూడుకున్నది. గింజ సన్నగా ఉండడం వల్ల బియ్యాన్ని తయారు చేసుకునేవాళ్ళు. ఇక్కడ ప్రత్యేక నూర్పిడి యంత్రాల ఆవశ్యకత అనేది ఉంది. అండకొర్ర ధాన్యం నుంచి క్వింటాకి కేవలం 40 నుండి 45 కిలోల బియ్యం మాత్రమే వస్తాయి. ఒక పొలంలో ఒక పంటతో పాటు వేరే పంటను ఒక క్రమ పద్ధతిలో ఒకేసారి సాగు చేయడాన్నే అంతర పంటలు అంటారు. ఈ అంతర పంటల వల్ల ఉపయోగాల్ని మనం చూసినట్లయితే, ఒక పంట నష్టపోయినా ఇంకొక పంట నుండి కొంత ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. ఒక పొలంలో 2 పంటల్ని వేయడం వల్ల పొలం కప్పి ఉంటుంది. దీని ద్వారా నీటి ఆవిరి ద్వారా వృధా అయ్యే నీరు తగ్గి పొలంలో తేమ నిల్వ ఉంటుంది. పొలంలో కలుపు సమస్య కూడా తగ్గుతుంది. పొలంలో సహజ వనరులైన గాలి, నీరు ఇలాంటివి సద్వినియోగమయ్యి దిగుబడులు స్థిరంగా ఉంటాయి. భూమి సారం అలాగే నేల కోతను అరికట్టచ్చు. ఇక ఎంపిక చేసుకున్న పంటలు ఎత్తులో తేడా ఉండాలి. అంటే ఒకటి ఎక్కువ ఎత్తుకు పెరిగేది, వేరేది తక్కువ ఎత్తులో. భూమి సారం అలాగే నేల కోతను అరికట్టచ్చు. ఇక ఎంపిక చేసుకున్న పంటలు ఎత్తులో తేడా ఉండాలి. అంటే ఒకటి ఎక్కువ ఎత్తుకు పెరిగేది, వేరేది తక్కువ ఎత్తులో ఉండేది. ఇలా చూసుకున్నట్లయితే అంతర పంటల ద్వారా మనకి అధిక ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మొక్కల వేరు వ్యవస్థలు కూడా తేడా ఉండే విధంగా మనం అంతర పంటల్ని ఎంచుకోవాలి. ఈ విధంగా అంతర పంటల సాగు చేసినట్లయితే రైతుకు ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది.

ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకంలో చేర్చాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని పుట్టపర్తిలో ప్రతిష్టాత్మక అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి, ముఖ్యమంత్రి భూమిపూజ చేస్తారు. సుమారు 15,803 కోట్ల రూపాయల వ్యయంతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు. భారతదేశపు తొలి 5th జనరేషన్ స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అభివృద్ది లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనుంది. యుద్ద విమానాల తయారీతో పాటు పరీక్షలు కూడా పుట్టపర్తిలోనే నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 7,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయంపై చర్చించారు. 2026-27 ఆర్థిక సంవత్సర లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని వివిధ శాఖలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గనులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులు, రవాణా తదితర శాఖలు ఆదాయాన్ని పెంచేలా పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలా చూడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కనబరిచిన ప్రతిభ అభినందనీయమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన సత్కార కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. విద్యార్థులు అధిక మార్కులు సాధించడంలో విద్యారంగంలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, చేసిన కృషి కీలక పాత్ర పోషించాయని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుపుతూ,
1: ప్రభుత్వం కూడా ఎంతో చేస్తా ఉంది. టీచర్లను రిక్రూట్ చేయడం గానీ, ప్రతి 20 మందికి ఒక టీచర్ ఉండే విధంగా చూడటం గానీ, మిడ్ డే మీల్ క్వాలిటీ ఉండే విధంగా చూడటం గానీ, మంచి టీచర్స్ సింగపూర్ కు తీసుకువెళ్లి ట్రైనింగ్ ఇవ్వటం గానీ, పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టడం గానీ, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరినీ పేపర్ యాడ్స్ ఇచ్చి మీకు ఒక ఆత్మాభిమానాన్ని క్రియేట్ చేయటం గానీ, అసెంబ్లీలో వాళ్ళని ప్రమోట్ చేసే విధానం గానీ, ఇవన్నీ మీరు తోడ్పాటు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.
0: దేశవ్యాప్తంగా నిర్వహించే పోటీ పరీక్షల విశ్వసనీయతను కాపాడాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. నీట్ 2026 పరీక్షకు సంబంధించి వచ్చిన ప్రశ్నాపత్రం లీకేజ్ ఆరోపణలు, పరీక్ష నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పారదర్శకంగా విచారణ

0: చేపట్టాలని నిన్న ఒక ప్రకటనలో కోరారు. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు, సాంకేతిక రక్షణ చర్యలు, జవాబుదారీతనం మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో మూత్రపిండాలు, కాలేయ, గుండె సంబంధిత తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం 895 కొత్త పింఛన్లు మంజూరు చేసిందని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద డయాలసిస్ చేయించుకుంటున్న వారికి ఈ పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కొత్త పెన్షన్లతో ప్రభుత్వంపై ప్రతి నెల 86,34,000 రూపాయల అదనపు భారం పడనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న మంత్రి మాట్లాడుతూ, పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం గత 2 ఏళ్లుగా గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. ప్రముఖ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలుపుతూ,
1: ఇండస్ట్రీస్ పరంగా తెచ్చే విషయంలో గానీ, ఐటీ కంపెనీస్ తెచ్చే విషయంలో గానీ చాలా కష్టపడుతున్నాము. ఇండస్ట్రీస్ వచ్చేకి ఈ రోజు ఆల్ ఇండియాలో ఏమైనా పెట్టుబడులు పెట్టాలా ఏదన్నా ఉందంటే మన రాష్ట్రం దాదాపు 25% ప్లస్ అట్రాక్ట్ అవుతా ఉంది అండ్ వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్. సో దాని భాగంగా వీ హావ్ బీన్ వర్కింగ్ హార్డ్. ఎవ్రీ క్యాబినెట్ లో గానీ ఎస్ఐబిబిలో చూస్తే దాదాపు 100,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు క్లియర్ చేసుకుంటూ పోతున్నాం.
0: సమాజంలో ట్రాన్స్ జెండర్లు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి అధ్యక్షతన ట్రాన్స్ జెండర్ సంక్షేమ బోర్డు సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో ట్రాన్స్ జెండర్ల సంక్షేమం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ట్రాన్స్ జెండర్లకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. వారి కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక ఓపీ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకం పీఎస్ఎస్లో చేర్చాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పంట దిగుబడుల్లో 75% వరకు కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. రైతులకు నిజమైన గిట్టుబాటు ధరలు అందాలంటే కనీస మద్దతు ధరలు ఎంఎస్పీని 30 నుంచి 40% వరకు పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పత్తి, పప్పుధాన్యాలు, నూనె గింజలు సహా ఇతర పంటల విషయంలో కూడా రైతులకు భరోసా కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష కొనుగోళ్లు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆధునిక సమాజంలో కుటుంబాల ప్రాధాన్యత పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ప్రతి ఏడాది 15వ తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. కుటుంబ విలువలను పెంపొందించడం, కుటుంబ వ్యవస్థను బలపరచడం, సమాజంలో కుటుంబ పాత్రను గుర్తించడం, సమాచార ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు కుటుంబ వ్యవస్థ పట్ల అవగాహన కలిగించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రవాణా రంగం ప్రజల దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తోందని, ప్రభుత్వం రవాణా రంగ బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ బస్ ఆపరేటర్స్ నూతన కార్యవర్గ సభ్యులు మంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవాణా రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా కదిలే అవకాశముందని, ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ,
2: ఋతుపవనాల యొక్క ఆగమనం అండమాన్ నికోబార్ దీవులకు 16వ తేదీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంవహన వర్షపాత పరిస్థితుల వల్ల రాష్టంలో రాబోయే 5 రోజులు కూడా చెదురు ముదురుగా తేలికపాటి జల్లులు

0: ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలపై ఒకటి రెండు చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఒకటి రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో రాబోయే 4 రోజులు కనిపించట్లేదు. కానీ 5వ రోజు తర్వాత 7వ రోజు లోపల క్రమేపీ పెరుగుదల కనిపించి 2 నుంచి 3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకంలో చేర్చాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఏఎం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక డాక్టర్ గణేష హెగడే. అథ వార్తాః. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అద్యారభ్య యుఏఈ, నెదర్లాండ్, స్వీడన్, నార్వే, ఇటలీతి దేశానాం షడ్ దివసీయ యాత్రాయాం భవిష్యతి. పంచదేశయాత్రాయాః ప్రథమపదే అద్య శ్రీమోదీ యుఏఈ దేశం గమిష్యతి, యత్ర సః రాష్ట్రపతినా షేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఇత్యనేన సహ మిలిష్యతి. ద్విపక్షీయ విషయేషు విశేషతః ఊర్జా సహకార్యే తథైవ పరస్పర హితస్య క్షేత్రీయ అంతరాష్ట్రీయ విషయేషు చ ద్వౌ నేతారౌ విచారాణాం ఆదాన ప్రదానం కరిష్యతః. మేలనమిదం ఊర్జా సురక్షా విషయే కేంద్రీకృతం భవిష్యతి ఇత్యపేక్షా వర్తతే. ప్రధానమంత్రిణా శ్రీమోదినా ప్రోక్తం యత్ అస్మిన్ వర్షే భారతస్య అధ్యక్షతాయాం బ్రిక్స్ ఇతి బహుదేశీయ సంఘః బహుపక్షీయతాం సుదృఢం కర్తుం సతత వికాసం ప్రవర్ధయితుం ఆర్థిక శక్తిం ప్రవర్ధయితుం అధిక సమావేశీయ విశ్వవ్యవస్థాయాః నిర్మాణార్థం చ మిలిత్వా కార్యం కరిష్యతి. హ్యః నవదిల్ల్యాం బ్రిక్స్ దేశానాం విదేశమంత్రిభిః ప్రతినిధిమండల ప్రముఖైః సహ సంవాదం కుర్వన్ శ్రీమోదీ అవదత్ యత్ ఉదయమానానాం అర్థవ్యవస్థానాం మధ్యే సహకార్యం ప్రవర్తయితుం వైశ్విక దక్షిణస్య ఆకాంక్షాణాం వికాసాయ చ బ్రిక్స్ సంఘః మహత్వపూర్ణ మంచరూపేణ ఉద్భూతః వర్తతే. కేంద్ర సర్వకారేణ ఉక్తం యత్ దేశే పర్యాప్తం అసంస్కరిత తైలస్య ఎల్పిజి ఇతి ద్రవీకృత అనిల ఇంధనస్య ప్రాకృతిక అనిలేంధనస్య చ ఉపలబ్ధతాం సునిశ్చేతుం ప్రభావి పదాని గృహీతాని సంతి. హ్యః నవదిల్ల్యాం అంతర్మంత్రాలయస్య వృత్తాంతస్య సమయే పెట్రోలియం ప్రాకృతిక అనిల మంత్రాలయస్య సంయుక్త సచివ పదాసీన సుజాత శర్మ అవదత్ యత్ దేశే సర్వత్ర గృహోపయోగి ఎల్పిజి ఇతి ద్రవీకృత అనిల ఇంధనస్య ఆపూర్తిః సుచారురూపేణ ప్రచలతి. నీటితి ఆగామి రాష్ట్రీయ పాత్రతా సహిత ప్రవేశ పరీక్షాయాః సజ్జతాయాః పరీక్షాం కర్తుం సమీక్షాం కర్తుం కేంద్రీయ శిక్షామంత్రి ధర్మేంద్ర ప్రధానస్య నివాసస్థానే ఉచ్చస్తరీయ సభా ఆయోజితా. సభాయాం నీట్ పరీక్షాయాః సుచారుతయా కుశలతయా చ సంచాలనస్య వివిధ పక్షేషు విస్తృత విమర్శాః కృతాః. రక్షామంత్రి రాజనాథ సింహః అద్య ఆంధ్రప్రదేశస్య శ్రీ సత్యసాయి మండలస్య పుట్పర్తి ఇత్యత్ర అనేక వైమానిక రక్షా పరియోజనానాం ఆధారశిలా స్థాపన కార్యక్రమే భాగం గ్రహీష్యతి. రక్షామంత్రాలయేన ఉక్తం యత్ విమాన వికాస సంస్థాయాః విమాన సమాయోజనస్య ఉడ్డయన పరీక్షణ కేంద్రస్య చ శిలాన్యాసః భవిష్యతి. విమానస్య ఏకీకరణస్య పరీక్షణస్య ప్రమాణీకరణస్య చ ఏషా పరియోజనా ఉన్నత మధ్యమ యుద్ధ విమాన కార్యస్య వికాసం త్వరయిష్యతి. కేంద్రీయ గ్రామీణ వికాస మంత్రి శివరాజ సింహ చౌహాణః అద్య మహారాష్ట్రస్య సతారా ఇత్యత్ర ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస యోజనాయాః లాభార్థి సమ్మేళనె ఏవం మహారాష్ట్ర ఆవాస అభియాన రాజ్యస్తరీయ పురస్కార వితరణ సమారోహే చ భాగం గ్రహీష్యతి. ఉత్తరప్రదేశే విగత 37 హోరాసు ఝంజావాత చక్రవాత విద్యుత్పాతాదిభిస్సహ అతివృష్టికారణాత్ న్యూనాతిన్యూనం 11% జనాః మృతాః 200+ జనాః వృణీతాః సంతి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథః జిల్లాధికారిం తథా సంబంధిత అధికారిణః శీఘ్రతయా ఘటనాస్థలం గత్వా సర్వేక్షణం కర్తుం నిర్దేశం దత్తవాన్. ఉధంపురా మండలస్య శివపార్వతీ తీర్థే ఐతిహాసిక త్రిదివసీయా శివపార్వతీ మేళా ఇది ప్రసిద్ధ వార్షిక మౌంగరి మేళా అద్య ఆరభ్యతే. ధార్మికోత్సాహస్య ఉత్సవస్య చ భావనాయః మధ్యే ఉధమపుర మండల ప్రశాసనేన మౌంగరి ఇత్యత్ర సర్ దబ్బర్ క్షేత్రే భవ్య ఐతిహాసిక మేళాయాః సజ్జతా కృతా వర్తతే. కేంద్ర సర్వకారేణ సువర్ణస్య ఆయతస్య కృతే 100 కిలోగ్రామ్ పరిమితస్య సీమాయాః నిర్ధారణం కృతమస్తి. అగ్రిమ ప్రాధికరణ యోజనాయాః అంతర్గతం ఆభూషణ నిర్యాతకాః శూన్య శుల్కేన అసంస్కరిత వస్తూనాం అథవా నివేశ సామగ్రీణాం ఆయాతం కర్తుం శక్నువంతి. ఐపీఎల్ ఇతి వింశతిం ప్రతివింశతిః క్రికెట్ లీగ్ ప్రతిస్పర్ధాయాం గతరాత్రౌ ముంబై ఇండియన్స్ దళేన పంజాబ్ కింగ్స్ దళం 6 పరాజితం. అద్య సాయం 7:30 లఖనౌ సూపర్ జైంట్స్ దళం లఖనౌ నగరే చెన్నై సూపర్ కింగ్స్ దళం సమ్ముఖీకరిష్యతి ఇతి వార్తాః.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు వింటారు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ, సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ప్రధానమంత్రి దీన్ దయాల్ అంత్యోదయ యోజన వివరాలు, శ్రీ ఎస్ఎల్ఎన్ రాజుగారి ప్రసంగం. అనంతరం దిగంబర కవిత్వం నగ్నముని డాక్టర్ దాసరి సుబ్రహ్మణ్యం గారి ప్రసంగం, ఇంకా గాంధీ మార్గం లలిత గీతాలు ఉంటాయి. 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రతరంగిణి, 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ చిట్టిబాబు గారి వీణావాద్యం, 9:30 నమస్తే అమరావతి, 10:00 న్యూక్లియర్ టెక్నాలజీలో భారత్ నూతన దశ, పిఎఫ్పిఆర్ సాధించిన ఘనతపై ప్రత్యేక ముఖాముఖి, అతిథి ప్రొఫెసర్ వి లక్ష్మీనారాయణ. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ. అనంతరం రాబోయే అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా సినీ విమర్శకులు శ్రీ విఏకే రంగారావు గారి కబుర్లు, పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 11:30 ఎన్సీఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం. 12:10 లాహిరి లాహిరిలో, 12:40 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు, శ్రీ రఘునాథ పాణిగ్రహిగారులు పాడిన భక్తి గీతాలు. 12:30 వనితావాణి కార్యక్రమంలో వివాహ పూర్వ అవగాహన, శ్రీమతి మారం శ్రీప్రియ గారితో పరిచయం, ఇంకా విశేషాలు లలిత గీతాలు ఉంటాయి. 2:30 లలిత గీతాలు, 3:00 టీన్ టైం హిందీ చిత్ర గీతాలు, 4:00 యువలయ క్విజ్ కార్యక్రమం, 5:00 చిత్రగీతాలు, 5:30 యువవాణి, 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన నాటకం కైవల్య కపోతీశ్వరం నాటకం నుండి భృగు మహర్షి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ ఎల్ఎం రాజు త్యాగరాజు, హార్మోనియం శ్రీ ఎం శ్రీనివాసరావు. 7:15 పంట సీమల కార్యక్రమంలో వేసవిలో చేయవలసిన పొలం పనులు, డాక్టర్ పి శ్రీలత గారితో పరిచయం. అనంతరం బొప్పాయిలో కాండం కుళ్ళు తెగుళ్ళు యాజమాన్యం గురించి వివరాలు, ఇంకా జానపద గీతం ఉంటాయి. 7:45 వికసిత భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 విజ్ఞానం మరియు పర్యావరణ కార్యక్రమంలో అంతరించిపోతున్న వలస పక్షులు వాటి సంరక్షణ 2వ భాగం, గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ టి నిర్మలామేరి గారి ప్రసంగం. 8

శ్రీ మడమల రాంబాబు భాగవతార్. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదట యుఏఈ చేరుకుని అధ్యకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో కీలక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత ప్రధానాంశంగా ఉండనుంది. భారత్ అవసరాలకు కావలసిన 11% ముడి చమురును, 40% ఎల్పీజీని యుఏఈ అందిస్తోంది. ప్రస్తుతం యుఏఈ నుండి అత్యధికంగా ఇతరాల్లో భారతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం విశేషం. పునరుత్పాదక ఇంధనం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ప్రాంతీయ సవాళ్ల నేపథ్యంలో మోదీ యుఏఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. అబుదాబీ పర్యటన అనంతరం ప్రధాని నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విల్లెం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని విదేశీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి సిబి జార్జ్ తెలియజేశారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ఆదివారం నాడు స్వీడన్లోని గోథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టన్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నార్వే చేరుకుంటారు. మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం నాడు ఇటలీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకులు సెర్గియో మటరెల్లాను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుండి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు

శంకుస్థాపన చేస్తారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్కు ఆయన శంకుస్థాపన చేస్తారు. విమానాల ఏకీకరణ, పరీక్షలు, ధృవీకరణ కోసం ఉద్దేశించిన ఈ కేంద్రం అత్యాధునిక మధ్యశ్రేణి యుద్ద విమానాల ప్రాజెక్టును వేగవంతం చేస్తుంది. దీంతోపాటు అనకాపల్లి జిల్లా టి సిరసపల్లిలో భారత డైనమిక్స్ లిమిటెడ్ నిర్మించనున్న నూతన నావల్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సదుపాయానికి కూడా మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వులు పాల్గొంటారు. ఈరోజు తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బాటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పరీక్షకు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని బోర్డు ఖరారు చేసిందని టీజీబీఐఈ కార్యదర్శి తెలియజేశారు. పరీక్ష సాఫీగా జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వచ్చే నీట్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న సాయంత్రం తన నివాసంలో ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన వివిధ చర్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ కీలక భేటీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, సిబిఎస్ఈ చైర్మన్, కేంద్రీయ విద్యాలయ నవోదయ విద్యాలయ సమితి కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, పారదర్శకత, విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ్య దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ ఏడాది భారత్ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి బహుపాక్షికతను బలోపేతం చేయడం

0: జయశంకర్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచ సవాళ్ల దృష్ట్యా శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని, చర్చలు దౌత్యంగానే నెరవేర్చుకోవాలని, వివాదాలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరు, ఇంధనం, ఆహార భద్రతపై పరస్పర సహకారం అవసరమని చెప్పారు. ఈ చర్చల్లో బ్రెజిల్, రష్యా, ఇరాన్, ఇండోనేషియా వంటి పలు దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు.
1: There is a growing expectation, particularly from emerging markets and developing countries, that BRICS will play a constructive and stabilizing role. In this background, our discussions today are an opportunity to reflect on global and regional developments and to consider practical ways to strengthen our cooperation. There is a growing expectation, particularly from emerging
0: రత్నాలు ఆభరణాల ఎగుమతిదారులకు ఊరటనిచ్చే అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ ఏఏఎస్ కింద దిగుమతి చేసుకునే బంగారంపై ప్రభుత్వం పరిమితిని విధించింది. ఈ పథకం కింద ఎగుమతిదారులు ముడి పదార్థాలను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉండగా, ఇకపై గరిష్టంగా 100 కిలోల బంగారాన్ని మాత్రమే దిగుమతి చేసుకోవాలని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ స్పష్టం చేసింది. ఈ మేరకు డీజీఎఫ్టీ ఒక నోటీసు జారీ చేస్తూ బంగారం దిగుమతి కోసం జారీ చేసే అడ్వాన్స్ ఆథరైజేషన్ అనుమతులు 100 కిలోల పరిమితికి లోబడి ఉంటాయని వెల్లడించింది. దేశీయ మార్కెట్ క్రమబద్దీకరణ, దిగుమతుల నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఎగుమతిదారులు తమ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా మరో 200 మంది గాయపడ్డారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల వల్ల చెట్లు నేలకొలి, విద్యుత్ స్తంభాలు విరిగిపడి జనజీవనం అతలాకుతలమైంది. భారీ వర్షం, వడగళ్ల వాన వల్ల పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. పట్టాలపై చెట్లు పడిపోవడంతో పట్నా రాజధాని ఎక్స్ప్రెస్తో సహా పలు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాగ్రాజ్, భదోహి, మిర్జాపూర్, ఫతేపూర్, వారణాసి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అందించే పరిహారం వివరాలను ప్రతి 3 గంటలకొకసారి అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. అనంతరం 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై బ్యాటర్ తిలక్ వర్మ కేవలం 33 బంతుల్లోనే 75 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. అద్భుత ప్రదర్శన చేసిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 11వ శ్లోకం.

యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. దేహభృత, దేహమే నేనని దేహాన్ని ధరించి ఉండే మానవుడి చేత కర్మాణి, కర్మలను అశేషత ఏమీ మిగిలి ఉండకుండా అనగా సంపూర్ణంగా త్యక్తుం వదిలిపెట్టుటకు అనగా సన్యసించుటకు న శక్యం, సాధ్యం కాదు. హి కదా తు యహ, దీనికి భిన్నంగా ఎవరైతే కర్మఫలత్యాగి సమస్త కర్మల ఫలితాలను సన్యసించేవాడు అవుతున్నాడో సహ అతడు త్యాగీ ఇతి సన్యాసి అని అభిధీయతే చెప్పబడుతున్నాడు.

యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. అర్జున, దేహమే నేనని, దేహం నాదని భావిస్తూ దేహాన్ని ధరించే మానవుడికి సర్వకర్మ సన్యాసం సాధ్యం కానే కాదు. అలా సాధ్యం కానివారు కర్మఫలత్యాగమే చేయాలి. ఎందుకంటే దేహ సంబంధం ఉన్నా సరే సర్వకర్మల ఫలితాలను త్యాగం చేసినవాడు సన్యాసియే. అంటే సన్యాసితో సమానమేనని వేదవేత్తలు చెప్తున్నారు. నువ్వు విధివిహితమైన కర్మను చేస్తూనే ఉండు అర్జున. ఎందుకంటే దేహం గలవాడికి సత్కర్మ మానడం కన్నా చేస్తూ ఉండడమే గొప్పది. ఎందుకంటే కర్మను పూర్తిగా వదిలేస్తే నీకు దేహ పోషణ కూడా జరగదు కదా అని కృష్ణుడు చెప్పున్నాడు. దేహమే నేననే భావన గల దేహధారికి మాత్రమే దేహ పోషణ గురించిన ఆవశ్యకత ఉంటుంది. నీవు దేహమే నేను అనే అభిమానం గల దేహధారివి అని సూచించాడు. దేహాత్మభావనను పూర్తిగా వదిలిపెట్టలేక పరిపూర్ణ దేహాత్మభావనలో పూర్తిగా ఉండలేక ఊగిసలాడుతూ ఉండే మధ్యమ స్థాయి సాధకులకు మీరు కర్మఫలత్యాగం చేయండి చాలు. అలా చేస్తే మీకు క్రమంగా ముక్తి వచ్చి తీరుతుంది అని ప్రోత్సహించడం కోసం భగవానుడు ఫలత్యాగాన్ని స్తుతి చేస్తూ, ఫలత్యాగమే అసలైన కర్మత్యాగము అని ఈ శ్లోకంలో బోధిస్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్షా భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కార్యక్రమం ఇప్పుడు
1: ప్రధానమంత్రి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన ఈ అంశంపై వివరాలు వింటారు. మీకు అందించిన వారు శ్రీ ఎస్ఎల్ఎన్ రాజు.
2: ప్రపంచ దేశాల్లో భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒక దేశం అభివృద్ధి పదంలో పయనించాలంటే ఆ దేశం అన్ని రంగాల్లో ఆర్థిక సుస్థిరత్వాన్ని సాధించాలి. మారుమూల గ్రామీణ ప్రాంతాలు సైతం ప్రగతిగతిలో పయనించాలి. అభివృద్ధి ఫలాలను అందరూ అందుకోగలగాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రతి ఒక్కరి చెంతకు చేర్చాలి. ఎదిగే అవకాశాల్ని సృష్టించాలి. ఆర్థిక చేయూతనందించాలి. కొత్తదనం కోసం అన్వేషించాలి. దానికోసం నిరంతర చర్యలు చేపట్టాలి. అప్పుడు ఆ దేశ భవిష్యత్తు తేజోవంతమై ప్రకాశిస్తుంది. ప్రపంచ దేశాల సరసన తలెత్తి సగర్వంగా నిలుస్తుంది. ఈ అంశాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మార్పులు చేర్పులు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ వస్తోంది. అలా పేదల పాలిట పెన్నిదిగా నిలిచిన ఒక పథకమే ప్రధానమంత్రి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి పరిస్థితులను మెరుగుపరచి వారిని ఆర్థిక ప్రగతి దిశలో అడుగులు వేయించేందుకు చేపట్టిన ఈ పథకం దేశవ్యాప్తంగా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపింది. అర్హులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం ద్వారా వారికి జీవనోపాధి మార్గాలను అందించి ఆర్థికంగా చేయూతనందించడం ద్వారా దేశ ప్రగతిని సాధించడం ఈ పథకం ముఖ్య లక్ష్యం. ప్రధానమంత్రి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ, పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ మరియు పట్టణ పేదరిక నిర్మూల మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. భారతదేశంలోని అన్ని నగరాలు, 29 రాష్ట్రాల్లోని అన్ని గ్రామాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని జిల్లాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఆర్థికంగా వెనకబడిన వ్యక్తులు, వీధి వ్యాపారులు, నిరాశ్రులైన వారు, అలాగే స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఈ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పథకానికి అర్హులు. ఈ పథకం రెండు భాగాలుగా దేశంలోని పేదరిక నిర్మూలనకు కృషి చేస్తోంది. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్. స్వయం ఉపాధి, నైపుణ్య ఆధారిత వేతన అవకాశాలను ప్రోత్సహించడం ద్వారా బిలో పావర్టీ లైన్కు దిగువన ఉన్నవారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు, మార్కెట్ నైపుణ్యాలపై అవగాహన కల్పించేందుకు జీవనోపాధి కేంద్రాల ద్వారా శిక్షణ అందిస్తారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు మెరుగైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ పథకానికి ప్రపంచబ్యాంక్ పాక్షికంగా నిధులు మంజూరు చేస్తుంది. స్టార్టప్లను ప్రోత్సహించడం, సహకార సంఘాల ఏర్పాటు, బ్యాంకుల నుంచి వారికి సబ్సిడీ రుణాల కల్పన, ఎంటర్ప్రీనర్షిప్, మార్కెటింగ్ వంటి విధానాల ద్వారా ప్రజల ఆర్థిక ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పథకం కృషి చేస్తోంది. ఈ పథకం ఇప్పటి వరకు అనేక మైలురాళ్లను అధిగమించింది. ఈ పథకంలో భాగంగా లబ్ధి పొంది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో లక్షలాది స్వయం సహాయక బృందాలుగా ఏర్పడిన వారు ఎందరో. బిలో పావర్టీ లైన్కు దిగువన ఉండి ప్రభుత్వం అందించిన ఈ పథకం ద్వారా తమలో ఉన్న ప్రతిభను సానబెట్టుకుని ఎంతోమంది వ్యాపారవేత్తలుగా మారి తమ జీవన స్థితిగతులను మెరుగుపరుచుకున్నారు.

0: తమ పరిధిలో మరింత మందికి జీవనోపాధి మార్గాల కల్పన ద్వారా చేయూతను అందిస్తున్నారు. ఇక దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పథకంలో భాగంగా శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన వారి సంఖ్య లెక్కకు మిక్కిలిగానే ఉంది. ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హతల విషయానికి వస్తే, భారతీయ పౌరుడే ఉండాలి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి నిర్దేశించిన వార్షిక ఆదాయం కలిగి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్, రేషన్, ఓటరు గుర్తింపు కార్డులను కలిగి ఉన్నవారు ఎవరైనా ప్రధానమంత్రి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పథకానికి అర్హులే. సమసమాజాన్ని స్థాపించడం, బలహీన వర్గాలను ఉద్ధరించేందుకు చేపట్టిన ఈ పథకం నిరుద్యోగం, నైపుణ్యాల కొరత అంశాలను కూడా పరిష్కరించేందుకు ఎంతగానో దోహదం చేస్తుంది. అలాగే నిరాశ్రులైన వారికి ప్రాథమిక సౌకర్యాలతో ఆశ్రయాలను కూడా పట్టణ ప్రాంతాల్లో ఈ దీన్ దయాళ్ అంత్యోదయ పథకంలో భాగంగా ఏర్పాటు చేయడంతో దీని ఆధారంగా తమ జీవన గమనాలను మార్చుకునేందుకు ఎంతోమంది ముందడుగు వేస్తున్నారు. తమలో ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించే నైపుణ్యాలపై తర్పీదు పొందుతున్నారు. దేశ భవిష్యత్తును మలుపు తిప్పే అనేక అంశాలు అట్టడుగు స్థాయి నుంచే ఆచరణలోకి వస్తాయన్న గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఆచరణలోకి వచ్చిన ఇలాంటి ఎన్నో పథకాలు భారత్ గతిశక్తిని మార్చి అంత్యస్థాయిలోని వారిని సైతం ఉదయించే సూర్యుడి దివిటీలుగా మార్చే ఉషాకిరణాలే నిలుస్తున్నాయి, నిలుస్తూనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
1: ప్రధానమంత్రి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన ఈ అంశంపై వివరాలు మీరింతవరకు విన్నారు. మీకు అందించిన వారు శ్రీ ఎస్ఎల్ఎన్ రాజు.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
3: ఇప్పుడు నగ్నముని జయంతి సందర్భంగా దిగంబర కవిత్వం నగ్నముని డాక్టర్ దాసరి సుబ్రహ్మణ్యం గారి ప్రసంగం వింటారు.
4: ఒక దశాబ్దం పాటు నిర్లిప్తత ఆవరించి పరిస్థితులు, ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులు ఇప్పటికీ దిగజారిపోతూ క్షీణిస్తున్న దశలో దిగంబరులు గొంతు విప్పారు. ఈ దిగంబర శకం 1965 హైదరాబాదులో ప్రథమంగా తాము దిగంబర కవులమని ప్రకటించుకున్నారు. ఈ దిగంబర కవులు 6 సొంత పేర్లతో కవిత్వం రాయకూడదన్నదే ఈ కవుల నియమం. ఈ కవులు అసలు పేర్లు కలం పేర్లు: మానేపల్లి హృషికేశవరావు నగ్నముని, యాదవరెడ్డి నిఖిలేశ్వర్, బద్దం భాస్కర్ రెడ్డి చెరబండరాజు, కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు మహాస్వప్న, వీర రాఘవాచార్యులు జ్వాలాముఖి, మన్మోహన్ సహాయ భైరవయ్య. వీరి కవితలు చాలా ఘాటుగా ఉంటాయి. వీరు తమ కవితల తొలి సంపుటిని 1965, రెండవ సంపుటిని 1966 డిసెంబర్లో, మూడవ సంపుటిని 1968 జూన్లో వెలువరించారు. నగ్నముని అసలు పేరు మానేపల్లి హృషికేశవరావు. ఈయన గుంటూరు జిల్లా తెనాలిలో 1940 మే 15 జన్మించారు. తండ్రి మానేపల్లి సంగమేశ్వర కవి, తల్లి లక్ష్మీకాంతమ్మ. కృష్ణా జిల్లా బందర్ తాలూకా చిలకలపూడి అమ్మమ్మగారి ఊరు. ఈయన బందర్ నోబుల్ హైస్కూల్లో SSLC మరియు కళాశాలలో చదువుకున్నారు. తర్వాత హైదరాబాదులో డిగ్రీ పూర్తి చేశారు. 1958 నుండి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో రిపోర్టర్గా పనిచేశారు. తర్వాత చీఫ్ ఎడిటర్గా, అసిస్టెంట్ సెక్రటరీగా, డిప్యూటీ సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా పదవులు బాధ్యతలు నిర్వహించి 1998 పదవి

విరమణ చేశారు. కొంతకాలం దిగంబర కవిత ఉద్యమంలో ఉన్నారు. 1970లో ఏర్పడిన విరసం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. సమాంతర ఉద్యమ విలువల ప్రయాణంలో రచించిన కవితలు, కథలు, వ్యాసాలు, నాటక నాటకీకరణలు, ఆకాశవాణి ప్రసారాలు, ఇంటర్వ్యూలు, సినిమా మూల కథలు, వారం వారం నెల నెల వెలువరించిన విశ్లేషణాత్మక రచనలు రాశారు. మొదటి కవిత సౌందర్యపు స్వాగతం. ఇది 1957లో నవంబరు తెలుగు స్వతంత్ర పత్రికలో ప్రచురణయ్యింది. మొదటి కవిత సంపుటి ఉదయించని ఉదయాలు. రెండో కవిత సంపుటి తూర్పు గాలి. మొదటి కథలో మొదటి సంపుటి నగ్నముని కథలు, తర్వాత రెండవ సంపుటి విలోమ కథలు, నగ్నముని కథలు, కొయ్యగొర్రం, ఆధునిక కావ్యం, జమ్మి చెట్టు మొదలగునవి. ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి నవలను 1974లో నాటకీకరించారు. 1975లో స్వీయ నాటకం ఇక్కడ కళలు అమ్మబడును, మరో చరిత్ర, ఎమ్మెల్యే ఏడుకొండలు, ఉదయం సినిమాలకు కథ స్క్రీన్ ప్లే సమకూర్చారు. నగ్నముని నాటక సినీ రంగ ప్రవేశం. నగ్నముని నటులు, నాటకకర్త, ప్రయోక్త కూడా పనిచేశారు. 1959 సంవత్సరం నుండి కొన్ని సంవత్సరాలు రేడియో ప్రసారం చేసిన పలు నాటకాలలో వివిధ పాత్రలు పోషించారు. 1960 దశకం ప్రారంభంలో వారు శాసనసభ కార్యాలయం తరపున ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాటకాల పోటీలో పాల్గొని చతురంగ నాటకాలు ఉత్తమ నటుడిగా ఎన్నుకోబడ్డారు. నగ్నముని గారు కథారచయిత. కొన్ని కథలు 1959 నుండి ఆకాశవాణిలో ప్రసారం అయ్యాయి. ఆనాడు రచించిన కథలు 16 ఎంపిక చేసి 1973లో నగ్నముని కథలు అనే శీర్షికతో ప్రకటించారు. వారు ప్రయోగాత్మకంగా ప్రయోజనాత్మకంగా రచించిన కథలు ఎమర్జెన్సీ కాలంలో ప్రదర్శించడం మొదలుపెట్టారు. అది 1979లో విలోమ కథలు అన్న పేరుతో రెండవసారి ప్రకటించబడ్డాయి. అవి మరలా 2002లో జూన్లో రెండవసారి ముద్రించబడ్డాయి. పత్రికల్లో అక్షరాయుధం శీర్షికను వారం వారం లఘు వ్యాసాలు రాశారు. దిగంబర్ కవులలో ఒకరైన నగ్నముని కొయ్యగొర్రం ద్వారా సాహితీ ప్రియులకు చేరువయ్యారు. కొయ్యగొర్రం కావ్యాన్ని రూపపరంగా, వస్తు విషయకంగా ఒక ఉద్యమంగా భావించడం జరిగింది. నూతన సమాజ తాత్విక భావనలు ప్రవేశపెట్టడం వల్ల కొయ్యగొర్రం ప్రజలకు దగ్గరయ్యింది. ఇది 9 భాషల్లో అనువాదం అయ్యింది. అదేవిధంగా వారు ఆంధ్రప్రభ దినపత్రికలలో కూడా చేదు మాట అనే శీర్షికను లఘు వ్యాసాలు రాశారు. 1990లో వారు రేపటి ప్రజాస్వామ్య పరిశోధన కేంద్రం పేర ఒక వేదికను ఏర్పాటు చేసి అందులో వివిధ రంగాలకు చెందిన వారితో ఉపన్యాసాలు ఇప్పించారు. తెలుగు ఆధునిక కవిత్వంలో నగ్నముని ప్రత్యేక శైలితో సమాజంలో జరిగే పరిస్థితులకు అనుగుణంగా తన కవిత్వాన్ని ప్రజలకు తెలియజేశారు. దిగంబర్ కవితలో మరొకడు నిండుగా నిజంగా ఊపిరి పీల్చేవాడు, ఆత్మ నుండి పుట్టుకొచ్చుతున్నాడు అని కవిత్వం ద్వారా మన కళ్లకు చూపించారు. సుఖరోగి అనే కవితలో డియర్ స్కౌండ్రల్, 4 గోడల మధ్య మంచితనం పాతేసి కన్నీళ్లు గులాబీ రేకులకు ఎరుపుగా వాడి పచ్చని పసితనం వెచ్చని యవ్వనం ప్రమాదాల్లో పారేసుకుని విషాదాంత నాయకుడిలా ఎత్తని తెర వెనుక వెక్కి వెక్కి నవ్వుతున్న నిన్ను చూస్తే నాకు జాలి అని మనిషి మనస్తత్వాల గురించి తెలియజేస్తూ, ఈ కంపు కొట్టే బట్టల్ని విప్పి ఆత్మ ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకో, మనిషిలా మంచిగా ఆకాశంలా అవనిలా బ్రతుకు, మనిద్దరి మధ్య బలమైన బంధం, ముందు మనం మనుషులం, ఇంకా శాసించు, మన మధ్య స్నేహం సూర్యుణ్ణి అంటూ మనుషుల్లోనే మలినమైన ఆలోచనలను తుంచి మంచిగా సూర్యకాంతిలా వికసించాలని తెలియజేశారు కవి. దొర్లి దొర్లి ఊరువుల కొండ చర్యలోకి దొర్లి, అబద్ధం జీవితం అబద్ధం, ఈ ప్రపంచ నాటకం అబద్ధం, ఇన్ని నిజాల వెనక నా ఊపిరి గట్టుపై నిలబడి పగలబడి నవ్వుతున్నది, నా ఆకలి నా నీగ్రో చెలి అంటూ దిగంబర నృత్యం అనే కవితలో స్వార్థపూరితపు అబద్ధాల బ్రతుకుల్లో నిజాలు దాగలేవు అని చక్కని సందేశం ఇచ్చారు. దాహం అనే కవిత నుండి నడుస్తున్న చెట్ల మీద గుసగుసలాడే ఆకులు, జడుస్తూ తూరుతూ కునుకుతున్న వ్రణాలపై వాలే కాకులు, ఆకారంలాగే వికారంగా వాంతి చేసుకునే వీధులు, నగరం మూపు మీద వాపు మీద పెద్దల విగ్రహాలు, కండువా కింద కండ కావరం కింద పెట్ట రెట్ట విగ్రహం

0: బ్రతుకుతున్నప్పుడు చుట్టూ ఎన్ని గ్రహాలు, అసహ్యంగా నిలబడ్డా ఆ విగ్రహాన్ని అడుగు. రాజకీయ నాయకులు చేసే మోసాలు, కుట్రలు, ప్రకృతిలో చెట్లను, చెట్ల ఆకుల్ని, పుట్టల్ని, దేనిని అడిగినా అసహ్యంగా నిలబడ్డ రాజకీయ విగ్రహాలు ఒక బోటకం అని చెప్పారు. జైలో సముద్రం అనే కవితలో కూడా సూర్యునికి అడ్డంగా నుంచున్న ఆ మబ్బు తొనక పేరేమిటి, అర్థం కాని అనంత శూన్యం అంచు మీదకి ఆకారం లేని కుర్చీని ఒకటి లాక్కుని జ్ఞాపకాల వాళ్ళ కుర్చీలో కుక్క నోటిలో బొమ్మిక ముక్కలాగు చలిగాలి రాత్రి పళ్లల్లో ఇరుక్కుంటాను. నగరం అస్థిపంజరంలో ఆకలి ఉగరం కదలిక నిద్రపోని రోడ్ల మీద జనం, జైల్లో బంధించబడిన సముద్రం, నాయకుల ఉపన్యాసాలకు జనం ఎంత వెర్రివాళ్లు అంటూ మాయ ఉచ్చులో పడకుండా ఒక్కసారైనా నీతిగా ఉండగలరా, సత్యానికి సత్వానికి ఈ జనం అంటూ కవి వివరించారు. నగ్నముని కవిత్వ సాహిత్యంలో కాస్మిక్ జాతి కోసం దెయ్యం దీవించాలి, హృదిక్ మొహం మీద చంద్రుడు, వికాసం బాధ్యత, వాచకమ్మ ప్రతాపం, తొడవిరిగిన తరం, అణుదిక్ బ్రహ్మ పదార్థం, బుద్ధక్షమ కణుదిక్, డాలర్ వెన్నెల నీతి రచయితల భూత గ్రంథం, కుష్ఠురోగి దిగంబరం కావాలి, నగ్న శిశువు కుష్ఠుదేవుళ్ళు, ఇలా ప్రతి కవితలోనూ సమాజంలో జరిగే మోసాలు, కుట్రలు, దగ హింసాత్మకమైన జరిగే ఏదైనా సరే వాటిని నాశనం చేసే విధంగా కవిత్వం రావాలి గాని దాన్ని పోషించకూడదని, దానిని ఎవరూ పోషించే ప్రయత్నం చేయకూడదని తన కవితల ద్వారా ప్రస్తావించారు. కొయ్యగొర్రం విషయానికి వస్తే తెలుగు ఆధునిక సాహిత్యంలో నగ్నముని గారికి మలుపు తిప్పిన పుస్తకం అని చెప్పుకోవాలి ఈ కొయ్యగొర్రం పుస్తకం. ఈ కావ్యంలో జీవితం మిథ్యం అనడం అబద్ధం, ఎంగులు మెతుకులు లేరుకునే ఎలక్ట్రిక్ తీగల మీద, ఇళ్ల కప్పుల మీద, జంతు కళేబరాల మీద, అలాగా జనం ఓళ్ల మీద పొడుచుకు తినడానికి చేరే కాకులు మాత్రమే మిథ్య గురించి కావు కావు అంటూ ప్రవేశించగలవు. అంతరిక్ష నౌక చంద్రమండలం వైపు దూసుకు వెడుతుంది, దానిలోనే పొంచున్న దోమశాస్త్ర విజ్ఞాన ప్రగతిని పరిహసిస్తూ వ్యోమగానం చేస్తుంది మొదలుకుని చివరి విందులో చివరికి తననెవరో మోసం చేస్తారో జీసస్కి తెలుసు, అంతకులెవరో నాకు తెలుసు, నెపం నా మీదనే వేసుకుంటాను, నాకు రాకెట్లు వద్దు, చంద్రమండలం వద్దు, విమానయానాలు వద్దు, కాలాన్ని జీవితాన్ని కలుషితం చేసే రాజకీయ కార్యకలాపాలు వద్దు, రైళ్లొద్దు, బస్సులొద్దు, ఈ నాగరికత రద్దీ వద్దు, పాతరాతి యుగం పనిముట్టు పట్టుకుని చరిత్ర చీకటి కోణాల గుహలోకి వెళ్ళిపోతాను, ఈ శవాల్ని, ఈ సమస్త జంతుజాలం కళేబరాల్ని నాలోనే ఖననం చేస్తాను, కొయ్యగుర్రాన్ని తగలబెట్టగల ఇంధనం కనిపెడతాను, కొత్త కళలతో, కొత్త విలువలతో, కొత్త విశ్వాసాలతో తిరిగొచ్చి దిశమెలగా దిక్కుల మధ్య దిక్కు లేకుండా పడి ఉన్న మనిషి ఒంటిపై కప్పుతాను అంటూ కొయ్యగుర్రం ఆధునిక కావ్యాన్ని ముగిస్తాడు. అయితే దిగంబర కవిత్వానికి తాత్విక భూమికను వస్తువును డిక్షన్ సమకూర్చి దానిని ఒక ఉద్యమంగా ఆర్గనైజ్ చేయడంలో ప్రధాన పాత్ర వహించిన నగ్నముని దిగంబర కవిత్వం అంతర్ధానం తర్వాత కూడా ఆ చింతనకు ఏకైక ప్రతినిధిగా నిలిచారు. దిగంబర కవిత్వం ఒక సంస్థగా గుర్తింపు లేకపోయినా అదే తాత్వికతనం భిన్నమైన డిక్షన్లో ప్రకటిస్తూ 1978లో కొయ్యగుర్రం వెలువరించారు. కాలానికి సిగ్గులేదు, బలహీనుడు సంపద సృష్టిస్తాడు, బలవంతుడు సంపద మింగి దరిద్రం పంచుతాడు, చరిత్ర నిండా దరిద్రుల శవాలు గుట్టలే అని కవి అనడంలో కూడా మూలలోకి వెళ్లి అతి విశాలమైన భూమిక నుంచి సమకాలీన అనుభవాన్ని వ్యాఖ్యానించారు. కాలానికి సిగ్గులేదు, అది మాటిమాటికి చలనశీలతను కోల్పోయి సంవత్సరాలు, నెలలు, వారాలు, రోజులు క్యాలెండర్గా గనిభవించి పోతుంది. బలహీనుడు సంపద సృష్టించడం, బలవంతుడు సంపద మింగి దరిద్రం పంచడం ఒకటే యథార్థం. జీవితం చివరన పొంచున్నది మాత్రమే మృత్యువు కాదు, అజ్ఞానంలోనూ, మూర్ఖత్వంలోనూ, బ్రతుకు భయంలోనూ, ద్వంద్వ జీవితంలోనూ, నయ వంచనలోనూ ప్రతిక్షణం వెంటాడేది మృత్యువే. కాలిక చైతన్యాన్ని అందుకోలేని అజ్ఞానం, భావజాలపు పిడివాదాల మూర్ఖత్వం, గనిభవించిన దారిద్ర్యం, పీడనల వల్ల కలిగే బ్రతుకు భయం, ఆచరణకు ఆదర్శానికి మధ్య ఏర్పడిన అగాధం నుంచి కలిగే ద్వంద్వ జీవితం, మానసిక భావ వికాసాలు స్తంభించిపోయిన స్తబ్ద ప్రపంచంలో మనుషుల మధ్య సంబంధాలను స్థాపించే ఏకైక అంశంగా మిగిలిపోయిన నయవంచన సృజన రంగాన్ని ఆవహించిన జడత్వం, ఇవన్నీ కలిసి ఒక మృత్యు వలయంగా ఏర్పడిన స్థితిని కవి సూచిస్తాడు. బట్టలేసుకుని నగ్నత్వంలోకి పారిపోతుంది నాగరికత, కేబరిలో తాధ్యాత్మ్యం పొందే కళ్ళల్లో దాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. అక్కడ ఆకలే. అనంత రూపాలో ఆకలి బ్రతుకుతున్నంతకాలం మనిషిని వెంటాడుతుంది. బ్రతుకుతుండా కలుగులే, బ్రతకడం మాని అంతా పారిపోవడమే. ప్రపంచమంతా ఎక్కడికో యథార్థం నుంచి పారిపోతుంది, పొగురుతూ ఒగురుస్తూ పారిపోతుంది. కత్తితో మృత్యు హస్తం వెంటాడుతున్నట్టు పారిపోతుంది. ఈ మృత్యు వలయంలో చిక్కుకున్న నాగరికత బట్టలు వేసుకోవడం మాత్రంగానే మిగిలిపోతుంది ఆకలి. ఆకలి అవసరం కేబరేగా మారి బట్టలిప్పుకుని చేసే విలయ తాండవాన్ని ఆనందించడానికి ఇదే నాగరికత. సిగ్గు విడిచేసి నగ్నత్వంలోకి పారిపోతుంది. బ్రతకడం మాని కత్తితో మృత్యుహస్తం వెంటాడుతున్నట్టు ప్రపంచమంతా ఎక్కడికో యథార్థం నుంచో అలుపుతో పారిపోవడం గురించి మాట్లాడుతున్నాడు కవి. జీవితాంతం పదవని ఒంటి నిండా బట్టగా చుట్టుకున్న వాళ్లు మరణిస్తే వినయంతో విషాదంగా తలదించుకుంటుంది దేశం. దేశం మీదే ఎగిరే జెండా దిక్కులేని జనం వెనకు వేలు దినమలలతో జీవితాంతం దుమ్ములో బతికి కళ్ల ముందే క్షణంలో దుమ్ములో కలిసిపోతే జెండా కన్నీరు కార్చదు. మరింత గర్వంగా గాలిని సవాలు చేస్తూ ఆకాశాన్ని రెపరెపలతో పరిహసిస్తూ టీవీగా ఎగురుతుంది అనడంలో ప్రజలకు విలువలేని పాత్రలేని అభాస ప్రజాస్వామ్యాన్ని రూపుకట్టిస్తున్నాడు ఈ కవి. ఈ కొయ్యగుర్రాన్ని జీవితాంతం మెడల మీద మోయడానికి అంకితమైన జాతిలోనే రాతి గుణపు విషాదాన్ని సూచిస్తాడు. కన్నీళ్లలోకి కూడా రాజకీయాలను పారించేదాని అమానుష పార్శ్వాన్ని చిత్రిస్తాడు. హంతకులు ఎవరో తెలిసినా నెపాన్ని కాసేపు సమాజం మీదకి కాసేపు ప్రకృతి మీదకి నెట్టడానికి ప్రయత్నించిన కవి విఫలుడై చివరకు మనిషి మీదే వేస్తూ చరిత్ర పునఃప్రారంభ అవసరాన్ని ధ్వనింపచేస్తాడు. పొలం వెళ్లే ప్రతి రైతు సిలువ మోస్తున్న జీసస్లా నగ్నమునికే కనిపిస్తాడు. అందుచేత అతని తాత్విక పరిధిని సంకుచితంగా చూసి మత ప్రతీకల్ని వాడాడని గోల పెట్టవచ్చు. పరమేశ్వరులంతా కొయ్యగుర్రం మీదే ఊరేగేవారే. చివరి విందులో చివరికి తననెవరు మోసం చేస్తారో జీసస్కి తెలుసు అని అన్నందుకు కూడా నగ్నమునిని తప్పు పట్టవచ్చు. అలాగే సకల సంపదల్ని పరిత్యజించిన సిద్ధార్థుణ్ణి రాజ్యం పొలిమేర వరకు చేరవేసి తిరిగొచ్చిన అశ్వం అసుర నయనాలతో నాగార్జున కొండలో ఇంకా నిలబడే ఉంది. మానవుని మనసులో మాత్రం మహాబోధి ఎప్పుడో కూలిపోయింది అని అన్నందుకు అతని మార్క్సిస్టులు వేళకోళం చేయవచ్చు. కానీ నేను మాత్రం కలం పక్కన పెట్టి నమస్కరిస్తాను అని చేర ఒక సభలో ప్రసంగించారు. తాత్విక దృష్టి ప్రతి జీవనాంశాన్ని తాత్విక దృక్కోణం నుండి వీక్షించడం, ప్రత్యామ్నాయ మానవ విలువల వ్యవస్థల ప్రతిపాదనకే కృషి చేయడం నగ్నముని గారికిష్టం. ప్రపంచంలో ఏదో వెలుగు ప్రజ్వలిస్తున్నట్లు కనిపించడం మొదలవుతుంది. ఈ వెలుగు అంధకారంలో సూర్యకిరణం ఏమంటే సామాన్య మానవుని పట్ల కవి హృదయంలో ఉన్న ప్రేమ, వాటి దుఃఖ విచారాల పట్ల అతని ప్రామాణికమైన సానుభూతి, వీటన్నిటికీ చక్కని నిదర్శనం నగ్నముని దిగంబర్ కవిత్వం.
1: ఇంతవరకు మీరు నగ్నముని జయంతి సందర్భంగా దిగంబర కవిత్వం నగ్నముని డాక్టర్ దాసరి సుబ్రహ్మణ్యం గారి ప్రసంగం విన్నారు.
2: ఇప్పుడు వినండి గాంధీ మార్గం.

పూజ్య బాపూజీ తన ఆత్మకథలో ఇలా తెలిపారు. ఫినిక్స్ వంటి సంస్థ స్థాపించబడిన తరువాత నేను అక్కడ కొద్ది రోజులు మాత్రమే ఉండగలిగాను. అందుకు ఎంతో విచారపడ్డాను. దాన్ని స్థాపించినప్పుడు నేను కూడా అక్కడే ఉండాలని, అక్కడే జీవితం గడపాలని, నెమ్మదిగా వకీలు వృత్తి మానివేయాలని, ఫినిక్స్ విజయాన్ని నిజమైన సేవగా భావించాలని అనుకున్నాను. కాని అనుకున్నట్లుగా పనులు జరగలేదు. మనం అనుకునేది ఒకటి, జరిగేది మరొకటి అనే విషయాన్ని జీవితంలో అనుభవం వల్ల తెలుసుకున్నాను. దీనితో పాటు సత్యశోధన ఉపాసన సాగినప్పుడు మనం కోరుకున్న ఫలితం కలుగక ఊహించిన ఫలితం కలిగితే దానివల్ల నష్టం కలుగదని, ఒక్కొక్కప్పుడు మనం ఊహించిన దానికంటే మించిన సత్ఫలితం కలుగుతుందనే అనుభూతి నాకు కలిగింది. ఫినిక్స్లో కలిగిన ఊహించని ఫలితాలు, అక్కడ రూపొందించిన ఊహించని కార్యక్రమాలు నష్టదాయకమైనవి కావని నా నిశ్చితాభిప్రాయం. అంతా కాయకష్టం చేసి బతకాలనే ఉద్దేశంతో ముద్రణాలయ సమీపంలో సంస్థ ఎందలి ప్రతి వ్యక్తికి 3-3 ఎకరాల చొప్పున భూమిని కేటాయించాం. వాటిలో 1 ముక్క నాకోసం కేటాయించారు. ఆయా చోట్ల అందరికోసం రేకులతో ఇళ్లు నిర్మించాం. రైతుకు నప్పే విధంగా గడ్డి, మట్టి, పచ్చి ఇటుకలతో గోడలు కట్టి చొప్పతో పైకప్పు నిర్మించి కుటీరాలు ఏర్పాటు చేయాలని అనుకున్నాం. కాని అది సాధ్యపడలేదు. అందుకు ధనం, సమయం అధికంగా కావలసి వచ్చింది. అందుకు అందరూ ఇంటివాళ్లే కనుక వెంటనే కాయకష్టం చేయాలని తహతహలాడారు. ఇండియన్ ఒపీనియన్ పత్రికకు సంపాదకుడు మన్ సుక్లాల్, ఆయన ఈ వ్యవస్థలో చేరలేదు. డర్బన్లో ఆయన బస. డర్బన్లో ఇండియన్ ఒపీనియన్కు చిన్న శాఖ కూడా ఉన్నది. కంపోజ్ పనిచేసేందుకు మనుషులు అదనంగా ఉన్నారు. నిజానికి ముద్రణా కార్యక్రమంలో ఎక్కువ సమయం కంపోజ్ చేయడానికే పడుతుంది. అయితే అది తేలిక పని. సంస్థలో ఉండేవారంతా కంపోజ్ పని నేర్చుకోవాలని నిర్ణయించారు. దానితో ఆ పని తెలియని వారంతా నేర్చుకోవడానికి సిద్ధపడ్డారు. నేను మాత్రం ఈ వ్యవహారంలో వెనుకబడ్డాను. మగన్లాల్ గాంధీ మొదటి స్థానం సంపాదించాడు. అసలు మగన్లాల్కు అతని శక్తి ఏమిటో తెలియదని అనుకునేవాణ్ణి. అతడు ఎన్నడూ ప్రెస్సు పని చెయ్యలేదు. అయినా నేర్ప్రియవు కంపోజిటర్ అయ్యాడు. వేగంలో కూడా బాగా పుంజుకున్నాడు. కొద్ది రోజుల్లోనే ప్రెస్సు పనంతా క్షుణ్ణంగా తెలుసుకుని అతడు విజయవంతంగా ప్రెస్సు పని నిర్వహించడం చూసి నేను నివ్వెరపోయాను. ఇంకా ఫినిక్స్ వ్యవహారం ఒక ఒడ్డుకు చేరలేదు. ఇంతలో ఈ కొత్త కుటుంబాన్ని వదిలి నేను జోహన్బర్గ్ పరిగెత్తవలసి వచ్చింది. అక్కడ పనిని ఎక్కువ కాలం వదిలి ఉండగల స్థితిలో నేను లేను. జోహన్బర్గ్లో చేరి పోలక్తో ఈ పెద్ద మార్పును గురించిన వ్యవహారమంతా చెప్పాను. తానిచ్చిన పుస్తకం ఇంతటి మార్పుకు కారణమైందని తెలిసి పోలక్ పొంగిపోయాడు. అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. నేను కూడా ఈ వ్యవస్థలో పాలు పంచుకోవచ్చా అని అడిగాడు. తప్పక పాలు పంచుకోవచ్చు, అంతేకాదు మీరు అందులో చేరాలి అని అన్నాను. సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. ఆయన నిర్ణయానికి సంతోషించాను. 1 నెల రోజుల ముందే నోటీసు పత్రికాధిపతికి పంపి 4 రోజుల వ్యవధి గడిచిపోగానే ఫినిక్స్ చేరుకున్నాను. తన సహృదయతతో అందరినీ ఆకట్టుకున్నాడు. వారందరికీ తల్లో నాలుకవలే అయ్యాడు. నిరాడంబరతకు ఆయన ప్రతిమూర్తి. అందువల్ల ఫినిక్స్ జీవనం ఆయనకు ఇబ్బంది అనిపించలేదు. ఆయన స్వభావానికి అది సరిపోయింది. కాని నేను ఆయనను అక్కడ ఎక్కువ రోజులు ఉండనీయలేకపోయాను. మిరీచ్ లా చదువు ఇంగ్లండులో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నందున ఆఫీస్ పని నేను ఒక్కణ్ణి సంభాళించలేకపోయాను. అందువల్ల పోలక్ ఆఫీసులో చేరమని, వకీలు వృత్తి చేపట్టమని ప్రోత్సహించాను. ఆయన వకీలు అయితే చివరకు అంతా వదిలివేసి ఇద్దరం ఫినిక్స్ వెళ్లవచ్చని భావించారు.

0: ప్రయత్నించాను. ఆ తరువాత నా కలలన్నీ కలలేనని తేలిపోయింది. ఫోలక్లో ఒక గొప్ప సుగుణం ఉంది. ఎవరినైనా నమ్మకం కుదిరితే మారు మాట్లాడకుండా చెప్పినట్లు చేయడం తన కర్తవ్యంగా భావించే వ్యక్తి. నా జాబుకు సమాధానం వ్రాస్తూ, నాకు ఇక్కడ జీవనం హాయిగా ఉన్నది, ఇక్కడ సుఖంగా ఉన్నాను, ఈ సంస్థను ఇంకా అభివృద్ధికి తీసుకురావచ్చు, అయినా నేను అక్కడకు రావడం అవసరమని, మన ఆదర్శాలు త్వరగా నెరవేరుతాయని మీరు భావిస్తే నేను వస్తాను అని వ్రాశారు. నేను ఆ జాబుకు స్వాగతం పలికాను. పోలక్ ఫినిక్స్ వదిలి జోహన్బర్గ్ వచ్చివేశాడు. నా ఆఫీసులో సహాయకుడుగా చేరి వకీలు వృత్తి ప్రారంభించాడు.
1: మీరా బజన్స్.

0: మీరింతవరకు గాంధీ మార్గం విన్నారు.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
2: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
1: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
2: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
1: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
2: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
1: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి. స్వరాల విరిబోణీ.

0: ఆకాశవాణి
1: సంక్షోభ నివారణకు ప్రధానమంత్రి మార్గదర్శక సూత్రాలపై వార్తావ్యాఖ్య ఇప్పుడు వింటారు. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సంక్షోభ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశం వంటి దేశాలు తీవ్రమైన ఇంధన సంక్షోభం ఎదుర్కోవలసి వస్తోంది. ప్రపంచానికి అవసరమయ్యే ముడి చమురులో ఎక్కువ భాగం పశ్చిమాసియా నుంచే వస్తుంది. యుద్దం కారణంగా చమురు క్షేత్రాలు, రిఫైనరీలు, రవాణా మార్గాలపై దాడులు జరిగే అవకాశం ఉండటంతో సరఫరా నిలిచిపోయే ప్రమాదముంది. భారత్ తన ఇంధన అవసరాల కోసం దాదాపు 85% పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పశ్చిమాసియాలో అస్థిరత భారత్కు భారీ సవాలుగా మారింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. చమురు దిగుమతుల కోసం భారత్ ఎక్కువ డాలర్లను ఖర్చు చేయాల్సి రావడం వల్ల విదేశీ మారక నిల్వలు తగ్గి రూపాయి విలువ పడిపోయే అవకాశముంది. ఈ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడకుండా ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు 10 ప్రధాన సూచనలు చేశారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం, ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ సూత్రాల ముఖ్య ఉద్దేశం. ఇంధనాన్ని చాలా పొదుపుగా వాడాలని, అవసరమైతేనే వాహనాలు వాడాలని, నగరాల్లో సొంత వాహనాలకు బదులుగా మెట్రో రైల్, బస్సులను ఎక్కువగా ఉపయోగించాలని సూచించారు. ఒకే మార్గంలో వెళ్లేవారు సొంత వాహనాల వాడకం తగ్గించి కార్ పూలింగ్ చేసుకోవడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయవచ్చని, కరోనా కాలంలో అవలంబించిన ఇంటి నుండి పని, వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్లను మళ్లీ పెంచాలని అన్నారు. ఇంధన ఆదా కోసం వీలైనంత ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని, రోడ్డు మార్గంలో కాకుండా రైల్వేల ద్వారా సరుకులను తరలించడం పెంచాలని, తద్వారా డీజిల్ వాడకం తగ్గుతుందని ప్రధానమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. వంట నూనెల దిగుమతి భారం తగ్గించడానికి ప్రజలు కుటుంబాలలో నూనె వాడకాన్ని 10% తగ్గించినా దేశ ఖజానాతో పాటు కుటుంబాలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాయని అన్నారు. కనీసం 1 సంవత్సరం పాటు విదేశీ ప్రయాణాలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్, విదేశాల్లో పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలని, దేశ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు విదేశీ మారక ద్రవ్యం దేశం దాటి వెళ్లకుండా ఉండటానికి 1 సంవత్సరం పాటు అనవసరమైన బంగారం కొనుగోళ్లను తగ్గించాలని నరేంద్రమోదీ దేశ ప్రజలను కోరారు. విదేశీ వస్తువుల కంటే స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వాలని, దీనివల్ల దిగుమతుల భారం తగ్గుతుందని స్పష్టం చేశారు. విదేశీ యాత్రలకు బదులుగా దేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని అన్నారు. రసాయన ఎరువుల దిగుమతి తగ్గించేందుకు రైతులు సహజసిద్దమైన వ్యవసాయం వైపు మళ్లాలని, ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కోరారు. తద్వారా విదేశీ ఇంధన ఆధారిత ఎరువుల దిగుమతులు తగ్గుతాయని అన్నారు. భారత్లో ఉపయోగించే ప్రతి ఇంధనం విదేశాల నుంచి వస్తుందని, యుద్ద పరిస్థితుల్లో ఇంధనాన్ని పొదుపుగా వాడటమంటే దేశాన్ని రక్షించుకోవడమే అని ఆయన పేర్కొన్నారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించడమే కాదని, సంక్షోభ సమయంలో బాధ్యతాయుతమైన జీవన శైలిని పాటించడం కూడా ఒక రకమైన దేశభక్తి అని నరేంద్రమోదీ పేర్కొన్నారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోకుండా విదేశీ మారక నిల్వలను కాపాడటం ఈ సూత్రాల ప్రధాన లక్ష్యం. సంక్షోభ సమయంలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే దేశ సంక్షేమం సాధ్యమన్న ప్రధానమంత్రి అభిప్రాయం 100% సత్యం. ఈ 10 సూత్రాలు కేవలం తక్షణ పరిష్కారాలు మాత్రమే కాదు, భవిష్యత్తులో భారత్ను ఆత్మనిర్భర్ భారత్గా మార్చే దీర్ఘకాలిక ప్రణాళికలో భాగమని చెప్పవచ్చు. పొదుపు చర్యలు పాటించాలని దేశ ప్రజలకు పిలుపునివ్వడమే కాదు, స్వయంగా ప్రధానమంత్రి సైతం ఇంధన పొదుపు చర్యలను ప్రారంభించారు. తన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇకపై ప్రధానమంత్రికి 2 వాహనాలతోనే ప్రోటోకాల్ భద్రతను అందించనున్నారు. ప్రధానమంత్రి ప్రజలకు చేసిన సూచనలను స్వయంగా ఆచరించి చూపించడం విశేషం. పశ్చిమాసియాలో యుద్దమనేది కేవలం భౌగోళిక రాజకీయ సమస్య మాత్రమే కాదు, అది ప్రతి భారతీయుడిపై ప్రభావం చూపే ఆర్థిక వ్యవస్థ. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించినట్లుగా ఇంధనాన్ని పొదుపు చేయడం, ప్రజా రవాణాను వాడటం, స్వదేశీ ఇంధన వనరుల వైపు మళ్లడం ద్వారా మాత్రమే ఈ అంతర్జాతీయ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలం. సంక్షోభ నివారణకు ప్రధానమంత్రి మార్గదర్శక సూత్రాలపై వార్తావ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
3: ₹10,00,000 లాటరీ నాకా? వావ్,
4: చిక్కుకుంది. ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
5: ఆర్బీఐ అంటోంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: కార్యక్రమంలో ముందుగా చిత్ర పడిన అవతారం చిత్రం నుంచి ఈ పాట. సంగీతం గంటాడి కృష్ణ, గీత రచన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేల్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం,
3: శ్రీమద్ భగవద్గీత.

0: 10 లక్షల లాటరీ నాకా.
1: కార్యక్రమంలో ఇప్పుడు కార్తీక్ దామిని పడిన బాహుబలి చిత్రం నుంచి పాట. సంగీతం MM కీరవాణి, సాహిత్యం అనంత శ్రీరామ్.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన అమ్మ దొంగ చిత్ర నుంచి ఈ పాట. గీత రచన వేటూరి.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ చిట్టిబాబు గారి వీణావాద్యం వింటారు. ముందుగా మరి వేరే దిక్కెవరయ్యా రామా, షణ్ముఖ ప్రియరాగం, ఆదితాళం, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారి రచన వినండి.

ఇప్పుడు నీవల్ల గుణదోషమేమి, కాపీరాగం, ఖండచాపుతాళం, త్యాగరాజస్వామివారి కీర్తన.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ చిట్టిబాబు గారి వీణావాద్యం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపుబాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా అనిరుద్ధ్ రవిచందర్ పాడిన అజ్ఞాతవాసి చిత్రం నుంచి ఈ పాట. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ఇప్పుడు అభయ్ జోధ్పూర్కర్ పాడిన బ్రహ్మోత్సవం చిత్రం నుంచి ఈ పాట. సంగీతం మిక్కీ జే మేయర్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936 మొదలైన ఒక మధుర ప్రయాణం నేటి

నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

శ్రోతలు నమస్తే. అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు కపిల్ పాడిన వినరో భాగ్యము విష్ణు కథ చిత్ర నుంచి ఈ పాట.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: కార్యక్రమంలో చివరిగా సిద్ శ్రీరామ్ పడిన 18 పేజెస్ చిత్రం నుంచి ఈ పాట.

మీరింతవరకు నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో

0: ఆకాశవాణి. న్యూక్లియర్ టెక్నాలజీలో భారత్ నూతన దశ, పీఎఫ్బీఆర్ సాధించిన ఘనతపై ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యూక్లియర్ ఫిజిక్స్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ పివి లక్ష్మీనారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తున్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. మన దేశం శాస్త్ర సాంకేతిక రంగంలో మరో గొప్ప అడుగు ముందుకు వేసింది. తమిళనాడులోని కల్పకంలో నిర్మితమైన 500 మెగావాట్ల సామర్థ్యమున్న ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఇటీవల క్రిటికాలిటీ సాధించడం ద్వారా దేశం అణుశక్తి ప్రయాణంలో ఒక కీలక మైలురాయిని చేరుకుంది. ఈ విజయంతో భారత్ తన 3 దశల అణు విద్యుత్ కార్యక్రమంలో 2 దశలోకి అడుగుపెట్టింది. స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో శక్తి అవసరాలను తీర్చడంలోనే కాకుండా క్లీన్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ లక్ష్యాలను సాధించడంలో కూడా కీలక పాత్ర పోషించబోతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, అదేవిధంగా క్రిటికాలిటీ అంటే ఏంటి, ఇది సాధారణ అణు రియాక్టర్లతో పోలిస్తే ఎలా భిన్నంగా ఉంటుంది, దేశానికి దీని వల్ల కలిగే లాభాలు ఏమిటి, భద్రతా పరంగా తీసుకున్న చర్యలు వంటి అంశాలపై పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ పివి లక్ష్మీనారాయణ గారు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి. సో సార్తో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం. సార్ శ్రోతలందరికీ కూడా నమస్కారం.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ఇటీవల మనకి కల్పకంలో పీఎఫ్బీఆర్ లో 500 మెగావాట్ల ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీ సాధించడం ఎంత ముఖ్యమైన అంశం అంటారు?
1: సార్, ఫస్ట్ మనం ఈ విషయంలో మాట్లాడేటప్పుడు రియాక్టర్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పుకుందాం. సార్, న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి 2 రకాలుగా ఆపరేట్ చేస్తారు. 1 రీసెర్చ్ రియాక్టర్స్, 2 పవర్ రియాక్టర్స్. ఈ పవర్ రియాక్టర్స్ లో వచ్చేసరికి 500 మెగావాట్ కల్పకం అన్నది. మనకి హోమీ భాభా గారు మొదట్లో 3-stage ఇండియన్ పవర్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయటం. 2 ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది 2nd stage. ఇది ఈ రోజు మనం 1st stage లో ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి యురేనియం 238 ని ప్లూటోనియం గా కన్వర్ట్ చేస్తున్నాం. అక్కడ ఆ ప్లూటోనియం 239 ని యూజ్ చేసుకుని మనం పవర్ ను ప్రొడ్యూస్ చేయడం అన్నమాట. ఇది అంటే 2nd stage మనం ఈ రోజు సక్సెస్ఫుల్ గా అచీవ్ అయ్యాం. దీని ద్వారా మనం 3rd stage కి వెళ్ళడానికి ఒక అవకాశం మనకు కలిగింది అన్నమాట.
0: సార్, మనం ప్రస్తావించుకుంటూ వస్తున్నాం క్రిటికాలిటీ అనే పదాన్ని తరచుగా. సార్, మరి క్రిటికాలిటీ అంటే ఏంటి, దీని గురించి వివరిస్తారా?
1: క్రిటికాలిటీ అనేది న్యూక్లియర్ రియాక్టర్స్ లో చాలా ఇంపార్టెంట్ టర్మ్ అనమాట. అది జనరల్ గా ఇక్కడ ఏంటంటే మనకి న్యూక్లియర్ రియాక్షన్ గానీ తీసుకున్నట్లయితే యురేనియం తోటి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 92 యురేనియం 235 అనేది ఒక ఫిసైల్ యురేనియం మెటీరియల్ అనమాట. ఇక్కడ ఫిసైల్ అనేది, ఫెర్టైల్ అనేది ఒకటి చెప్పుకోవాలి మనము. ఫిసైల్ మెటీరియల్ అనగా మనకి రియాక్షన్ లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. అక్కడ ఫెర్టైల్ మెటీరియల్ అంటే ఏంటంటే అది న్యూట్రాన్ని క్యాప్చర్ చేసుకొని అది మరలా మనకి ఇంకొక ఫిసైల్ మెటీరియల్ గా కన్వర్ట్ కావడం అనమాట. ఆ విధంగా కానీ చూసినట్లయితే 92 యురేనియం 235 ని మనం ఒక థర్మల్ న్యూట్రాన్ తో మనము కొలిజన్ చేయించినట్లయితే అది మనకి 56 బేరియం అండ్ 36 క్రిప్టాన్ గా స్ప్లిట్ అవుతూ మనకి అడిషనల్ గా ఇంకొక 3 న్యూట్రాన్లు ప్రొడ్యూస్ అవుతాయి. ఈ 3 న్యూట్రాన్లు ఏమవుతాయంటే ఈ రియాక్షన్ మనం ఏమంటామంటే జనరల్ గా సెల్ఫ్ సస్టైన్ చైన్ రియాక్షన్ అని అంటాం. ఇక్కడ ఏంటి సెల్ఫ్ సస్టైన్ చైన్ రియాక్షన్ అని అంటే మనము ఒకసారి న్యూట్రాన్ తో రియాక్షన్ గాని చేసినట్లయితే ఆ న్యూట్రాన్ రియాక్షన్ జరిగిన తర్వాత సహజ సిద్ధంగా ఇంకొక 3 న్యూట్రాన్లు ప్రొడ్యూస్ చేస్తుంది. 2 లేదా 3 న్యూట్రాన్లు. ఈ 2 లేదా 3 న్యూట్రాన్లు పక్కనే ఉన్నటువంటి యురేనియం న్యూక్లియస్ తో మరలా రియాక్షన్ జరిగి మరలా ఇంకొక 2 లేదా 3 న్యూట్రాన్లు ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇది కంటిన్యూస్ గా చైన్ రియాక్షన్ గా వెళ్తుంది. అంటే ఒక న్యూట్రాన్ రియాక్షన్ లో పాల్గొనే 3 న్యూట్రాన్లు 3 మళ్ళా 9 న్యూట్రాన్లు ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ క్రిటికాలిటీ అంటే ఏంటంటే అట్లీస్ట్ మనకి రియాక్షన్ జరగాలి అని అంటే 1 న్యూట్రాన్ అన్నా మనకి అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. అందుకనే ఫస్ట్ దాన్ని ఏమని అంటామంటే ఆ వాల్యూని, క్రిటికాలిటీ వాల్యూని కే అనేది తీసుకొని is equal to 1 అని కానీ మనం కానీ అన్నట్లయితే అంటే మనకి క్రిటికాలిటీ ఉంది, కంట్రోల్ గా వెళ్తుంది అనమాట న్యూక్లియర్ రియాక్టర్. అంటే ప్రతిసారి ఒక న్యూట్రాన్ వెళ్ళి రియాక్షన్ స్టార్ట్ చేస్తుంది, కంట్రోల్ గా జరుగుతుంది అనమాట. అలా కాకుండా కే less than 1 అనుకున్నాను అనుకోండి నేను, అంటే రియాక్షన్ జరగడానికి అట్లీస్ట్ 1 న్యూట్రాన్ కూడా మనకు అందుబాటులో లేదు అని అన్నప్పుడు అక్కడ దాన్ని ఏమన్నా

0: ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ రియల్ గా. ఎందుకంటే మనం 3-stage పవర్ ప్రోగ్రామ్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, ఫస్ట్ స్టేజ్ లో మనం కానీ చూసినట్లయితే బాయిలర్ వాటర్ రియాక్టర్స్ అని, అలాగే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అని అందులో క్లాసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. అక్కడ మనం థర్మల్ న్యూట్రాన్స్ వాడతాము, దానికి వాడేటటువంటి ఫ్యూయల్ యురేనియం-235, దాన్ని ఫెసైల్ మెటీరియల్ అని అంటాం. థర్మల్ న్యూట్రాన్ ని మనం వాడతాం అనమాట. ఇక్కడ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ లో ఏంటంటే ఫాస్ట్ న్యూట్రాన్ ని వాడతాము. ఏదైతే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ స్టేజ్ 1 లో యురేనియం-238 అని చెప్పాను నేను, అది ఇది ఫెర్టైల్ మెటీరియల్. ఈ ఫెర్టైల్ మెటీరియల్ ఒక న్యూట్రాన్ ని క్యాప్చర్ చేసి ప్లూటోనియం-239 గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఈ ప్లూటోనియం-239 అనేది మనకి ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ లో ఫ్యూయల్ గా యూజ్ చేస్తాం. అలాగే మన వాళ్ళు చాలా మంది చెప్పుకుంటుంటారు కదా న్యూక్లియర్ వెపన్స్ అని, వాటిల్లో కూడా మనం ఈ ప్లూటోనియం-239 ని వాడతాం అనమాట. సో మిగతా వాటికి అంటే ఫస్ట్ స్టేజ్ 1 లో ఏదైతే మనకి యురేనియం-239 ప్రొడ్యూస్ అయిందో దాన్ని స్టేజ్-2 ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ లో మనం ఫ్యూయల్ గా వాడతాం మనం అది. సో అప్పుడు మనకి ఇక్కడ వేస్టేజ్ అన్నది లేదు, చక్కగా మనం రెండోసారి ఇంధనంగా కూడా వాడుతున్నాం అనమాట ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్స్ లో. ఓకే సార్, అందుకనే ఇది ఫస్ట్ స్టేజ్ 1 కంటే ఇది డిఫరెంట్ అనడానికి రీజన్ ఏంటంటే స్టేజ్ 1 నుంచి వచ్చినటువంటి న్యూక్లియర్ వేస్ట్ ను కూడా మనం ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నాం ఫ్యూయల్ గా.
1: సార్, మీరు చెప్పడం జరిగింది మన దేశంలో 3 దశల న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది అమలవుతుంది అని చెప్పి. సో అసలు ఈ 3 దశల న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి వివరిస్తారా?
0: మనకి హోమీ జహాంగీర్ బాబా గారు మనకు డిఐకి అనుపితామహుడు అనమాట. ఆయన 3-stage పవర్ ప్రోగ్రామ్ అని ఒకటి డిజైన్ చేశారు ప్రోగ్రామ్. అందులో ఫస్ట్ ఆల్రెడీ మనం వాడుతున్నాము ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. స్టేజ్-2 ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్. స్టేజ్-3 వచ్చేసరికి మనకు అదేంటంటే అడ్వాన్స్డ్ సిస్టము. అది ఎందుకనంటే ఆ పాయింట్ స్టేజ్-3 అన్నది చెప్తున్నది. స్టేజ్-1 లో మనం యురేనియం-233 మనం ఇతర దేశాల మీద ఆధారపడి ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. స్టేజ్-2 లో మనం యురేనియం-238 ని మనం స్టేజ్-1 లో దాన్ని ప్లూటోనియంగా కన్వర్ట్ చేసుకొని స్టేజ్-2 ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్స్ లో మనం ఫ్యూయల్ గా వాడుతున్నాం. బట్ ఇండియాకి వచ్చేసరికి చూసినట్లయితే మన దగ్గర హ్యూజ్ అమౌంట్ థోరియం రిజర్వ్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే మనం ప్రపంచ దేశాల మీద ఆధారపడకుండా ఏదైతే మనకు ఉన్నటువంటి థోరియం ఉందో ఆ థోరియం ని యురేనియం-233 ఫిసైల్ మెటీరియల్ గా కన్వర్ట్ చేయటం అన్నది స్టేజ్-3 అనమాట. దాని మీద ఆధారపడి పనిచేసేటువంటి రియాక్టర్. ప్రెజెంట్ మనం స్టేజ్-2 కంప్లీషన్ కి వచ్చేసాం మనం. సో నెక్స్ట్ ఇది అయిన తర్వాత మనం స్టేజ్-3 పనులు స్టార్ట్ చేసుకోవాలి.
1: సార్, ఈ యొక్క PFBR ద్వారా మనకి మోర్ ఫ్యూయల్ దెన్ ఇట్ కన్సూమ్స్ అని చెప్తూ ఉన్నారు కదా సార్, సో ఇది ఎలా సాధ్యమవుతుంది అంటారు?
0: ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా మోర్ ఫ్యూయల్ అంటే మనం స్టేజ్-1 లో ఆల్రెడీ మనం యురేనియం-235 ను వాడాము ఫెసైల్ మెటీరియల్ గా. ఫెర్టైల్ మెటీరియల్ అయినటువంటి యురేనియం-238 ని 239 ప్లూటోనియం గా కన్వర్ట్ చేస్తున్నాం. ఈ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్స్ లో మనం ఏం చేస్తామంటే ప్లూటోనియం-239 ని ప్లస్ ప్రొడ్యూస్ అయినటువంటి ఫాస్ట్ న్యూట్రాన్స్ ఏవైతే మనకి రియాక్షన్ జరిగిన తర్వాత ప్లూటోనియం-239 తోటి రిలీజ్ అయినటువంటి ఫాస్ట్ న్యూట్రాన్స్ పక్కనే ఉన్నటువంటి యురేనియం-238 తోటి రియాక్షన్ జరిగి మనకు మోర్ ప్లూటోనియం-239 ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మనము ఖర్చు పెట్టే దానికంటే కూడా ఎక్కువ ఇంధనాన్ని ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం మనం. అంటే మోర్ ప్లూటోనియం-239 ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. రియాక్టర్ లోపల మనం బ్లాంకెట్ లాగా యురేనియం-238 ని మనం కానీ వాళ్ళు మొత్తం సెట్ చేస్తారు. దాన్ని ఈ ఫాస్ట్ న్యూట్రాన్ అవి అబ్జర్వ్ చేసుకుని మోర్ ప్లూటోనియం-239 ప్రొడ్యూస్ అవుతుంది. దీని ద్వారా మనకి ఎక్కువ అంటే తక్కువ ఖర్చు పెడుతున్నాం ఇంధనాన్ని, బట్ మోర్ ప్లూటోనియం-239 మనం బెనిఫిట్ గా పొందుతున్నాం. దీని ద్వారా ఏంటంటే మోర్ హాఫ్ లైఫ్ ఉన్నటువంటి రేడియో యాక్టివ్ మెటీరియల్ ని లెసర్ హాఫ్ లైఫ్ గా ఉన్నటువంటి తక్కువ టైంలోకి మనం తెచ్చుకోగలుగుతున్నాం అన్నమాట.
1: సరే, ప్రపంచంలోనే ఇప్పటికే ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్న దేశాలు ఏమైనా ఉన్నాయా?
0: ఈ రంగంలో ఇటువంటి టెక్నాలజీ ఏదైతే ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ టెక్నాలజీ ఉందో రష్యా మాత్రమే ఒక 2 reactors ని కన్స్ట్రక్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. ఆ తర్వాత ఇండియా ఈరోజు క్రిటికాలిటీ అచీవ్ అయ్యాము కాబట్టి ఐ హోప్ 2026 ఎండ్ కల్లా మనం అది స్టార్ట్ చేయొచ్చు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కి. సో మనం 2nd countryగా మనం ఆవిర్భవించాం అనమాట. ఈ రోజు మిగతా కంట్రీస్ ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్స్ లో ఉన్నవి వాళ్ళ దగ్గర ఫాస్ట్ న్యూట్రాన్.

0: అదే ఇప్పుడు చాలా వరకు అవన్నీ కూడా షట్ డౌన్ అయిపోయింది. బట్ ఇక్కడ బ్రీడింగ్ అని చెప్తున్నాం కదా, ఫాస్ట్ బ్రీడర్ రియాక్ట్ అంటే ఫెర్టైల్ మెటీరియల్ ని ఫెసైల్ మెటీరియల్ గా కన్వర్ట్ చేసే విధానం అనమాట.
1: సర్, ఈ రియాక్టర్ ద్వారా మన దేశానికి ఎలాంటి లాభాలు ఉంటాయంటారు? ముఖ్యంగా ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో ఎలా దోహదం చేస్తుంది?
0: ఇప్పుడు ఈ రియాక్టర్ ద్వారా మనకి సార్ ఏ కంట్రీ అయినా డెవలప్ అయింది అని అనుకున్నప్పుడు మనము ఆ కంట్రీలో పర్ క్యాపిటల్ ఎంత పవర్ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేస్తున్నారన్న దాని మీద ఆధారపడి ఆ కంట్రీ డెవలప్మెంట్ ఆధారపడి ఉంటుంది. ఈ రోజు మనం భారతదేశంలో కానీ చూసినట్లయితే ఇప్పటికీ కొన్ని విలేజ్లో ఇంకా ఎలక్ట్రిసిటీ చూడని విలేజెస్ కొన్ని ఉన్నాయి. దీని ద్వారా మనం చీప్ గా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం, ఒకటి మోర్ ప్లూటోనియం 239 మనం పొందగలుగుతున్నాం కాబట్టి, అంటే ఇది ఎప్పుడు కూడా రక్షణ రంగం వైపు చూసినట్లయితే మనం ఏదైతే చెప్పుకుంటుంటారో న్యూక్లియర్ వెపన్స్ అని న్యూక్లియర్ బాంబ్స్ అని, అంటే ఈ ప్లూటోనియం 239 అనేది పవర్ ప్లాంట్స్ లోనూ యూజ్ చేసుకోవచ్చు, న్యూక్లియర్ వెపన్ గా కూడా వాడవచ్చు అనమాట. సో ఒక రకంగా చూసినట్లయితే మనకి ఎనర్జీ పాయింట్ లోను సెక్యూరిటీ పాయింట్ లోను ఇండియా ఈ రోజు ఒక సూపర్ పవర్ గా ఎదగడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది.
1: సార్, మరి ఏదైతే మనకి ప్రాజెక్ట్ ఉందో, సో ఈ ప్రాజెక్ట్ అనేది క్లీన్ ఎనర్జీ కిందకు ఎలా వస్తుంది అంటారు? సో ఇది ఇండియా నెట్ జీరో 2070 టార్గెట్ లక్ష్యాలకు ఎలా సహాయపడుతుంది?
0: క్లీన్ ఎనర్జీ అని అన్నప్పుడు మనకి కార్బన్ బేస్డ్ ఎమిషన్స్ ఏమైతే ఉంటాయో అవి ఎన్విరాన్మెంట్ లోకి మనం కానీ రిలీజ్ చేయకుండా ఉన్నట్లయితే మనకి దాన్ని క్లీన్ ఎనర్జీ అని అంటాం. న్యూక్లియర్ ఎనర్జీలో వచ్చేసరికి మనం ఫాసిల్ ఫ్యూయల్స్ ఏదైతే మనము పెట్రోల్ గానీ గ్యాస్ గానీ ఇలాంటి ఏవి బర్న్ చేయట్లేదు కార్బన్ బేస్డ్ అయితే. ఇక్కడ మనం యురేనియం థోరియం తీసుకున్నాం, అంటే కార్బన్ ఉద్గారాలు ఏమీ లేవు కాబట్టి న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది మనకి క్లీన్ ఎనర్జీ కింద కానీ ఇంకా ప్యూర్ క్లీన్ ఎనర్జీగా కానీ మాట్లాడినట్లయితే సోలార్ ఎనర్జీ మీకు క్లీన్ ఎనర్జీ. సో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ ఎక్కడా కూడా కార్బన్ ఎమిషన్స్ లేవు, నేచర్ కి ఎటువంటి మనము డామేజ్ ని క్రియేట్ చేయట్లేదు. దీని రకంగా కానీ చూసినట్లయితే మనకి రాబోయే రోజులు ఏదైతే మన 2070 ఉందో ఆ టయానికి మనం లెస్ కార్బన్ ఎమిషన్స్ కానీ రిలీజ్ చేయగలిగినట్లయితే మనకి ఎన్విరాన్మెంట్ ని మనం బాగా చక్కగా ప్రొటెక్ట్ చేసుకున్నట్టే అనమాట. అందువల్ల దీన్ని క్లీన్ ఎనర్జీ అని అనుకుంటాం.
1: సార్, ఈ టెక్నాలజీకి సంబంధించి మనకి సేఫ్టీ కన్సర్న్స్ ఏమన్నా ఉంటాయంటారా? సో వాటిని ఎలా అడ్రస్ చేస్తున్నారు?
0: చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ మనకి ఇందాక మనం రెండు విషయాలు స్టార్టింగ్ లో చెప్పాను నేను. న్యూక్లియర్ రియాక్టర్ లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి రీసెర్చ్ రియాక్టర్, 2 పవర్ రియాక్టర్. అక్కడ చెప్పేటప్పుడు మీకు ఒకటి చైన్ రియాక్షన్ అని కూడా చెప్పాను నేను, సెల్ఫ్ సస్టైన్ చైన్ రియాక్షన్. ఈ న్యూక్లియర్ బాంబ్ కి న్యూక్లియర్ రియాక్టర్ కి డిఫరెన్స్ ఏంటంటే అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ఇస్ ద న్యూక్లియర్ బాంబ్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ఇస్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనమాట. ఇప్పుడు క్రిటికాలిటీ అని మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు దాకా, అంటే అట్లీస్ట్ 1 న్యూట్రాన్ మోర్ న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ అయినా మనకు 1 న్యూట్రాన్ రియాక్షన్ లో కనుక పాల్గొంటున్నట్లయితే ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ సస్టైన్ చైన్ రియాక్షన్ అండ్ కంట్రోల్డ్ క్రిటికాలిటీ ఉన్నట్టు, అంటే ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో క్రిటికాలిటీ అచీవ్ అయ్యామంటే సేఫ్టీ కన్సర్న్ లో రన్ అవుతుంది అనమాట. మనకి దీని ద్వారా మనం చూస్తున్నట్లయితే మనకి న్యూక్లియర్ బాంబ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్. ఇక్కడ మన ఎంఫసిస్ అంతా కూడా ఏంటంటే మోర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం, అక్కడ అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. బట్ ఇక్కడ క్రిటికాలిటీ అండ్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ కాబట్టి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ మనకి 75 ఇయర్స్ నుంచి ఈ రోజు మనం రన్ చేస్తూ ఉంటున్నాం. మనకి ఇండియాలో అప్సరా, భావిని, కామిని ఇట్లాంటి రియాక్టర్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆ రియాక్టర్స్ ఇంతవరకు ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు మనకి. అంటే మనం ఎంత సేఫ్ గా మనం మన న్యూక్లియర్ రియాక్టర్స్ రన్ చేస్తున్నాం అన్నది అర్థం చేసుకోవచ్చు. నేను పర్సనల్ గా కల్పకంలో ఉన్నటువంటి మన ఈ పిఎఫ్డిఆర్ రియాక్టర్ ని విజిట్ చేయడం 3 టైమ్స్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఆ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను క్లియర్ గా మనకు అక్కడ ప్రవీణ్ గారు అని హెచ్ఆర్ మేనేజర్ గారు ఉన్నారు సైంటిస్ట్ వాళ్ళు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం నేను దగ్గర ఉండి విజిట్ చేయడం కూడా జరిగింది అనమాట.
1: సార్, మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం ఈ ప్రాజెక్టు పూర్తిగా మన ఇండిజియస్ టెక్నాలజీతో చేశామని చెప్పి చెప్తూ వస్తున్నారు కదా సార్, సో ఇందులో మన భారత శాస్త్రవేత్తల పాత్ర గురించి వివరిస్తారా?
0: జస్ట్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము రష్యా తర్వాత ప్రపంచ దేశాలలో ఈ రోజు ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీని ఇండియా అచీవ్ చేయగలిగింది, క్రిటికాలిటీ అచీవ్ చేయగలిగింది. అంటే ఇది పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ మీద మాత్రమే ఆధారపడి మనం చేయగలిగాం. అంటే దీని వెనక ఉన్నటువంటి మన శాస్త్రవేత్తల అహోరాత్రులు వాళ్ళు పడ్డ కష్టం కానీ, అంటే భారత్ను సూపర్ పవర్ గా తయారు చేయడంలో మన శాస్త్రవేత్తల కృషిని మనం చెప్పుకోవాలి. ఎందుకైనా మనం ఎందుకంటే ఈ రోజు అగ్రదేశాలైనటువంటి కొన్ని కంట్రీస్ ఇంకా ఈ ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీని ఇంకా వాళ్ళు అచీవ్ చేయలేకపోయారు. ఈ రోజు చైనా స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ప్రోగ్రెసివ్ లోకి వస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారు. బట్ మనము సూపర్ పవర్ గా ఆల్రెడీ రష్యా తర్వాత ద సెకండ్ కంట్రీ కాబట్టి అదంతా మరి మన భారతదేశం యొక్క శాస్త్రవేత్తల గొప్పతనమే అదంతా కూడా.
1: సార్, అంటే సాధారణ ప్రజలకు మనం మాట్లాడుకుంటే కనుక న్యూక్లియర్ అంటే ఈ పదం వింటేనే వాళ్ళు ఏదో భయాందోళనకు అలా వెళ్తూ ఉంటారన్నమాట జనరల్గా కూడా. సార్, మరి న్యూక్లియర్ ఎనర్జీపై ప్రజలకున్న భయాలను ఎలా తొలగించవచ్చు అంటారు?
0: చాలా మంచికి వచ్చింది సార్, ఎందుకంటే ఇది పబ్లిక్ దీని మీద చాలా అవేర్నెస్ మనం క్రియేట్ చేయాలి. ఎందుకంటే పబ్లిక్ లో జనాలలో ఉన్న క్వశ్చన్ కూడా మనది కూడా అది వ్యాలిడ్. ఎందుకంటే మనకు గతంలో చూసినట్లయితే 1947 హీరోషిమా అండ్ నాగాసాకి ఏవైతే ఉన్నాయో ఇన్సిడెంట్స్, దాని వల్ల ఉన్నటువంటి భయాలు కూడా ఇంకా ఎక్కువగా ఉంది. బట్ ఒక పాయింట్ మనం గుర్తు చేసుకోవాలి, న్యూక్లియర్ బాంబ్ అనేది ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. న్యూక్లియర్ పవర్ అనేది అది మన సస్టైనబిలిటీ కోసం మనం వాడుకునేటువంటి సిస్టమ్. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి కంట్రోల్డ్ చైన్ రియాక్షన్, రెండోది అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. ఇక్కడ మనం ఒక పాయింట్ మనం చెప్పుకోవాలి, మనం ఏదైతే ఇప్పుడు రియాక్టర్స్ ఇవన్నీ మాట్లాడుతున్నామో, న్యూక్లియర్ బాంబు కావాలి అని అంటే హీరోషిమా నాగాసాకి మీద బాంబు డ్రాప్ చేసే టైంకి ఆ రోజుకి రియాక్టర్స్ లేవు వరల్డ్ లో, కానీ దే మేడ్ ద న్యూక్లియర్ బాంబ్. సో ఇక్కడ మనకి మనం బాంబు కాదు, మన కాన్సెప్ట్ అంతా కూడా కంట్రోల్డ్ చైన్ రియాక్షన్, న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్ మాత్రమే మన ఎంఫసిస్ అంతా కూడా. ఇది ఆల్రెడీ 75 ఇయర్స్ నుంచి మనం రన్ చేస్తున్నాం. ఇవాళ కొత్తగా మనం న్యూక్లియర్ పవర్ మీద మనం లేదు, కొత్తగా ఆల్రెడీ మన కాదు ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ ఉన్నాయి, బాయిల్డ్ వాటర్ రియాక్టర్స్ ఉన్నాయి, కుదంకలం దగ్గర ఉంది మనకి, అలాగే రావత్ బాటా ఉంది గుజరాత్ అటువైపు, ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడా కూడా ఈ రోజు వరకు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరగలేదు. అంటే మనం ఎంత సేఫ్టీ తీసుకుని దాన్ని రన్ చేస్తున్నామని మనం అబ్జర్వ్ చేయాలి. అక్కడ జరిగిన రెండు ఇన్సిడెంట్ల తర్వాత చెర్నోబిల్ ఇస్ మ్యాన్ మేడ్ మిస్టేక్, అది ప్రపంచంలో ఎంతవరకు ఎక్కడా కూడా రియాక్టర్స్ డ్యామేజ్ అవ్వటం వల్ల జరగలేదు. మనకు అందరికీ ఉన్న భయం అంతా ఏంటంటే హీరోషిమా అండ్ నాగాసాకి, దట్ ఈజ్ ఏ వార్ బిట్వీన్ ద కంట్రీస్. ఆ వార్ ని మనము న్యూక్లియర్ పవర్ తో కంపేర్ చేయకూడదు.
1: సార్, భవిష్యత్తులో మన దేశంలో ఇలాంటి మరిన్ని ఫస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా?
0: డెఫినెట్ గా సార్, మనం ఎప్పుడైతే మనం 2070 టార్గెట్ కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నామో, మరి మన దగ్గర భారత్ లో మనకి వరల్డ్ లో ఉన్నటువంటి స్టోరియం కంటే మెజారిటీ 25% అమౌంట్ ఆఫ్ స్టోరీ మన ఇండియాలోనే ఉంది. మరి అలాంటప్పుడు మనం కంపల్సరీగా మనం 3-stage పవర్ ప్రోగ్రామ్ డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిందే. రాబోయే రోజుల్లో మనకి ఆల్రెడీ ఫాసిల్ ఫ్యూయల్స్ ఆల్రెడీ ఇప్పటికే కనుమరుగైపోతున్నాయి మనం. రెండోది గ్లోబల్ గ్యాసెస్ చూస్తున్నాం మనం, ఆల్రెడీ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఆల్రెడీ సమ్మర్ లోనేమో వింటర్గా, వింటర్ లోనేమో సమ్మర్ గా ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం. వీటన్నింటినీ మనం తప్పించుకోవాలంటే కంపల్సరీ మనం కార్బన్ లెస్ ఎమిషన్స్ ఉన్నటువంటి ఫ్యూయల్స్ మీదనే ఆధారపడాలి. అలాంటప్పుడు కంపల్సరీ మనం ఇండియా డెఫినెట్ గా ఫాస్ట్ బ్రేడ్ రియాక్టర్స్ ని వీ హావ్ టు కన్స్ట్రక్ట్. ఇప్పుడు ఆల్రెడీ చెన్నైలో కల్పకంలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి బావిని నదీకీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్స్ తో డెవలప్ చేశారు.
1: సార్, ఇప్పుడున్న యూత్ లో న్యూక్లియర్ ఫిజిక్స్ మీద ఆసక్తి పెంచడానికి యాజ్ ఎ ప్రొఫెసర్ గా మీరు వారికి ఏం సూచిస్తారు?
0: అంటే పిల్లల్లో ఉత్సాహం కొంచెం మంచి రీసెర్చ్ చేయాలి లేదా న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి చూడాలి అన్నప్పుడు డెఫినెట్లీ న్యూక్లియర్ ఫిజిక్స్ ఇస్ గుడ్ ఆప్షన్. నేను కూడా 2003లో గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ అయిపోయిన వెంటనే నాకు న్యూక్లియర్ ఫిజిక్స్ మీద ఉన్న అభిమానంతో మా గురువు గారు చెప్పినప్పుడు వెంటనే ఆసక్తి రాయడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చి నాకు ఫిజిక్స్ సీట్ ఇస్తానన్నా కాదు, న్యూక్లియర్ ఫిజిక్స్ కావాలని జాయిన్ అవుతుంది. తదుపరి కాలంలో నాకు ఇక్కడే ఉద్యోగం రావడం, ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లోనే ప్రొఫెసర్గా సెటిల్ అవడం జరిగింది. ఈరోజు మీరు క్యాన్సర్ రీసెర్చ్ కానీ ఏదైనా చూసినట్లయితే మనకి ఈరోజు మోర్ క్యాన్సర్ హాస్పిటల్స్ ప్రొడ్యూస్ అవుతుంది. నేను మన ప్రసంగంలో ముందు స్టార్టింగ్లో చెప్పినట్లు రియాక్టర్స్ రెండు రకాలు ఉన్నాయని, ఒకటి రీసెర్చ్ రియాక్టర్స్ లో మనం ఒకసారి చూసుకున్నట్లయితే హైపర్టోప్స్ ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. ఏవైతే మనం ఇండస్ట్రీ పరంగా కానీ అగ్రికల్చర్ పరంగా కానీ లేదా మన మెడికల్ పరంగా కానీ చూసినట్లయితే ఐసోటోప్స్ మనకు కావాలి. ఆ ఐసోటోప్స్ ని ప్రొడ్యూస్ చేయాలంటే న్యూ మెటీరియల్స్ ని, ఎలిమెంట్స్ ని న్యూట్రాన్స్ కొలిగింగ్ చేయిస్తాను. ఇలా కొలిగింగ్ చేయటమే మనకి ఐసోటోప్స్ ని ప్రొడ్యూస్ చేయాలి. వీటి ద్వారా ఈరోజు మెడికల్లో మనం క్యాన్సర్ ట్రీట్మెంట్కి వాడుతున్నాము, అలాగే అగ్రికల్చర్లో మోర్ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సార్. యాక్సిలరేటర్స్ మీద వర్క్ చేయటము, డిటెక్టర్స్ మీద వర్క్ చేయటము, రియాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయటము, రియల్గా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను 2011 లో ఐయుఎస్ న్యూఢిల్లీ వెళ్ళిన

0: అక్కడ 14 UD పెలెట్రాన్ ఉంది, 15 UD పెలెట్రాన్. ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు చాలా ఎగ్జైటేషన్ అనిపించింది, అంటే పార్టికల్స్ తో వర్క్ చేయటం అన్నది హై ఎనర్జీలో మనం చాలా ఇంట్రెస్టింగ్. రాబోయే రోజుల్లో న్యూక్లియర్ ఫిజిక్స్కి చాలా మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే DMRIT కొత్త కోర్సు ఒకటి ఆఫర్ చేస్తున్నాను అనమాట. ఈ క్యాన్సర్ ఇండస్ట్రీస్లో ఈ ఐసోటోప్స్ని హ్యాండిల్ చేయడానికి ఒక మెడికల్ ఫిజిసిస్ట్ కావాలి, డిప్లొమా ఇన్ మెడికల్ రేడియో ఐసోటోప్ టెక్నాలజీ కానీ. అలా మనకి ఎక్కువ పవర్ ప్లాంట్స్ వస్తున్నాయి ఇక నెక్స్ట్, వాటి అన్నింటిలో మనకు ఆపరేట్ చేయడానికి వాటికి మోర్ న్యూక్లియర్ ఫిజిక్స్ స్టూడెంట్స్ కావాలన్నమాట. ఇది చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఏరియాలో. ఇంట్రెస్టింగ్ ఉన్న పిల్లలకు మాత్రం ఇది నిజంగా మంచి ఛాలెంజింగ్ ఉంటుంది.
1: సరే, కార్యక్రమంలో చివరిగా ఈ యొక్క అభివృద్ధి మన దేశాన్ని గ్లోబల్ ఎనర్జీ రంగంలో ఎలా నిలబెడుతుందంటారు?
0: చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. రియల్ గా మనం ఈరోజు ఇస్రో దాన్ని చూసినట్లయితే ప్రపంచ దేశాల తరఫున మనం ఏవైతే మనం ఈరోజు శాటిలైట్స్ అన్ని మనం పంపిస్తున్నామో, అలాగే ఈ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ క్రిటికాలిటీ అచీవ్ చేయటం వల్ల మనం నౌ వి బికేమ్ ద సూపర్ పవర్. మోర్ కంట్రీస్ ఈ టెక్నాలజీని అడాప్ట్ చేయడానికి మనల్ని డెఫినెట్ గా ఇన్వైట్ చేస్తాయి. అక్కడ వాళ్ళ రియాక్టర్స్ ని డెవలప్ చేయమంటానికి అసలు గ్లోబల్ ఎనర్జీలో మనం రాబోయే రోజుల్లో మనది ఎక్కువ పర్సంటేజ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా మనం ఇండైజీనియస్ గా మనం డెవలప్ చేస్తున్నటువంటి టెక్నాలజీ. సో గ్లోబల్ ఎనర్జీ రంగంలో డెఫినెట్ గా ఇన్ ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ టు డామినేట్ ఇన్ ద వరల్డ్.
1: సార్, ఇంతవరకు ఇలాంటి ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని న్యూక్లియర్ టెక్నాలజీలో మన దేశ నూతన దశ యొక్క PFBR సాధించిన ఘనతపై పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్కారం.
1: ఇంతవరకు న్యూక్లియర్ టెక్నాలజీలో భారత్ నూతన దశ PFBR సాధించిన ఘనతపై ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యూక్లియర్ ఫిజిక్స్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ పివి లక్ష్మీనారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రావోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాలు వింటారు. ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన మువ్వ గోపాలుడు చిత్రనించి పాట, గీత రచన వెన్నెలకంటి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తాన్రావు, దామర్ల పెద్దమస్తాన్రావు.

0: మీరింతవరకు ఘంటసాల పీసుశిల గానం చేసిన బుద్ధిమంతుడు చిత్ర నుంచి పాట విన్నారు.
1: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
1: మన ఆకాశవాణి
2: భరతావనికే
1: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
2: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

కార్యక్రమంలో ఇప్పుడు కార్తిక్ పాడిన వానాచిత్రం నుంచి ఈ పాట, గీత రచన సిరివెన్నెల. ఈ పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుంచి ప్రతాప్ గారు.

కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన మొవ్వ గోపాలుడు చిత్రం నుంచి పాట, గీత రచన వెన్నెలకంటి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అమలాపురం నుంచి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి వీరి కోసం ఈ పాట.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బావుంటే దేశం బావుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: శ్రోతలు, రాబోయే తిది కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా కోరుకునే సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ప్రేమ చిత్ర నుంచి పాట, గీత రచన ఆత్రేయ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా.

కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పెద్దన్నయ్య చిత్రం నుంచి పాట, సంగీతం కోటి, సాహిత్యం సి నారాయణ రెడ్డి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్ రేవతి, రశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. వీరికోసం ఈ పాట.

మరి కార్యక్రమంలో చివరిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన నేటి సిద్ధార్థ చిత్రం నుంచి పాట, సంగీతం లక్ష్మీకాంత్, సాహిత్యం వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపూర్ నుంచి భారతీ కిషోర్. మీకోసం ఈ పాట.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా సినీ విమర్శకులు శ్రీ విఏకే రంగారావు గారి కబుర్లు వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు చెప్పినట్టు ముఖే ముఖే సరస్వతి. ఈ సరస్వతి ఎందరిలోనో ఉంటుంది.

బహుశా అందరిలోనూ ఉన్నదని కూడా చెప్పొచ్చునేమో. అదిగో ద్వారక. నేను రంగస్థలం మీద గొప్ప గొప్ప నటులు ఆ పద్యం చదవడం వినకముందు బుబ్బిల్లో రాజమహల్ అనే ఒక వేట విడిదుండేది. అక్కడ తిరుగుతున్నప్పుడు పశువులు, గొర్రెలు, మేకలు కాచుకునే పాడగా విన్నాను. అంటే ఆ మహాత్ముడు ఎంతటివాడు రాశాడో ఆ పద్యం, ఎంతటి గాయకులు, ఎంతటి నటులు రంగస్థలం మీద దానికి ప్రాణం పోశారో. ముఖ్యంగా సినిమా పాటలు అంటే ప్రజాదరణను ఆలంబనంగా చేసుకుని నిలిచే పాటలు. ఒక సినిమా పాట గాని, ఒక సినిమా పాట వరుస గాని, ఒక సినిమాలో ఉండే నాట్యాన్ని గాని మనం విమర్శించేటప్పుడు సినిమా మాధ్యమం వలన వాటి వ్యాకరణంలో ఎటువంటి మార్పులు, చేర్పులు, కూర్పులు ఉంటాయో, ఉండవలసి వస్తాయో మనం గ్రహించాలి. ఇప్పుడు త్యాగరాజ కీర్తన గురించి మనం ఆలోచించే విధంగా ఒక సినిమా పాట గురించి ఆలోచిస్తే అది అవివేకమే అనిపిస్తుంది. సినిమా పాట లక్ష్యం వేరు, లక్షణం వేరు. ఇప్పుడు నేను 1932 భక్త ప్రహ్లాద మొట్టమొదటి సినిమా, మొన్నటి వరకు 1931లో విడుదలైంది అని అనుకుంటూ వచ్చాము. కానీ రెంటాల జయదేవ పరిశోధన వల్ల 1932లోనే ఆ చిత్రం విడుదలైందన్న సంగతి నిర్దుష్టంగా తెలిసిపోయింది. 1932 నుంచి ఒక 25 సంవత్సరాలు, 57-60 వరకు ఎటువంటి సంగీతం సినిమాల్లో వినిపించింది, ఎటువంటి పాటలు ప్రజాదరణ పొందాయి, అవి పాడిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వ్రాసిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా సినిమా సంగీత చరిత్రలో ఒక భాగం. ఒక పాట విని ఆనందించడానికి ఇవన్నీ మనకు తెలియాలని లేదు. కాదు సుమా కల కాదు సుమా, కీలుగుర్రం సినిమాలో ఘంటసాల వక్కలంక సరళారావు పాడారు. ఆ పాట వ్రాసింది తాపీ ధర్మారావు. ఈ పాట ఆనందించడానికి ఈ విషయాలన్నీ తెలియాలా? ఆ సినిమా చూసి ఉండాలా? సినిమాలో ఈ పాటకు ఎగిరే గుర్రం మీద అభినయం చేసింది అందరికీ తెలిసిన అక్కినేని నాగేశ్వరరావు, ఈనాడు ఎవ్వరికీ తెలియని సూర్యశ్రీ.

అప్పుడు సినిమా పాటకు ఉండేది నాలుగు కొలతలు. ఒడ్డు పొడుగు మాత్రమే కాకుండా సినిమాలో దానికి ఉండే స్థానం. జయభేరిలో మా గురువుగారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఒక పాట రాశారు. ఒక పాట కాదు, ఎన్నో పాటలు రాశారు. గొప్ప పాటలు అని అనిపించుకున్నవి అందులో రెండున్నాయి. మది శారదాదేవి మందిరమే, రసికరాజ తగువారము కామ. ఇది ఘంటసాల పాడతారు, పెండ్యాల సంగీతం చేశారు, తెర మీద నాయకుడైన నాగేశ్వరరావు అభినయం చేశారు.

రావు సాహిత్యం తెర మీద పాడింది నేపథ్యం అంటే సొంతంగా పాడుకున్నది రేలంగి వెంకటరామయ్య వినవే బాల నా ప్రేమ గోలా.

0: ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని అది ఒక విదూషకుడు పాడిన పాట, రసికరాజ వంటి స్థాయి లేదు సంగీతపరంగా కానీ సాహిత్యపరంగా కానీ పాడటంలో కానీ అని అనుకుంటే, అది మనం ఏ మాధ్యమంలో ఉందో అన్న సంగతి విస్మరిస్తున్నాము అన్నమాట. ఎందుకు విస్మరించకూడదు అంటే, మంచి సంగీతజ్ఞుడైన నాయకుడు సినిమాలో పాడటం, విదూషకుడు తాను ప్రేమించిన రాజకుమారిని ఏదో ఒక విధంగా అలరించడానికి వీలుగా పాడటం, ఈ రెండిటికీ తేడా లేదా? ఈ తేడా గుర్తుపెట్టుకోవాలి. అందులో మొదటి పాట రేలంగి సొంతంగా పాడుకున్నాడు. ఆయన పాడగలడు, సంగీత జ్ఞానం ఉంది, కానీ సంగీతజ్ఞుడు కాదు. మాయాబజార్ సినిమాలో సుందరిని దివ్య రూపము అన్నది రేలంగే అభినయించాడు. సన్నివేశం కూడా అటువంటిదే, విదూషకుడు నాయిక ఆమె పట్ల తనకుండే శృంగార భావాన్ని ద్యోతకం చేస్తున్నాడు. అయితే అందులో పాడింది ఘంటసాల. ఈ రెండిటికి కూడా స్వల్పమైన తేడా ఉంటుంది. ఘంటసాల ఆ విదూషకునికి, ఆ లక్ష్మణకుమారునికి, ఆ వేషం వేసిన రేలంగికి, ఆ సన్నివేశానికి తగినట్టుగానే పాడారు. అయినా ఈ పాతాళ భైరుల పాటకి దానికి తేడా ఉంటుంది.
1: తుందది నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అంత తందాలి నావే కదా. సుందరి ఓహో సుందరి ఆహా సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా.
2: దూరం
1: దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆద్య పుత్రుడ ఇంక నేనే కదా. దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆద్య పుత్రుడ ఇంక నేనే కదా, మన పెళ్లి వేడుకలింక రేపే కదా. సుందరి ఆహా సుందరి ఓహో సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందుకు.

0: బ్రతకిన లేదు కదా మన పెళ్లి వేడుకలి రేపే కదా సుందరి సుందరి సుందరి
1: రేపటి దాకా ఆగాలి
0: ఆగు మంచు తగ్గర మరలెందుకే సొగసులన్నీ నాకు నచ్చే కదా ఆగు మంచు తగ్గర మరలెందుకే సొగసులన్నీ నాకు నచ్చే కదా నీ వగల నా విరసము హెచ్చే కదా సుందరి ఓహో సుందరి ఆహా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా నీ వగల నా విరహము హెచ్చే కదా సుందరి ఓహో సుందరి ఆహా సుందరి
1: హెచ్చితే ఎలా పెద్దలున్నారు
0: పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి వద్దకు చేరిన పతినే కదా పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి వద్దకు చేరిన పతినే కదా నీ ముట్టు ముట్టలించనాలే కదా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా నీ ముద్దు ముచ్చటలిక నావే కదా సుందరి ఆహా సుందరి ఓహో సుందరి ఆహా సుందరి ఓహో సుందరి ఓహో సుందరి ఓహో సుందరి.
2: సినిమా పాటల గురించి ఆలోచించేటప్పుడు ఇవన్నీ మనం మనసులో పెట్టుకోవాలి. మొదటి పదేళ్లలో అంటే 1932 నుంచి 42 వరకు వచ్చిన సినిమాల్లో మనకు అందుబాటులో 10-12 సినిమాల కంటే ఎక్కువ లేవు. ఈ 10-12 సినిమాలు కూడా ప్రజలకు అందుబాటులో లేవు. నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా పూణేలో ఈ 10 సినిమాలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న 10 సినిమాలు నేను చూశాను. ఎప్పుడు చిన్నతనంలో 4 ఏళ్ళప్పుడు 5 ఏళ్ళప్పుడు చూడటం కాదు. సినిమా అంటే ఒక అవగాహన ఏర్పడిన తరువాత నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్కి వెళ్ళి వారు బయట ఎక్కడైనా ఏదైనా ఒక ప్రత్యేకమైన సందర్భంలో చూపించిన సినిమాలు చూశాను. వీటిలో ఆనాటి లవకుశ ఉంది, కన్నాంబ అద్దంకి నటించిన హరిశ్చంద్ర సినిమా ఉంది. కాస్త ఆలస్యంగా అంటే మొట్టమొదట రోజుల్లో చివరి అంటే 1940, 41, 42 సంవత్సరాల్లో విడుదలైన భూకైలాస్ సినిమా ఉంది. ఈ మొట్టమొదటి 3-4 సంవత్సరాల్లో అంటే మొదటి దశకంలో 1932 నుంచి 1941 వరకు వచ్చిన సినిమా పాటలు సినిమాల్లోనే కాకుండా నా దగ్గర ఉన్న గ్రామ్ఫోన్ రికార్డుల్లో కూడా నేను విన్నాను. వాటి గురించి ఎన్నో విషయాలు నేను పాతకాలపు సంగీత దర్శకులు పిండియాల, పాతకాలపు నటీమణులు శాంతకుమారి వీరందరి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. మొట్టమొదట ఈ తెలుగు సినిమాల్లో మొదటి 4-5 సంవత్సరాల్లో వచ్చిన తెలుగు సినిమాల్లో పాటలు పద్యాలు నాటకాల్లాగే ఉండేవి. 35-36 వరకు వచ్చిన సినిమాల్లో చూసిన గ్రామ్ఫోన్ రికార్డులో విన్న ఆ రోజు నాటకాలలో ఎలా ఉండేవో పద్యాలు పాటలు అలాగే ఉండేవి. అయితే 1940 ప్రాంతాలకి సినిమా పాటకంటూ ఒక ప్రత్యేకమైన స్వరూపం వచ్చింది. ఈ ప్రత్యేకమైన స్వరూపం ఎందులో వచ్చింది? అన్నిట్లో. సాహిత్యంలో వచ్చింది, సంగీతంలో వచ్చింది, వాద్యగోష్ఠిలో వచ్చింది, పాడిన పద్ధతిలో వచ్చింది, ధ్వనిముద్రణ అంటే రికార్డింగ్ చేసే పద్ధతిలోనూ వచ్చింది. ఇప్పుడు మొట్టమొదట అటువంటి ఆధునికత కనిపించింది, వినిపించింది. కనిపించడం నేను ఎందుకంటున్నానంటే పాటల చిత్రీకరణలు కూడా పాట రక్తి కట్టడానికి ఒక ముఖ్యమైన అంశం. ఆ రోజుల్లో మంచి సంగీతం విశ్వమోహిని అనే సినిమాలో బలిజేపల్లి లక్ష్మీకాంత కవి వ్రాసిన పాట, ఓగిరాల రామచంద్రరావు గారి వరస, బెజవాడ రాజరత్నం పాడుతుంది ఈ పూ పొదరింట అనే భలే అందమైన పాట. ఈనాడు వింటే ఈనాటి పాట అని అనుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు, కానీ దాంట్లో ఉండే రంజన మనం మరొకసారి విందాం అని అనిపిస్తుంది.

ఆధునికత పూర్తిగా వచ్చిన పుణికిపుచ్చుకున్న పాటలు భూకైలాస్ అనే సినిమాలో ఉన్నాయి. ఈ భూకైలాస్ సినిమా ఒక 4 భాషలకు కూడలి. ఆ చిత్రాన్ని నిర్మించిన వాళ్ళు కన్నడిగులు. ఆ సాహిత్యం వ్రాసింది బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, తెలుగు. ఆ సినిమా దర్శకుడు సుందర్రావు నడకర్ని, మహారాష్ట్రులు. ఆ సినిమాకి సంగీతం చేసింది ఆర్ సుదర్శనం. ఆ పాటలు పాడింది నటీనటులైన కన్నడిగులే. అందులో విశ్వం అనే అతను వటుడు వేషం వేస్తాడు. ఆయన ఒక్కడే తెలుగువాడు. తక్కిన వాళ్ళు సుబ్బయ్యనాయుడు, లక్ష్మీబాయ్, ఆర్ నాగేంద్రరావు, వీళ్ళందరూ కూడా కన్నడిగులే. ఈ భూకైలాస నాటకం కన్నడ నాటక రంగంలో మహాప్రసిద్ధమైన నాటకం. కన్నడంలో వేయకుండా తెలుగులో చేయడానికి కారణం, ఆ రోజుల్లో కన్నడ సినిమాకి ఉండే ప్రేక్షకుల కంటే తెలుగు సినిమాకు ఉండే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువ, కాబట్టి విజయవంతం అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అని తెలుగులో తీశారు ఈ కన్నడిగులు. ముఖ్యంగా 2 పాటలు. లక్ష్మీబాయ్ మండోదరి వేషం వేస్తూ ప్రేమానందమయ సదయ అన్న పాట పాడుతుంది. మరొక పాట సరదా పాట, మండోదరి చెలికత్తెలు, సుమడోలి కేళి హాళి అనే పాట.

0: ఇప్పటికి వింటే దాంట్లో కొత్తదనం. ఇది 40లో చేసిందా, 41లో వచ్చిన సినిమాలో ఇటువంటి పాట ఉందా, లేదే 50లోనో 60లోనో చేసుంటారు అన్న భ్రమ కలిగిస్తుంది.
1: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా సినీ విమర్శకులు శ్రీ విఏకే రంగారావు గారి కబుర్లు విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.

0: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఎన్సీఈఆర్టీ వారు సమర్పిస్తున్న ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు దీపు హర్షిక పాడిన పాట వింటారు. భాస్కర భట్ల రవికుమార్ గీతానికి నచ్చావులే చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత సమ్మోహనం చిత్రం నుంచి హరిచరణ్ కీర్తన పాడారు, వివేక్ సాగర్ సంగీతం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం.

భాషశ్రీ సాహిత్యానికి శివరామ్ శంకర్ సంగీతంలో శ్రేయ ఘోషాల్ పాడిన పాట వినబోతున్నారు స్నేహితుడా చిత్రం నుంచి.

0: ఏమండోయ్ భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో మీరు ఇంతవరకు తెలుగు చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 12:30 గా వస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ నుండి యుఏఈకి బయలుదేరారు. వచ్చే నెల 21న నీట్ యూజీ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం బయలుదేరి వెళ్లారు. 6 రోజుల పాటు సాగే ఈ విదేశీ పర్యటనలో భాగంగా మోదీ యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలను సందర్శిస్తారు. తొలి విడతగా ప్రధానమంత్రి ఈరోజు యుఏఈ చేరుకుంటారు. అక్కడ అధ్యకులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఇంధన రంగంలో సహకారం, ప్రాంతీయ అంతర్జాతీయ పరస్పర ప్రయోజనాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన

0: ప్రధమ ప్రాధాన్యత అని పేర్కొంటూ వచ్చే నెల 21న నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14 నుండి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చన్నారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే ఏడాది నుండి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెడతామని తెలిపారు.
1: పరీక్షా మే థోడా హమ్కో జో ఉన్కీ ఫార్మాలిటీస్ హై ఓఎంఆర్ షీట్ కో దస్తఖత్ కర్నా ఆరంభ మే ఎక్ బార్ కర్నా అంత మే భీ ఎక్ బార్ కర్నా ఉస్మే హమారి విద్యార్థియోన్ కోర్ టైమ్ మే కటౌతీ హుయీ థీ జో 2 से 5 ఎగ్జామినేషన్ టైమ్ థా ఉస్కో ధ్యాన్ మే రఖతే ఎన్టీఏ నే తురింత ఎక్ నిష్పత్తి క్యా హై కి ఉస్కో ఔర్ 15 మినిట్ బఢాయే 2 से शुरू होगा 5-15 తక్ యే పరీక్షా కి సమయ బఢాయా జాయేగా. అడ్మిట్ కార్డ్ ఇస్ బార్ కే అడ్మిట్ కార్డ్ 14 జూన్ తక్ సభీ కో పహుంచ్ జాయేగా.
0: ఎన్టీఏలో సంస్కరణలు చేపట్టి విద్యా మాఫియా కుట్రలు అరికడతామని హామీ ఇచ్చారు. అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేరళంలో కొత్తగా ఎన్నికైన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యుడిఎఫ్ ప్రభుత్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. విడి సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. ముఖ్యమంత్రితో పాటు పూర్తిస్థాయి మంత్రి మండలి కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మే 4వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి ఎంపికపై 10 రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. ప్రస్తుతం యుడిఎఫ్ భాగస్వామ్య పక్షాల మధ్య కొత్త మంత్రులు వారి శాఖల కేటాయింపులపై తీవ్రస్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. రేపటిలోగా మంత్రి మండలి కూర్పుపై స్పష్టత తీసుకురావాలని కాంగ్రెస్ ఇతర కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర ఈశాన్య ప్రాంతాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న రాత్రి సిక్కిం చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు టెమి తార్కులోని సిక్కిం స్టేట్ యూనివర్సిటీని సందర్శించడంతో పాటు పీఎం డివైన్ పథకం కింద బలేందుగా స్కైవాక్ ప్రాజెక్టు, నామ్చి టూరిజం సర్క్యూట్, గ్యాంగ్టక్లోని ఆర్కిడారియం వంటి వివిధ అభివృద్ది పనులను సమీక్షిస్తారు. పర్యటనలో చివరి రోజైన రేపు నాథులాకు చేరుకుని కైలాస్ మానస సరోవర్ యాత్రకు సంబంధించి నిర్మిస్తున్న పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను స్వయంగా పరిశీలిస్తారు. సిక్కింలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థిక వృద్ధిని, పర్యావరణ హితమైన హరితాభివృద్దిని, ప్రజాస్వామ్య పటిష్టతను సమతుల్యం చేస్తోందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారతదేశాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయని మంత్రి అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ఈ అభివృద్దికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. దీనివల్ల 7,500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. డ్రోన్ సిటీలోని ఇతర రక్షణ ప్రాజెక్టులను ప్రారంభించిన వీరు అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడంతో చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 97.77 రూపాయలు, డీజిల్ ధర 90.67 రూపాయలకు చేరుకుంది. ముంబైలో పెట్రోల్ ధర 106.68 రూపాయలు కాగా డీజిల్ 93.14 రూపాయలకు పెరిగింది. కోల్కతాలో పెట్రోల్ 108.74 రూపాయలు, డీజిల్ 95.13 రూపాయలుగా ఉంది. చెన్నైలో గరిష్టంగా పెట్రోల్ ధర లీటర్కు 111.90 రూపాయలు, డీజిల్ ధర 95.35 రూపాయలకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మహారాష్టలోని సతారాలో ఈరోజు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు

0: అందజేస్తారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ పథకం కింద 3 కోట్ల ఇళ్లు నిర్మించారు. ఈ సందర్బంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మహారాష్టకు 8,368 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని కేంద్రం ప్రకటించనుంది. అలాగే పీఎం గ్రామ్ సడక్ యోజన కింద 122,98 కోట్ల ఖర్చుతో 35 రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 35 గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు, వాటి ప్రభావం గురించి ఇరువురు నేతలు చర్చించినట్టు జయశంకర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలాగే 2026 బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నందుకు అబ్బాస్ అరాక్చీకి డాక్టర్ జయశంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ భేటీ భారత్ ఇరాన్ సంబంధాల బలోపేతానికి, ప్రాంతీయ సుస్థిరతకు ప్రాధాన్యతనిచ్చింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళ, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అలాగే సిక్కిం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిల్లో కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ నుండి యుఏఈకి బయలుదేరారు. వచ్చే నెల 21న నీట్ యూజీ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భక్తి సంగీతం వింటారు. ఈనాటి భక్తి సంగీతం కార్యక్రమంలో ముందుగా శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గానం చేసిన భక్తి గీతాలు వింటారు.

మీరింతవరకు శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గానం చేసిన భక్తి గీతాలు విన్నారు. కార్యక్రమంలో తర్వాత శ్రీ రఘునాథ పాణిగ్రాహి గానం చేసిన భక్తి గీతాలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. తెలుగు చిత్రగీతాలు వింటారు.

ద వాయిస్ దట్ అవేకన్స్ ద నేషన్, ద వాయిస్ దట్ విట్నెస్డ్ అ ఫ్రీడమ్ స్ట్రగల్, ద వాయిస్ విచ్ హవ్ బీన్ టచింగ్ అవర్ హార్ట్స్ అండ్ మెమరీస్, ద వాయిస్ దట్ రిమైండ్స్ అస్ అవర్ హిస్టరీ, ద వాయిస్ కనెక్టింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అక్రాస్ ఇండియా, ద వాయిస్ ప్రిజర్వింగ్ అవర్ ఆర్ట్స్ అండ్ ట్రెడిషన్స్. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.

0: యుద్ధం చిత్రం నుంచి పాట విన్నారు.
1: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్ళుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది, అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్ళుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నకర్. ముఖ్యాంశాలు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణ రంగ తయారీ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రైతు ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా అందించేందుకు మెరుగైన వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. గోదావరి డెల్టా అభివృద్ది కోసం 14 కోట్ల రూపాయలతో సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణ డ్రోన్ తయారీ రంగాలకు సంబంధించిన 3 ప్రాజెక్టులకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. అలాగే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ ఏఎంసీఏ నిర్మాణ పనులను ప్రారంభించారు. అదేవిధంగా డ్రోన్ సిటీలో ఏర్పాటు కానున్న పలు డ్రోన్ పరిశ్రమల ప్రాజెక్టులకు కూడా దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపనలు నిర్వహించారు. 15,803 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ద్వారా సుమారు 7,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
1: ఆంధ్రప్రదేశ్ కే ఇతిహాస్ మే ఔర్ భారత్ కే డిఫెన్స్ సెక్టర్ కే ఇతిహాస్ మే ఏక్ హిస్టారిక్ చాప్టర్ జోడ్నే జా రహా హై. ఆజ్ యహాన్ ఏక్ సాథ్ అనేక ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టేన్ లేయింగ్ హో రహీ హై. సాథియో, ఆజ్ జిస్ పుట్టా పార్థీ నామక్ జగహ్ పర్ హమ్ సభీ యహాన్ ఉపస్థిత్ హై, యా ఆధ్యాత్మికతా శిక్షా ఔర్ సేవా భావ కే లియే కేవల్ భారత్ మే హీ నహీ బల్కి సారీ దునియా భర్ మే జానా జాతా హై. శ్రీ సత్యసాయి బాబా నే శిక్షా, స్వాస్థ్య ఔర్ మానవ సేవా కే అనేక సంస్థానో కే రూప్ మే అప్నా జో ఆశీర్వాద్ ఇస్ నగర్ కో దియా హై వ ఆజ్ భీ యహాన్ కీ ప్రగతి కే ముఖ్య కారణో మే సే ఏక్ హై.
0: అంతకుముందు ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
2: పుట్టపర్తి అనగానే మనకు గుర్తొచ్చేది సత్యసాయి బాబా. ఆయన బోధనలతో విశ్వశాంతికి ఒక సందేశాన్ని అందించిన పవిత్ర పుణ్య భూమి ఈ పుట్టపర్తి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. భక్తికి మాత్రమే కాదు, దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు.
0: రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని పట్టాభిపురంలో నిర్మించనున్న రైతు బజార్కు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన రైతు బజార్ నిర్మాణంతో రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు, ప్రజలకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. త్వరితగతిన రైతు బజార్ నిర్మాణ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
3: రైతు బజార్లు దాదాపు 4 కోట్ల రూపాయల గవర్నమెంట్ ల్యాండ్, 2 కోట్ల రూపాయలతోటి కన్స్ట్రక్షన్, దాదాపు 6 కోట్ల రూపాయలతోటి ఒక 11,000 స్క్వేర్ ఫీట్, 90 వచ్చేటప్పటికి స్టాల్స్ ఉండే విధంగా 10 కమర్షియల్ షాప్స్, రైతు షాపులు 60, డ్వాక్రా షాపులు 30, కమర్షియల్ షాప్స్ 10, మొత్తం 100 షాపులు ఉండే విధంగా ఇది నిర్మాణం జరగబోతా ఉంది. ఇది G+2 చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్ తో ఆపరేట్ చేసి మిగిలిన ల్యాండ్ కూడా వస్తే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన.
0: నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన రీ ఎగ్జామినేషన్ పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఢిల్లీలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పునః పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు జూన్14వ తేదీ నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రస్తుతం అమల్లో ఉన్న ఓఎంఆర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీబీటీ విధానంలో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ జీటీఎం సంస్థ 2026 గాను ఆంధ్రప్రదేశ్ను ఉత్తమ పర్యాటక ప్రచార రాష్ట్రంగా ఎంపిక చేసిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. జూన్ 4వ తేదీన కేరళంలోని తిరువనంతపురంలో నిర్వహించే కార్యక్రమంలో మెట్రో ఎక్స్పెడిషన్ జీటీఎం టూరిజం అవార్డు 2026 అందుకోనున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటక రంగంలో వినూత్న సంస్కరణలు చేపట్టామని తెలిపారు. హోంస్టేలు, క్యారవాన్ టూరిజం, డిజిటల్ ప్రచారం, పర్యాటక ఉత్సవాల నిర్వహణతో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్దికి నిదర్శనమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలను డిజిటల్ దిశగా తీసుకెళ్లే కీలక అడుగ్గా భారత్ నెట్ కార్యక్రమం నిలుస్తుందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్రానికి భారత్ నెట్ కార్యక్రమం కింద 2,432 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పురంధేశ్వరి ఈరోజు వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 3,942 గ్రామాలకు కొత్తగా ఇంటర్నెట్ సౌకర్యం అందనుంది. 13,426 గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలు, ఆన్లైన్ విద్య, టెలిమెడిసిన్ సేవలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. అపర భగీరథుడిగా పేరుగాంచిన సర్ ఆర్థర్ కాటన్ జయంతి ఈరోజు. రాష్ట్ర ప్రజల, ముఖ్యంగా రైతులు నిత్యం తలుచుకునే ఆర్థర్ కాటన్ 1803 మే 15వ తేదీన ఇంగ్లాండ్లో జన్మించారు. భారతదేశంలో పనిచేసేందుకు కాటన్కు బ్రిటిష్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఉభయ గోదావరి జిల్లాలకు దుఃఖదాయనిగా ఉన్న గోదావరి నదికి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి గోదావరి జలాలను పంటచేలకు అందించే వరప్రదాయనిగా మార్చారు. గోదావరి నీటికి అడ్డుకట్ట వేసి పంట భూములను సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్ను ఉభయ గోదావరి జిల్లాల్లో నేటికి అనేక గ్రామాల్లో ఆయన విగ్రహాలను పెట్టి ప్రజలు స్మరిస్తూనే ఉన్నారు. కాటన్ జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నివాళులర్పించారు. కాటన్ తన దూరదృష్టితో గోదావరి డెల్టాకు ఆనకట్ట కట్టి లక్షలాది రైతు కుటుంబాలకు వెలుగునిచ్చారని గుర్తు చేశారు. రాష్ట ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి, సమర్థ నీటి నిర్వహణకు కాటన్ దొరే స్ఫూర్తి అని పేర్కొన్నారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆయన సేవలను స్మరించుకున్నారు. కాటన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం కృష్ణా బ్యారేజీల నిర్మాణంతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కాలువల వ్యవస్థను అభివృద్ది చేసి వ్యవసాయ రంగానికి అపార సేవలందించారని కొనియాడారు. కాటన్ స్ఫూర్తితో ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటు కోసం 150 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామన్నారు. అలాగే డెల్టా అభివృద్ది కోసం 14 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే ఆధారంగా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
4: సరార్థన్ కాటన్ జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఇరిగేషన్ కు అత్యంత ప్రాధాన్యత తెలుస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 790 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ నిమిత్తం మే నెలలో చేసుకోవడానికి మొన్ననే 395 కోట్ల రూపాయలు సైతం ఈ కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసి ఆ రైతాంగానికి బాసటగా అండగా నిలిచింది అని అంటే ఆ కాటన్ మహాశయుడు అందించినటువంటి ఆ స్ఫూర్తిని భవిష్యత్తు తరాల వారికి కూడా ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేయడం.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణ రంగ తయారీ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రైతు ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా అందించేందుకు మెరుగైన వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. గోదావరి డెల్టా అభివృద్ది కోసం 14 కోట్ల రూపాయలతో సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన.
1: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
2: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: వంతవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వివాహ పూర్వ అవగాహన శ్రీమతి మారం శ్రీప్రియ గారితో పరిచయం వింటారు.
5: మన దేశంలో వివాహ సాంప్రదాయం ఎంతో ప్రాముఖ్యమైంది. విదేశాల్లో సైతం మన దేశ వివాహ వ్యవస్థ పట్ల ఒక అపారమైనటువంటి గౌరవం ఉంది, ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. అయితే ఈ వివాహం అనేటువంటిది ఎవరు ఏ సాంప్రదాయాల్లో చేసుకున్నా, అది అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, ప్రేమ వివాహం కావచ్చు, వివాహం చేసుకోబోయే ముందు ఆ ఇద్దరు లేదా ఆ ఇరు కుటుంబాలు ఒక అవగాహనతో ముందుకెళ్తే ఎంతో ఆరోగ్యకరంగానూ ఫలప్రదంగానూ ఉంటుంది అనడంలో సందేహం ఏమాత్రం లేదు. ఈ నేపథ్యంలో వివాహ పూర్వ అవగాహన, ప్రీ వెడ్డింగ్ కౌన్సెలింగ్ మనం ఆంగ్లంలో చెప్పుకోవాలంటే, ఈ వివాహ పూర్వ అవగాహన వల్ల అసలు ఎంతవరకు ఉపయోగం ఉంటుంది, నిజంగా మన సమాజంలో ఇది అవసరమా, ఆ వివరాలు అందించడానికి సైకాలజిస్ట్ అండ్ ఫ్యామిలీ అండ్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ మారం శ్రీప్రియ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీప్రియ గారు.
6: నమస్తే అండి.
5: మేడం, అసలు వివాహం చేసుకోబోయే వారు ఈ కౌన్సిలింగ్ తీసుకోవడం అనేటువంటిది అవసరం అంటారా? కౌన్సిలింగ్ అంటే ఏ ఏ అంశాల మీద కౌన్సిలింగ్ ఇస్తారు?
6: ముందుగా ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది అవసరమా అనే క్వశ్చన్ ఒక్కసారి చూసుకున్నట్లయితే మన వివాహ వ్యవస్థ ఎంత దిగజారిపోతుంది, ఎంత బలహీన పడుతుంది అనేది మనం బాగా తెలుసుకోవచ్చు. ఎంత బలహీన పడుతుంది అంటే దాదాపుగా వారం 10 రోజుల్లోనే, నెల రోజుల్లోనే అసలు ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ చేసుకోకుండానే తెగతెంపులు చేసుకుంటూ విడాకుల కోసం కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న జంటల్ని లెక్కేసుకోవచ్చండి. మరి వారందరినీ దృష్టిలో పెట్టుకుని మనం ఒక్కసారి గనక చిన్న ఆలోచన గనక చేసినట్లయితే తప్పనిసరిగా దీని అవసరం ఉందా లేదా అనేది ప్రతి ఒక్క మనిషికి తెలుస్తుంది. మన భారతీయ వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థను గనక ఒకసారి చూసుకున్నట్లయితే అంతకు ముందు రోజుల్లో ఏంటి, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, పెద్దవాళ్ళు మన కుటుంబాల్లో ఉండేవారు. ఏదన్నా చిన్న చిన్న గొడవలు వచ్చినప్పటికీ వారు ఏముందులే పోని సర్దుకుపో అని చిన్న చిన్న మాటలు అలా ఆ పర్టికులర్ టైంకి వాళ్ళు అలా నెగోషియేట్ చేయటం మూలంగా వీళ్ళు అప్పటికప్పుడు సర్దుకుపోయే వాళ్ళు, అయిపోయేది ఆ రోజుతో. బట్ వేర్ యాజ్ ఇళ్లల్లో పెద్దవాళ్లు లేకపోవడం అనేది కూడా, అంటే కొంచెం వృద్ధులని ఇంట్లో ఉండనివ్వకపోవటం, ఇప్పుడు జనరేషన్ ప్రైవసీ ప్రైవసీ అనే పేరుతో వృద్ధులను కానీ పెద్దవాళ్లు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇళ్లల్లో ఉండనివ్వకపోవడం మూలంగా ఎంతసేపు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని డెవలప్ చేస్తూ ఉన్నారు. దీని వలన కూడా ప్రస్తుతం మరి ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ యొక్క అవసరం అనేది చాలా ఉంది ప్రస్తుత సమాజంలో.
5: మీరు చెప్పినట్టు ఇప్పుడు వివాహం చేసుకోబోవడానికి ముందు ఒకవేళ కౌన్సిలింగ్ తీసుకుంటే, ఈ అంశాలన్నీ మీరు కౌన్సిలింగ్ చేస్తే ఉపయోగం ఉంటుంది అని భావించవచ్చా?
6: ప్రతి వాళ్ళు ప్రీ మ్యారిటల్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటున్నారు, ప్రీ వెడ్డింగ్ పార్టీస్ చేసుకుంటున్నారు, కానీ అసలు ఈ ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ అనే దాని పట్ల దృష్టి నిలపట్లేదండి. పెళ్లికి ముందు చక్కగా సినిమాలకి, పార్కులు, రెస్టారెంట్స్, వీటికి వెళ్లడానికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ మరి ఈ ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ కి ఎందుకు ఇవ్వట్లేదు? ఒక్కరోజు వారి భవిష్యత్ వివాహ జీవితానికి, వైవాహిక జీవనానికి వన్ డే కనుక వాళ్ళు ఒక పునాదిలాగా వేసుకుంటే కనుక, ఒక్క గంట ఒక కౌన్సిలర్ దగ్గరికి వచ్చి కనుక ఇటువంటి ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ కనుక అటెండ్ అవుతే ఎంతో బలంగా ఉంటుంది వారి వైవాహిక జీవితం. మరి మీరు అడిగారు ఎందుకు ఇట్లా ఇటువంటి గొడవలు వస్తున్నాయి, మరి ఇంత ఎర్లీ స్టేజెస్ లోనే ఎందుకు ఇటువంటి డైవోర్స్ దాకా వెళ్లిపోతున్నారని అడిగారు. దీనికి కమ్యూనికేషన్ ఇష్యూస్ అవ్వచ్చు, ఎక్స్పెక్టేషన్స్ అండి. మోస్ట్లీ ఫస్ట్ ప్రయారిటీలో ఉండేది ఎక్స్పెక్టేషన్స్. ఈ యంగ్ కపుల్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ సినిమాల ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం, వాట్ ఎవర్ ఇట్ మే బి, వారి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి, వారి సమాజం నుంచి నేర్చుకుంటుంది ఏదైనా కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. ఒక అమ్మాయి అనుకుంటుంది నా హస్బెండ్ తో డైనమిక్ గా ఉండాలి, అందరికన్నా తెలివిగా ఉండాలి, నన్ను ఎంతో బాగా చూసుకోవాలి. ఎస్, ఇవన్నీ జరుగుతాయి, బట్ వేర్ హాజ్ ఎప్పుడు జరుగుతాయి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని దానికి కంపాటబుల్ పర్సన్ దొరికినప్పుడు. మరి ఈ ఎక్స్పెక్టేషన్స్ తను మంచిగా కమ్యూనికేట్ చేసుకోగలుగుతుందా ఒక్కసారి గమనించుకోవాలి. మరి యువత ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, దట్ ఈజ్ ఓకే, మరి దాన్ని కమ్యూనికేట్ చేసుకోవటంలో మన స్పౌజ్ ని మనం అండర్స్టాండ్ చేసుకుని వారి మనోభావాలను అర్థం చేసుకో ఎంతవరకు మనం చేస్తున్నాము. ఎప్పుడు ఎదుటి మనిషి మీద నిందలు వేయకూడదండి. వారు ఎంతవరకు అవతల వారికి కంపాటబిలిటీగా ఉంటున్నారు, వారి మనోభావాలకు తగిన విధంగా వీళ్ళు ఎంతవరకు ఉంటున్నారు అనే విషయం మీద కనుక మనం శ్రద్ధ చూపిస్తే కంపల్సరీగా ఒక సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయొచ్చండి. వెనకటి నుంచి చూస్తుంటే మన పెద్దవాళ్ళందరూ మరి వాళ్ళు విడాకులు తీసుకుంటూ పోతే మనం ఎక్కడుండే వాళ్ళమండి. సో ప్రతి ఒక్కళ్ళు ఈ క్వశ్చన్ వేసుకోవాలి, మనం మన స్పౌస్ తో ఒక సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయాలి అని అనే ఉద్దేశంతో మరి యువతకి ఈ ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ అనేది ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాలి అనేటువంటి ఒక మెసేజ్ ని సొసైటీలో స్ప్రెడ్ చేయడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం అండి.
5: అయితే మేడం, ఇప్పుడు పాత రోజుల్లో ఇప్పుడు నా తరం అవ్వచ్చు, నా తల్లిదండ్రుల తరం అవ్వచ్చు, ఇంకా ముందు తరం అవ్వచ్చు, అప్పుడు అంటే

0: ఇంత ఏదో భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి అవగాహన రాహిత్యం కానివ్వండి, ఇద్దరి మధ్య రకరకాల అభిప్రాయ భేదాలు అవనివ్వండి ఉన్నప్పుడు, ఎక్కువగా ఆడవాళ్లే సహనంతో ఉండేవాళ్లు. ఆ తల్లిదండ్రులు కూడా అనేవాళ్లు, అమ్మా అలా చేయకూడదు, సర్దుకుపోవాలి, ఆడవాళ్లు అలా ప్రతిదానికి ఇది చేయకూడదు అని. ఆ భారం అంతా తన మీదే పడేటువంటి ఉదంతాలే నాకు అర్థం అవుతున్నాయండి. అంటే ఎన్నో చూసి ఉంటాం మనం. ఆ రోజులు ఏంటంటే మగవాళ్లు ఏం చేసినా ఎలా చెందినా ఏ రకంగానూ ఏమి ఉండేది కాదు. అంటే అప్పట్లో ఈ కౌన్సిలింగ్ లాంటివి కూడా లేవు. ఇప్పుడు ఏంటంటే అంటే ఆ తరం వాళ్లంత సహనం అనుకుందామా లేదనుకుంటే వాళ్లగా ఓర్పు వహించేటువంటి వాళ్ళు వీళ్ళలో తక్కువ అయ్యారు అని అనుకోవాలనా అనుకున్నది తప్పు అవుతుందేమో. మగవాళ్లు వీళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నారు, వీళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నారు, వీళ్ళు ఏదన్నా అడగాలనుకుంటే ఏమి వెనకాడకుండా వీళ్ళని అడుగుతున్నారు, వీళ్ళు వాళ్ళని అడుగుతున్నారు, ఇలా జరుగుతుందండి. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ అనేటువంటిది అటు అబ్బాయి పరంగాను ఇటు అమ్మాయి పరంగాను అలాగే ఇక్కడ కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఉందేమో. ఎలా దీన్ని మనం చేస్తే సమన్వయంగా ఉంటుందండి?
1: ముందుగా అసలు ఈ ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ కి వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందాం ఒకసారి. అప్పటి వరకు నేను నాది అనేటువంటి మైండ్ సెట్ తో ఉండే యువతకి మనము మనది మనకి అనే విధంగా మనం ట్యూన్ చేయగలుగుతాం ఈ కౌన్సిలింగ్ ద్వారా. ఇంకా మీరన్నట్లు అప్పట్లో ఆడవాళ్ళు ఎంతో సహనంగా ఉండేవారు, నిజమే. ఇప్పటి జనరేషన్ కి ఆ రోజుల్లో ఆడవారికి ఉండేటువంటి సహనం ఓర్పు ఇలాంటివి లేవండి. దీనికి ఎవరిని తప్పు పట్టట్లేదు, నేను ఆడవారిని తప్పు పట్టట్లేదు, మగవారిని తప్పు పట్టట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితులు అలా ఉంటున్నాయి. మరి ఈవెన్ ఆడవారికైనా మగవారికైనా చాలా ఛాలెంజెస్ ఉంటున్నాయి, ఇద్దరికి సమానమైన ఛాలెంజెస్ ఉన్నాయి. ఇక్కడ ఛాలెంజెస్ అంటే ఏంటంటే వారి బాధ్యతలు కావచ్చు, వారి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పొచ్చు ఒక రకంగా. ఎవరికి తక్కువ ఉండట్లేదు. అందుకనే నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు ఎదుటి వారిని అర్థం చేసుకుంటూ ఎవరిని ఎవరు కించపరచుకోకుండా, ఎవరిని ఎవరు అగౌరవపరచకుండా, ఎవరిని ఎవరు వారి యొక్క లిమిటేషన్స్ అనేవి తెలుసుకొని వారికి తగిన విధంగా అనుకూలంగా కనుక ఒకరికొకరు ట్రావెల్ చేస్తే చాలా వండర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా ఉంటుందండి మ్యారీడ్ లైఫ్. ఆ వివాహ బంధంలో ఉన్న తీయదనాన్ని, ఆ వివాహ బంధంలో ఉన్న ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ఆస్వాదిస్తూ ఒక సౌకర్యవంతమైన కంఫర్టబుల్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ని లీడ్ చేయాలని నేను యువతను కోరుకుంటున్నాను. చాలా మందికి నేను కాలేజెస్ కి అట్లా అప్రోచ్ అవుతున్నాను. అట్లా అప్రోచ్ అయినప్పుడు చాలా మంది యూత్ నా దగ్గరికి వచ్చి పర్సనల్ గా అడుగుతున్నారు, మేడం నాకు పేరెంట్స్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ విల్లింగ్ టు డూ ఏ మ్యారేజ్, నాకు అసలు మ్యారేజ్ అంటే చాలా భయంగా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని. నాకు తెలిసిన చాలా మంది నా ఫ్రెండ్స్, కొంచెం తెలిసిన వాళ్ళు క్లోజర్ సర్కిల్లో కూడా చాలా మంది ఉన్నారు, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు అండి, అసలు భయపడుతున్నారు. ఫస్ట్ అసలు మ్యారేజ్ అంటేనే భయపడుతున్నారు. అటువంటి విధంగా ఉంది ప్రస్తుతం సామాజిక పరిస్థితి. ఇది ఇంకా ముందు ముందు డెవలప్ అవుతూ ఉంటే ఎటు పోతుంది మన భారతీయ వివాహ వ్యవస్థ అండ్ మన ఇండియన్ వాల్యూ సిస్టమ్ ఎక్కడికి పోతుంది? మన నైతిక విలువల గురించి మాట్లాడితే ఇప్పుడు అంతకు ముందు వచ్చేసి ఫస్ట్ లో మనకి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయి, తర్వాత ఇప్పుడు సింగిల్స్ అంటున్నారు, ఆ తర్వాత లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అంటున్నారు, ఇంకా రకరకాలు. అంటే ఇక్కడ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుకోకూడదు కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ మీరు నమ్మరండి, 55% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. ఈవెన్ ప్రీ మ్యారిటల్ అఫైర్స్ కూడా ఉన్నాయండి, బహుశా లేని వాళ్ళు లేరేమో అన్న విధంగా కూడా ఉన్నాయి. వీటన్నిటి సంగతి ఏంటి? మన భారతీయ విలువలు ఎటు పోతున్నాయి? వెస్టర్న్ ట్రెండ్స్ అయితే మనం ఫాలో అవ్వచ్చు, కానీ ఈ విధంగా మన వాల్యూ సిస్టమ్ ని బలి చేసి వెస్టర్న్ ట్రెండ్స్ ఫాలో అవ్వకూడదనే ఉద్దేశంతోనే మనం ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ప్రోత్సహించాలి, ఇటువంటి సిస్టమ్ ని మనం కొంత అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా దీనికి సంబంధించి మన ఇండియన్ వాల్యూ సిస్టమ్ అండ్ మ్యారేజ్ సిస్టమ్ ఫ్యామిలీ సిస్టమ్ కి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మన సైకాలజిస్టులు కౌన్సిలర్స్ యొక్క సహాయంతో కొన్ని ప్రోగ్రామ్స్ మరి సొసైటీలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ప్రస్తుతం నీడ్ ఆఫ్ ద అవర్ లాగా మారిందండి.
0: తర్వాత అండి, ఈ మధ్య కొత్త సంఘటనలు వింటున్నాం, అంటే సంఘటన అనొచ్చో లేక ఇలా జరుగుతున్నాయి అని చెప్పి అనాలేమో, విదేశీ సంబంధాలు. అంటే ఎక్కడ విదేశంలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఇక్కడ సంబంధం కుదరగానే పెళ్లి చేసుకున్న తరువాత ఆ అమ్మాయికి వీసా రావడానికి కొంత టైం పట్టొచ్చేమో, వెంటనే వచ్చేది కదా, అతనికేమో నాకు టైం లేదు, నేను ఫలానా టైంలో వెళ్లి జాయిన్ అయిపోవాలని చెప్పి ఆయన ఏదో వెంటనే వెళ్లిపోవడం, ఆ తర్వాత చాలా రోజుల వరకు తీసుకెళ్లకుండా ఉండడం, ఇక్కడ రెండూ ఉన్నాయి. నిజంగానే

0: వీసా అమ్మాయికి రావడానికి జాప్యం జరగడం ఒక కారణం అనేది నిజం అయి ఉండొచ్చు. రెండోది, అతను ఏదో ఉద్దేశం పెట్టుకుని తీసుకెళ్లకపోవడం జరుగుతూ ఉండడం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు ముందుగానే కౌన్సిలింగ్ గాని లేదా ఆ కుటుంబం ఈ కుటుంబాల గురించి పూర్తిగా తెలుసుకోవడాలు ఇవేమైనా అవసరం ఉంటాయి? కౌన్సిలర్లు మీరేమన్నా దీనికి సహాయం చేయగలరా?
1: వండర్ఫుల్ క్వశ్చన్. అసలు ఎగ్జాక్ట్ గా మేము ఒక కేసు డీల్ చేస్తున్నాం సార్, ఎగ్జాక్ట్ గా మీకు తెలిసి అడుగుతున్నారా అన్నట్టుగా ఉంది మీ క్వశ్చన్. సేమ్ సిచ్యుయేషన్ హ్యాపెనింగ్ విత్ మై క్లయింట్ అండి. మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అయింది, తను గ్రీన్ కార్డ్ హోల్డర్ అండ్ వేర్ యాజ్ తను వాళ్ళ వైఫ్ ని తీసుకువెళ్ళట్లేదు. అగైన్ బ్లేమింగ్ దట్ గర్ల్, లైక్ ఎక్కడికి వెళ్తే అక్కడికి కాల్స్ చేయటము, వీడియో కాల్స్ చేసి చూపించు నువ్వు ఎక్కడికి వెళ్ళావని హెరాస్ చేయటము, ఈ విధమైనటువంటి హెరాస్మెంట్ కి గురవుతున్నారు. ఇటువంటి వాళ్ళకి మనం ఏం చెయ్యొచ్చు అంటే, ఈ పాయింట్ మీద నేను గవర్నమెంట్ అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే నిజంగా చాలా మంది గర్ల్స్ ఇటువంటి సిచ్యుయేషన్ ని ఫేస్ చేస్తున్నారు. వేర్ యాజ్ కౌన్సిలర్స్ కి కూడా కొన్ని, నేను ఏ పాయింట్ మీద అఫీషియల్స్ ని మీట్ అవుదాం అనుకుంటున్నానంటే, మరి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ జంటలు ఏం చేస్తున్నారంటే పోలీస్ స్టేషన్స్ కి వెళ్తున్నారు అండ్ కోర్టులకు వెళ్తున్నారు. బట్ ఒక కౌన్సిలర్ దగ్గరికి రావాలి, ఒక సైకాలజిస్ట్ దగ్గరికి రావాలి అనేటువంటి అవగాహన చాలా తక్కువగా ఉంది. అఫ్ కోర్స్ ఈ మధ్యకాలంలో కొంతవరకు అవగాహన వస్తుంది, దట్ ఈస్ బెటర్. ఇంకా చాలా మార్పు రావాలండి. ఒక కౌన్సిలర్ దగ్గరికి రావాలి మనం ఏదన్నా వచ్చినప్పుడని అవగాహన పెంపొందించుకోవడం అనేది చాలా అవసరం ఇప్పుడు. అండ్ ఇంకా ఏంటంటే, ఇటువంటి అవగాహన గురించి మనం కూడా కొంత అనౌన్స్మెంట్స్ అండ్ ఇంకా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అయితే మమ్మల్ని కన్సల్ట్ అయినప్పుడు, వేరాజ్ ఒక పోలీస్ కి ఎటువంటి వారికి పవర్ అయితే ఉంటుందో అదే విధంగా మేము ఆ క్లయింట్ యొక్క బాధను వినగలుగుతున్నాము, కానీ మేము దానికి ఏమి చేయలేకపోతున్నాం. ఎస్, ఆ క్లయింట్ తో మాట్లాడుతున్నాము, ఆ పర్టికులర్ అమ్మాయితో మాట్లాడుతున్నాం, తనని ఎంతో కొంత డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురాగలుగుతున్నాం, కానీ తన సమస్య ఏదైతే ఉందో దాన్ని మేము రెక్టిఫై చేయలేకపోతున్నాం. సో నేనేం అనుకుంటున్నానంటే, ఒక పోలీస్ కి ఎట్లా అయితే ఒక పవర్ ఉంటుందో, ఆన్సర్ చేసే పవర్ ఉంటుందో, ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు ఏ విధంగా అయితే వెళ్లి డైరెక్ట్ గా ఆ క్లయింట్ ని మనం అడ్రస్ చేసి వాళ్ళని క్వశ్చన్ చేసే అధికారం ఉంటుందో, అదే విధంగా ఇటువంటి కొంచెం చిన్న చిన్న ఫ్యామిలీ మ్యాటర్స్, క్రిమినల్ కాదు చిన్న ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నప్పుడు ఒక కౌన్సిలర్ కి కూడా కొంతవరకు ఒక లిమిటెడ్ పవర్స్ కూడా ఇస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం అండి. ఇది మరి చర్చించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయము. మీరన్నది చాలా వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు చాలా మంది అందులో, ఈ 2 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను, చాలా మంది ఈ రకమైన ప్రాబ్లమ్ తో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్. ఇంకొంతమంది ఉన్నారు, ఇంకొక క్లయింట్ ఉన్నారు సార్. ఎట్లా అంటే, అమ్మాయి చాలా కూల్ అండ్ కామ్ గోయింగ్ గర్ల్, అయితే అంత మెత్తగా ఆడపిల్లలు ఈ రోజుల్లో అయితే ఉండకూడదండి. ఎప్పుడు అమ్మాయికి సర్దుకుపో సర్దుకుపో అని చెప్తూనే ఉంటాము. సర్దుకుపోవడం దట్ ఈజ్ ఓకే. ఆ సర్దుకుపోయేది చేతగానితనంగా అవతల వారు చూసుకోని విధంగా ఒక అమ్మాయి ఉండాలి అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా చేతగానితనంగా ఉన్నప్పుడు, తన కుటుంబాన్ని నిలుపుకోలేనప్పుడు మరి ఆ విధంగా అంత సహనంగా ఓర్పుగా ఉండాల్సిన అవసరం లేదు. మన సహనము, మన సర్దుకుపోవటం మన లైఫ్ ని నిలబెట్టే విధంగా ఉండాలి, కానీ పడిపోయే విధంగా కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి 5 ఇయర్స్ నుంచి పుట్టింట్లో ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి అమ్మాయిలు ఏం చేయాలండి? అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తగారింటికి పంపించేది ఎందుకు పుట్టింటి వారు? ఇప్పుడు అత్తారింట్లో వాళ్ళ హస్బెండ్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారంట, అక్కడ ఉండలేదు, అత్తగారు తనని డామినేట్ చేస్తుంది, అక్కడ ఉండలేరు. వాళ్ళ హస్బెండ్ ఒక పెట్ లాగా, వాళ్ళ అమ్మ ఏం చెప్తే ఆ విధంగా ఉంటారు. ఉండొచ్చు, కానీ ఒక భార్యని నెగ్లెక్ట్ చేసేంతలాగా అమ్మ మాట వినాల్సిన అవసరం లేదు. ఇది ఒక పేరెంటల్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. అయితే ఈ విధంగా ఉన్నటువంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. నిజంగా ఇక్కడ నాకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఇటువంటి ఆడపిల్లలండి పాపం డైవోర్స్ కి పోలీస్ స్టేషన్స్ కి వెళ్లలేరు, బికాజ్ మళ్ళీ వాళ్ళ ఈగో రైజ్ అయ్యి వీళ్ళ మీద ఏమన్నా అటాక్ చేస్తే, వీళ్ళ మీద ఏమన్నా కోర్టులకి వీటికి తిరిగేటువంటి ఓపిక, తీరిక, సహనం, అంత ఆర్థిక బలం వీళ్ళ అమ్మాయిల పేరెంట్స్కి ఉండొచ్చు ఉండకపోవచ్చు, వాటన్నిటినీ తట్టుకునేంత స్థితి ఉండకపోవచ్చు. మరి ఇలాంటి వారు డైవోర్స్ తీసుకునే అంత ధైర్యం లేని వాళ్ళు పుట్టింట్లో మిగిలిపోతున్నారు. పుట్టింట్లో వాళ్ళ అమ్మ వాళ్ళకి భారంగా మిగిలిపోతున్నారు అండ్ వాళ్ళకు ఒక ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం మూలంగా విడిగా కూడా బతకలేకపోతున్నారు. ఇక్కడ పుట్టింటి వారికి బర్డెన్ గా ఫీల్ అవుతూ కుంగి కృశించిపోతూ ఉన్నారు.

0: ఆర్థిక స్వాతంత్రం లేకపోగా విడిగా వెళ్లలేకపోతున్నారు, అక్కడ హెరాస్మెంట్ మూలంగా అత్తగారింట్లో ఉండలేకపోతున్నారు. అసలు ఇటువంటి వారు ఏం చెయ్యాలి అనేది నా పాయింట్ అండి.
1: మేడం, ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ అనేటువంటిది, కౌన్సిలింగ్ తీసుకుంటే చాలా మంచిది అనేటువంటిది, అంటే సైంటిఫిక్ గా ఓకే అనుకుందాం. ఇంకా మన దేశంలో అంటే ఎలా విశాలమైనటువంటి ఆలోచన దృక్పథంతో ఇప్పుడిప్పుడే వస్తున్నట్లు ఉన్నారు, బట్ ముందు ముందు ఇంకా కొంచెం ఎక్కువగా వస్తే బాగుండని ఆశిద్దాం. సరే మేడం, వివాహం చేసుకున్నారు, చేసుకున్న కొన్ని రోజుల్లోనే అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయినటువంటి సందర్భాలు, కేసులు కూడా నేను చాలా చూశానండి అని కూడా మీరు అన్నారు. వివాహం చేసుకున్న వెంటనే స్టార్ట్ అవుతున్నాయి అభిప్రాయ భేదాలు అనగానే కౌన్సిలింగ్ వచ్చినా కొంత ఏమైనా ఫలితం ఉంటుందా?
0: ఎంతవరకు ఉంటుంది అనేది వాళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి. ఎందుకంటే నేను ప్రతిసారి ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ కి ఎందుకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నానంటే మీరన్న ఈ పాయింట్ మీదనే. ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యాక వాళ్ళ మీద ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడిపోతుంది. ఆ ఏర్పడిపోవడం వలన కొంచెం మైండ్ లో ఉన్నది తీసేయడం కష్టమే. ఫిజికల్ గా ఉన్నదైతే తీయగలం గానే అండి, మైండ్ లో ఉన్నది ఎవరికి వాళ్లే తీసుకోవాల్సినటువంటి విషయం ఇది. కాబట్టి సక్సెస్ అవుతుందా అన్న మీ క్వశ్చన్ కి అవుతుంది అవ్వదు రెండు ఉన్నాయి. ఎప్పుడు అవుతుంది అంటే వాళ్ళు కనుక హానెస్టీగా వాళ్ళు కమిట్మెంట్ తో ఉండాలి, కంపల్సరీగా నాకు ఆ ఎదుటి మనిషి కావాలి అనేటువంటి కనెక్షన్ కనుక బాండింగ్ కనుక ఏర్పడితే కొంతవరకు చాలా వరకు సక్సెస్ అవుతుంది. వేరాజ్ వాళ్ళు నిజంగా విడిపోవాలనుకునే వాళ్ళు ఎవరు కలపలేరండి, ఇంకంతే. వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ. మేబీ ఇంకేమన్నా రిలేషన్ ఉండుండొచ్చు, లేకపోతే వాళ్ళకున్న భయాలు అయి ఉండొచ్చు. మన ప్రయత్నం అయితే మనం చేస్తాము, బట్ వేరాజ్ వాళ్ళకి కనుక ఆనెస్ట్ గా ఉండాలి, నా కమిట్మెంట్ తో ఉంటాను అని వాళ్ళు కనుక ఒకరికొకరు అనుకున్నట్లయితే కంపల్సరీగా సక్సెస్ అవుతుందండి. ఒక చిన్న పాయింట్ చెప్పి కంక్లూడ్ చేద్దాం సార్. మనం కనుక నిజంగా మన స్పౌజ్ ని, ఒక భార్య భర్తను ఏ విధంగా చూసుకోవాలి అంటే, ఒక కన్న తల్లి తన బిడ్డను ఎలా చూసుకుంటుందో కనుక అలా కనుక చూసుకున్నట్లయితే అసలు విడాకులు అనే పదం రాదండి. ఎందుకంటే తల్లి నుంచి బిడ్డను వేరు చేయడానికి విడాకులు లేవు. వేరాజ్ భర్త ఒక భార్యను కనుక తన కన్న కూతురులాగా చూసుకున్నట్లయితే విడాకులకి దారి తీసేటువంటి పరిస్థితులు రావు. మన బిడ్డ అనగానే మనం ఆటోమేటిక్ గా వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసేస్తాం. అది ఎంత పెద్ద తప్పు అయినప్పటికీ కూడా అర్థం చేసేసుకుంటాము. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి మ్యారీడ్ లైఫ్. ప్రతి ఒక్కరూ దాన్ని ఆస్వాదించాలని, ఆనందించాలని, సంతృప్తిగా జీవించాలని నా కోరిక.
1: ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు వివాహ పూర్వ అవగాహన శ్రీమతి మారం శ్రీప్రియ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
3: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
4: చెప్పండి.
3: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
4: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
3: కానీ ఇది ఎలాగవుతుంది?
4: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
3: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
4: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: అంతేనా?
4: అంతే.
3: అర్థమైంది.
4: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
5: ఆర్బీఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: ఇప్పుడు ఎండ తీవ్రతకు గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈ ఎండాకాలంలో బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మనతో పాటు గొడుగు లేదా టోపీ లేకపోతే రుమాలు తలకు చుట్టుకుని వెళ్లాలి. మనతో పాటు తప్పనిసరిగా మంచినీళ్ల సీసా తీసుకుని వెళ్లాలి. ఎండలకు శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు పోతుంది కాబట్టి ఎక్కువగా ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు, బార్లీ నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు ఇవి తీసుకుంటూ ఉండాలి. అలాగే వదులైన తెల్లని లేదా లేత రంగు కాటన్ నూలు వస్త్రాలు ధరించాలి. అవసరం అనుకుంటేనే బయటకు వెళ్లాలి. పిల్లలను వృద్ధులను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మంచినీళ్లు ఎక్కువగా తాగిస్తూ ఉండాలి. బయట నుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగకూడదు. ఏసీ గదిలోకి వెళ్లకూడదు, ఎందుకంటే మన శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత సామాన్య స్థితికి వచ్చే వరకు ఒక 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఆ తరువాతే మంచినీళ్లు తాగాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు గనక పాటించినట్లయితే ఎండ వేడి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
1: ఈనాటి కార్యక్రమంలో చివరిగా లలితగీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఎ సిక్సర్. ఆకాశవాణి 90 ఇయర్స్, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ, కృష్ణమ్మ సాక్షిగా, స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా.
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం.
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇంకా డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు. గమనిక విన్నారు. టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా మక్కీ చిత్రం నుంచి కేకే జీ సాహితి పాడిన పాట వింటారు. నీలేష్ మిశ్రా సాహిత్యం.

కార్యక్రమంలో తర్వాత ఎంఎస్ ధోని చిత్రం నుంచి అర్మాన్ మాలిక్ పాడిన పాట వింటారు. అమాల్ మల్లిక్ సంగీతం, మనోజ్ ముంతాజీర్ సాహిత్యం.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు హిందీ వారి సాహిత్యానికి పంకజ్ ఉదాస్ సాధన సర్గం పాడిన పాట మోహ్రా చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత ముజసే షాదీ కరోగే చిత్రం నుంచి సోను నిగమ్, అల్కా యాగ్నిక్, షబాబ్ షబ్రి పాడిన పాట వింటారు. జలేస్ శర్వాణి గీత రచన.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏమీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏమీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ ఒక గంట సేపు మీతో విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా పంచుకోబోతోంది మీ యువలయ. మీరు సిద్ధమేనా? 8662488812 నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలని మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మొదలు పెట్టేసుకుందాం.

యువలయ కార్యక్రమంలో మొదటి ప్రశ్న అడిగేస్తున్నాను. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి నదిపై నిర్మించిన ప్రసిద్ధ ఆనకట్ట పేరు ఏంటి? సర్ ఆర్థర్ కాటన్ గోదావరి నదిపై నిర్మించిన ప్రసిద్ధ ఆనకట్ట పేరు ఏంటి? ఈరోజు విశేషం ఏంటో తెలిస్తే మెసేజ్ చేయొచ్చు 8662488812 నెంబర్కి. ప్రశ్న ఇంకోసారి, సర్ ఆర్థర్ కాటన్ గోదావరి నదిపై నిర్మించిన ప్రసిద్ధ ఆనకట్ట పేరు ఏంటి?

సర్ ఆర్థర్ కాటన్ గోదావరి నదిపై నిర్మించిన ప్రసిద్ధ ఆనకట్ట పేరు ఏంటి అని అడిగాను. చాలా చాలా మెసేజెస్ వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి. గుడ్ ఈవినింగ్ మేడం అంటూ. గుడ్ ఈవినింగ్ అండి. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. దక్షిణ చిరువోలంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నమస్తే, గుడ్ ఈవినింగ్ అంటూ సోమనాథన్ జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, తాటిపర్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి. ఇంకా అగైన్ నేను ఇంకా అడిగాను కదా, ఆ ప్రశ్నకు కూడా సమాధానం పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూ సుబాని, విజయ్ కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్ కుర్తిక, మారుతి నగర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల టెక్కే నుంచి రామచంద్ర, సువర్ణ కరెక్ట్ ఆన్సర్. బి శివకుమార్ ముదిరాజ్, వీసి కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఈవినింగ్ అంటూ. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మని గుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్. సుమతి ఆత్మకూర్ నంద్యాల జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్ అండి, కాకపోతే అది కూడా ఆయనకి ఒక బిరుదుగా ఉండేది. ఆనకట్ట పేరు అయితే మాత్రం అది కాదు. ఖమ్మం నుంచి రాధ కరెక్ట్ ఆన్సర్. తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడదల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. వైసీ

చారు. ఇంకా ఎం రావు ఒంగోలు నుంచి, దానికి ఇంకొక పేరుంది, మీరు రాసింది అయితే కరెక్ట్ ఆన్సర్ కాదండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో నల్గొండ జిల్లా చందంపేట మండలం సిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రికోక్, నిహాన్, శ్రీరామ్దాసు కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, వీరందరూ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, నమస్తే గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోనా, నాగట్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. ఎల్ల సుబ్బారావు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స, వీరందరూ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, ఇంకా వారి కుటుంబ సభ్యులు విష్ణు, కైలాష్, మనోజ్, తరోజ్, వీరందరూ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ, ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, శివశంకర్, సుజాత, నందకిషోర్, భానుప్రకాష్, ఆశ, తీర్థన్, సిండికేట్ నగర్ గవర్నమెంట్ స్కూల్ దగ్గర, కొవ్వూరు, రాజమండ్రి దగ్గర. మీరందరూ పేర్లు అయితే పంపించారు కానీ ఆన్సర్ కూడా పంపించండి. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు నుంచి విశాల గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హ్యాపీ హోమ్స్ కాలనీ నుండి నల్గొండ జిల్లా దైద త్రివేణి, చిన్మయ్, ప్రీతం, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హంపాపుర గ్రామం చిరంజీవి, నాగభూషణ, వగ్గ, శివయ్య, ముంతా పెద్దన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో కీర్తిక, లితిక, అశ్వని కుమార్, ఉమా, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో చెన్న కోటేష్, చెన్నకేశవరావు అత్తిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో పోలపల్లి శ్రీనివాస్, రాజన్నపేట, సిరిసిల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యాడికి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జి రమేష్ కుమార్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా కుంచి రామ్మూర్తి కుంచివాన్పేట నుంచి, రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. రేణుక గోపరాజు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో దంపూర్ బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదమ్ని, వసుంధర, ఇనుమడుగు నుంచి తుమ్మ పద్మావతి కరెక్ట్ ఆన్సర్తో దైద భిక్ష, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి లత, సుహాస్, హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమరి ఉపేంద్రచారి, బ్రహ్మచారి, శ్రీరామ్దాస్, సంజయచారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ నేదునూరు కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీ వైష్ణవ్, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వీర కనకారావు వీరభద్రాపురం నుంచి, తెనాల్ నుంచి కుమార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాంగ్ ఆన్సర్ అండి. నాగేంద్రప్ప ఉడేవు మలకుమూరు తాలూకా కర్ణాటక నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో ఫణిరాజ్ నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్తో చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట, నిజామాబాద్ నుంచి రాంబాబు, సుశీల, రాజా, క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. సరార్ధర్ కాటన్ గోదావరి నదిపై నిర్మించిన ప్రసిద్ధ ఆనకట్ట పేరు ఏంటి, ఇది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్తో రామకృష్ణ, సుభాషిణి, విష్ణు, కైలాష్, ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజయ్ రామ్, దుర్గా బాజ్పల్లి, హైదరాబాద్ నుంచి.

సార్, ఆర్థర్ కాటన్ గోదావరి నదిపై నిర్మించిన ప్రసిద్ధ ఆనకట్ట పేరు ఏంటి అని అడిగాను. వచ్చిన మెసేజెస్ అన్నీ చదివేశాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ధవళేశ్వరం ఆనకట్ట, ధవళేశ్వరం బ్యారేజ్. 1861 బ్రిటిష్ ప్రభుత్వం ఆర్థర్ కాటన్కు నైట్హుడ్ అనే బిరుదుతో సత్కరించారు. ఆయన గౌరవార్థం రాజమహేంద్రవరంలో ఒక మ్యూజియంను కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు ఆర్థర్ కాటన్ గారి జయంతిని జరుపుకుంటున్నాం. 1803 మే 15 జన్మించిన కాటన్ ధవళేశ్వరం ఆనకట్ట, ప్రకాశం బ్యారేజ్, కేసీ కాలువ నిర్మాణం ద్వారా ఆంధ్రప్రదేశ్లో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేశారు. ఆ సేవలకు గుర్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా రైతులు ఆయనను కాటన్ దొరగా పిలుచుకునేవారు. అదన్నమాట సంగతి. మొదటి ప్రశ్న అయిపోయింది, ఇక రెండవ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. యుఎన్జిఏకి ఫుల్ ఫామ్ ఏంటి? యుఎన్జిఏకి ఫుల్ ఫామ్ ఏంటో తెలిస్తే 866-248-8812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, యుఎన్జిఏకి ఫుల్ ఫామ్ ఏంటి?

జియోకి ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి చూసేద్దాం. ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు ధవళేశ్వరం అంటూ ఎంసీ రెడ్డి అనంతపూర్ నుంచి. ధవళేశ్వరం అంటూ ఇందాక అడిగిన ప్రశ్నకి నంది కొట్కూరు నుంచి నాగనవీన్ సౌందర్య ఐ థింక్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి జబ్రుల్ రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల టెక్కే నుంచి రామచంద్ర, సువర్ణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో సోమనాథన్ జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టెల్లి రమేష్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రేణుక, గోపరాజు కడప నుంచి. అశోక్, రమ్య, దినకర్, దేవాంశ, శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, ఇంకా వారి కుటుంబ సభ్యులు విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ధవళేశ్వరం అంటూ ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు ఒంగోలు నుంచి. మీ పేరు కూడా పంపించండి. విజయ్, కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతి నగర్ అనంతపురం నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని. కరెక్ట్ ఆన్సర్తో సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. రాంబాబు, సుశీల, రాజా, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదరూరు కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్ కరెక్ట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమరి ఉపేంద్రచారి, బ్రహ్మచారి, శ్రీరామదాసు, అంజయ్యచారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎస్పి నరసింహరాజు, చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి గగన్ పెరుమాళ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు బొమ్మిదల లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనిగుర్తి నుంచి. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్. మిడతల్ రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కీర్తిక, లితిక, అశ్విని కుమార్, ఉమా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్సి, అశోక్ బాబు, శోభన్ బాబు, సుష్మా, సాయి ప్రకాష్ వీరందరూ. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైద భిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో నాగేంద్రప్ప ఉదేవు, మలకమూరు తాలూకా, కర్ణాటక నుంచి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ లతా ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజయ్ రామ్, దుర్గా, బాచుపల్లి హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో రాజన్న, సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ, సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రికోక్, నెహాన్, ఇంకా శ్రీరామదాసు కృపాచారి, భిక్షమాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, రవీంద్రచారి, కొండోజు వెంకటాచారి, నల్గొండ, పద్మ, దేవరకొండ రత్నమాల, కొండోజు భిక్షమాచారి వీరందరూ ఒక్క ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైద త్రివేణి, చిన్మయ్, ప్రీతం వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి అహోబిల వెంకటేశ్వర్లు, లక్ష్మీ, రామకృష్ణయ్య, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న వీరందరూ. హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి సాయిరామ్, తనుజ, పావని, చిరంజీవి, బృందావనం, పద్మ, శ్రీశ్యామ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్తోనే బి శివకుమార్, ముదిరాజ్, వీసీ కాలనీ, నంద్యాల నుంచి
కరెక్ట్ ఆన్సర్తో ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగం వెంకటస్వామి అన్నయ్య. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ ప్రియ. రాంగ్ ఆన్సర్ పంపించారు వీర కనకారావు వీరభద్రాపురం నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి యుఎన్జిఏకి ఫుల్ ఫామ్ ఏంటి. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. కుంచి రామ్మూర్తి కుంచువానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో కందరి గోపినాథ్ సుధారాణి తిరుపతి నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో భారతి కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదమ్ని వసుంధర ఇనుమడుగు నుంచి. తుమ్మా పద్మావతి వీరేందరు. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాంగ్ ఆన్సర్తో జి రమేష్ కుమార్ అనంతపురం నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం రుద్రాంశ్ దక్షిణ చిరువోల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. శివశంకర్ సుజాత నందకిషోర్ భానుప్రకాష్ ఆశ తీర్థన్ జడ్పిహెచ్ హై స్కూల్ యునైటెడ్ ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొమ్మగూడెం నుంచి తాడేపల్లిగూడెం నుంచి కృష్ణప్రసాద్. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచలి పశ్చిమ గోదావరి జిల్లా నుండి. రాంగ్ ఆన్సర్ అండి. ఎవరు ఆన్సర్తో పాటు మీ పేరు చిరునామా కూడా టైప్ చేసి పంపించండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్ విజయలక్ష్మి సాయి కిరణ్ వైష్ణవి సాయి చరణ్ సాయి కుమార్ ఆమని వీరంతా ఓకే. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, భాస్కర్రావు శ్రీకాకుళం. కొంచెం రిలేటెడ్గా ఒక పదం పంపించారు, దాని ఫుల్ ఫామ్ ఏంటో కావాలి నాకు. రాంగ్ ఆన్సర్ అండి, హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణం శివయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్తో హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు వేదాయపాలెం నుంచి మనోజ్ తనోజ్. కొంచెం కరెక్ట్ ఆన్సర్ దగ్గరగానే ఉంది. నెల్లూరు నుంచి విశాల కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుంచి సమీరా శృతి అభి అన్విత్ వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇంకో క్వశ్చన్ అడగండి. యుఎన్జిఏకి ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను, నాకు వచ్చిన మెసేజెస్ అన్నీ చదివేశాను. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. యుఎన్జిఏకి ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. తెలుగులో మాట్లాడుకుంటే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ లేదా ఐక్యరాజ్య

సమితి సర్వసభ్య సమావేశం అని కూడా పిలవచ్చు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందో తెలుసా? న్యూయార్క్. న్యూయార్క్లో ఈ యుఎన్జిఏ ప్రధాన కార్యాలయం ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఒకే వేదికపై చర్చలు జరిపే అత్యున్నత సంస్థగా ఈ యుఎన్జిఏ తన సేవల్ని అందిస్తుంది. అదన్నమాట సంగతి. ఇంకొక మెసేజ్ వచ్చేసింది, ఇంకెవరు పంపించద్దు ఈ ప్రశ్నకి సమాధానం నేను చెప్పేశాను కాబట్టి. రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇక యువలై కార్యక్రమంలో మూడో ప్రశ్న ఏంటంటే, వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? తెలిస్తే 866-248-8812 నంబర్కి మెసేజ్ చేయొచ్చు. వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?

వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు అని అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఇనుమడూరు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, శ్యామ్.

నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఎం కొండరెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి. విజయ్ కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్ కుర్తిక మారుతినగర్ నుంచి. రాంగ్ ఆన్సర్, ఒకసారి చెక్ చేసుకోండి. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోల రామకృష్ణయ్య, సుభాషిణి ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దగ్గరగా ఉన్న స్పెల్లింగ్స్ అన్నీ తీసుకుంటున్నాను. బొమ్మిదల లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్తో. తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి సోమనాథన్ జనార్దనరావు, వనజమ్మ వెంకట భావన కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేణుక గోపరాజు కడప నుంచి. రాధ ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం రుద్రాంక్ష దక్షిణ చిరువలంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నాగేంద్రప్ప ఉదయవు మొలకమూరు తాలూకా కర్ణాటక నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎస్పి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రమేష్ దొంతి గగన్ పెరుమళ్ళ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ ప్రియా సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మి కామేశ్వరి ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్. భారతి కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు విశాల నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు తెనాల నుంచి కుమార్ జి రమేష్ కుమార్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రికోక్, నిహాన్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో తిరుపతి నుంచి కందరి గోపినాథ్, సుధారాణి, మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎల్ల సుబ్బారావు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బి శివకుమార్ ముదిరాజ్ విసి కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నంద్యాల జిల్లా నుంచి దైదా త్రివేణి, చిన్మయ్, ప్రీతం వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ ఒక రకంగా తీసుకోవచ్చు కానీ రాంగ్ ఆన్సర్. తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాంజి, సియోన, నాగట్టి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ వీరందరూ ఇంకా కరెక్ట్ ఆన్సర్తో యాడికి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ, గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా హుబిల వెంకటేశ్వర్లు, లక్ష్మి, రామకృష్ణయ్య, ముంత పెద్దన్న, గురుగుండ్ల నుంచి వీరందరూ కరెక్ట్ ఆన్సర్. కృష్ణ ప్రసాద్ కొమ్మగూడెం తాడేపల్లిగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స కరెక్ట్ ఆన్సర్తో. పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్తో. పీర్జాది కూడ నుంచి శ్రీనివాస్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. కుంచి రామ్మూర్తి కుంచివాన్పేట నుంచి కరెక్ట్ ఆన్సర్. వీర కనకారావు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి సమీరా, అన్విత్, రంగారావు, పద్మావతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్గానే తీసుకుంటున్నాను. మేబీ స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు, చూసుకోండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకి రాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తోనే దంపూరు బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనుమడుగు నుంచి తుమ్మ పద్మావతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి. భాస్కర్రావు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో అశ్విని కుమార్,
లితిక, కీర్తిక, ఉమా నెల్లూరు నుంచి, జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, చిలుక నారాయణ, అనసూయ, యమున, జంగంపేట, నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టెల్లి రమేష్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో శివశంకర్, సుజాత, నందకిషోర్, భానుప్రకాష్, తీర్థన్ ఎక్కడి నుంచో కూడా పంపించండి. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా తాళ్ళ రాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఇంకా ఆమని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు ఒంగోల్ నుంచి పుష్పరాజు, అంతేనా? కరెక్ట్ ఆన్సర్తో సయ్య జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళంపురి ప్రకాష్, ఖాదర్ భాషాభాయ్, ఎస్ఎంఎస్ సర్దార్ భాయ్, కిరాణా షాప్ సుధాకర్, నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నాగనవీన్, సౌందర్య, నందికొట్కూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇప్పటిదాకా నాకు అందిన మెసేజెస్ అన్నీ చదివేశాను. వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? వాతావరణ శాస్త్రం లేదా మీటియారాలజీ? మేబీ చివరి ప్రశ్న, బిహెచ్ఐఎంకి ఫుల్ ఫామ్ ఏంటి? బిహెచ్ఐఎంకి ఫుల్ ఫామ్ ఏంటో తెలిస్తే మెసేజ్ చేయండి 866-248-8812 నెంబర్కి. ప్రశ్న ఇంకోసారి, బిహెచ్ఐఎంకి ఫుల్ ఫామ్ ఏంటి?

బిహెచ్ఐఎంకి ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి ఓకే శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో ఏం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు? కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లిగూడెం జిల్లా వెస్ట్ గోదావరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, రమేష్ దొంతి గగన్ పెరుమళ్ళ అనంతపురం నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్పీ సుబ్రహ్మణ్యం రుద్రాంశ దక్షిణ చిరువల్లంక ఆవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. లతా ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో సమీరా, అన్విత్, అజయ్, హరిత, రంగారావు, పద్మావతి వీరందరూ పంపించారు. ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సోమనాథన్ జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో ఇందాకడ అడిగిన ప్రశ్నకి వాతావరణ శాస్త్రం అంటూ తాళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఇంకా భారతీ కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అశోక్ రమ్య, దినకర్, దేవాంశ, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రేణుక, గోపరాజు, కడప నుంచి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా, సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరంటే కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్తో పాలెం పోలయ్య, అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహుబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్రరెడ్డి, రామకృష్ణయ్య గురుగుంట్ల నుంచి, ముంత పెద్దన్న, మస్తాన్ భాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి వీరందరూ. ఇంకా కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మాణిక్యాలరావు, సత్యవతి కరెక్ట్ ఆన్సర్తో. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, శివన, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి, ప్రకాష్, సుష్మ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బి శివకుమార్, ముద్రాజ్, విసి కాలనీ, నంద్యాల నుంచి. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ, శివయ్య, ముంత పెద్దన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అగైన్ కరెక్ట్ ఆన్సర్తో విశాల, నెల్లూరు నుంచి. ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్, విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఎల్ల సుబ్బారావు, ఆత్మకూరు నుంచి. హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్తో బృందావనం, పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరాం, తనుజ, శ్రీవత్స, ఇంకా లలిత, మల్లిక్, సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్తోనే. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టెలిరమేష్ కరెక్ట్ ఆన్సర్తో. రవికుమార్, వజ్ర

కొట్టూరు నుంచి శ్రీరామదాసు కృపాచారి భిక్షమాచారి అనిత సాయివర్షిత్ సాయరిక్విత్ తంగెళ్ళ పెళ్ళి రవీంద్రాచారి కొండోజు వెంకటాచారి నల్గొండ నుంచి పద్మ దేవరకొండ రత్నమాల కొండోజు భిక్షమాచారి వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కందిరి గోపినాథ్ సుధారాణి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిణి సుందర ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ నుంచి శివశంకర్ సుజాత నందకిషోర్ భానుప్రకాష్ తీర్థన్ ఆశ సిండికేట్ నగర్ నియర్ గవర్నమెంట్ స్కూల్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే రమేష్ కుమార్ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ అండి ఒకసారి చెక్ చేసుకోండి. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శశాంక్ వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో చిలుక నారాయణ అనసూయ యమున జాంకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తాళ్ళ రాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్ విజయలక్ష్మి సాయి కిరణ్ వైష్ణవి సాయి చరణ్ సాయి కుమార్ ఆమని అభినవ్ వీరందరూ. పుష్పరాజు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి శశాంక్ అచ్యుత పంపించారు కానీ ఆన్సర్ పంపించలేదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి కృష్ణమ్మ మధు. ఓకే ఇవి మీ దగ్గర నుంచి నాకు అందిన మెసేజెస్ అన్నీ చదివేశాను. భీమ్ అనే పదానికి ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ, ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అభివృద్ధి చేసిన ఒక జాతీయ డిజిటల్ చెల్లింపుల అప్లికేషన్. ఇది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐని ఉపయోగించి బ్యాంక్ ఖాతాల మధ్య నేరుగా సురక్షితంగా తక్షణమే నగదును బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. అందరూ వాడేదే కాబట్టి చాలామంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రెండు మెసేజెస్ వచ్చేసాయి చూసేద్దాం. పెడన జగనందరావు కాలనీ నుంచి ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక కరెక్ట్ ఆన్సర్ పంపించారు దైద ప్రీతం చిన్మయ్ త్రివేణి నల్గొండ జిల్లా హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి పేర్లు మాత్రమే పంపించారు. ఇది ఈరోజు యువలయ. మీ అందరికీ పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ ఆన్సర్ చేసిన కరెక్ట్ ఆన్సర్ చేసిన వారందరికీ పార్టిసిపేట్ చేసిన వారందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ అందరి కోసం ఈ పాట

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అనంత శ్రీరామ్ సాహిత్యంలో ప్రదీప్ విజయ్ కళ్యాణి నాయర్ పాడిన గీతం చిత్రం ఇష్క్.

కార్యక్రమంలో తర్వాత జెస్సీ గిఫ్ట్ పాడిన గీతం వింటారు. చిత్రం యువసేన, రచన రామజోగయ్య శాస్త్రి. House music all night long.

0: भोर की चौखट पर भक्ति की धारा
1: ऑफिस जाने की जल्दी मगर

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ అ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

0: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
1: చిత్రగీతలు కార్యక్రమంలో వినబోయే గీతం అనురాగ్ కులకర్ణి, రమ్య మెహరా పాడిన గీతం. చిత్రం స్మార్ట్ శంకర్.

హాయ్ అండి, యువ శ్రోతలందరికీ నమస్కారం. ఎప్పటిలాగానే సరికొత్త విశేషాలతో మీ ముందుకు వచ్చేసాం. కార్యక్రమంలో మొదటగా అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం గురించి మాట్లాడుకుందాం. ప్రతి సంవత్సరం మే 15న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కుటుంబం అనేది మన జీవితానికి మొదటి పాఠశాల లాంటిది. ప్రేమ, ఆప్యాయత, బాధ్యత, సహనం వంటి మంచి విలువలు మనకు మొదటిగా నేర్పేది కుటుంబమే. ఈ రోజుల్లో ప్రపంచం ఎంతో వేగంగా మారిపోతుంది. ఉద్యోగాలు, చదువులు, టెక్నాలజీ, సోషల్ మీడియా కారణంగా కుటుంబ సభ్యుల మధ్య కలిసి గడిపే సమయం తగ్గిపోతుంది. ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఒక్కొక్కరు తమ తమ ఫోన్లలో బిజీగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి సమయంలో కుటుంబ బంధాలు, విలువలను గుర్తు చేయడానికే ఈ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఎంతో ముఖ్యమైనది. కుటుంబం చిన్నదైనా పెద్దదైనా అందులో ప్రేమ ఉండాలి, పరస్పర గౌరవం ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్ళు అనుభవం, చిన్నవాళ్ళు ఆనందం కలిసినప్పుడు ఆ ఇల్లు నిజమైన ఆనందాల నిలయంగా మారుతుంది. పిల్లల పెంపకంలో కూడా కుటుంబ పాత్ర చాలా గొప్పది. మంచి మాటలు, మంచి అలవాట్లు, మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కుటుంబం ద్వారానే తరతరాలకు చేరుతాయి. ఇప్పుడు చాలామంది ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్నారు. కొందరు వృద్ధ తల్లిదండ్రులు ఒంటరిగా జీవిస్తున్నారు. అలాంటి సమయంలో వారితో మాట్లాడటం, వారి ఆరోగ్యం గురించి తెలుసుకోవడం, ప్రేమగా పలకరించడం కూడా ఎంతో పెద్ద సహాయమవుతుంది. కుటుంబ సభ్యులతో రోజుకు కొద్దిసేపైనా కలిసి మాట్లాడడం, కలిసి భోజనం చేయడం, చిన్న చిన్న విషయాలు పంచుకోవడం బంధాలను మరింత బలపరుస్తాయి. కుటుంబం మనకు కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు, కష్టాలలో తోడుగా నిలిచే బలం కూడా. మనం బాధలో ఉన్నప్పుడు ఓదార్పు చెప్పేది కుటుంబమే. విజయాన్ని సాధించినప్పుడు మనకన్నా ఎక్కువగా ఆనందించేది కూడా కుటుంబ సభ్యులే. అందుకే ఈరోజు మనం ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. ఎంత బిజీగా ఉన్నా కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుదాం. పెద్దలను గౌరవిద్దాం, పిల్లలకు మంచి విలువలు నేర్పిద్దాం. ప్రేమతో, పరస్పర అర్థంతో కుటుంబ బంధాలను మరింత బలంగా మార్చుకుందాం. ఇలా కుటుంబాలు బలంగా ఉంటే సమాజం కూడా బలంగా ఉంటుంది. కుటుంబం సంతోషంగా ఉంటే జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కని పాట మీకోసం.

ఎంసీఏ చిత్రం నుండి జస్ప్రీత్ పాడిన పాట విన్నారు. పాట విన్నారు కదండి. ఇప్పుడు మనం హిందీ సాహిత్య రంగంలో విశిష్ట స్థానం సంపాదించిన మహానుభావుడు ఆచార్య మహావీర్ ప్రసాద్ ద్వివేది గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆచార్య మహావీర్ ప్రసాద్ ద్వివేది గారు 1864 మే 15న ఉత్తరప్రదేశ్లో జన్మించారు. ఆయన గొప్ప రచయిత, సమాజ సంస్కరణ గుర్తింపు పొందారు. ముఖ్యంగా హిందీ భాష అభివృద్ధికి ఆయన చేసిన సేవలు అమూల్యమైనవి. హిందీ సాహిత్యంలో ఒక కొత్త దశను తీసుకువచ్చారు. ఆయనను ఎంతో గౌరవంగా గుర్తిస్తారు. ఆకాశంలో హిందీ భాషలో సరళత, స్పష్టత, శైలి అనే అంశాలను ఎక్కువగా ప్రాధాన్యత లేదు. కానీ ద్వివేది గారు హిందీ భాషను సాధారణ ప్రజలకు దగ్గరగా చేయాలని ప్రయత్నించారు. సులభమైన భాషలో రచనలు చేయాలని రచయితలకు ప్రోత్సాహమిచ్చారు. అందుకే ఆయన కాలాన్ని ద్వివేది యుగం అని కూడా పిలుస్తారు. ఆయన సరస్వతి అనే ప్రముఖ హిందీ పత్రికను సంపాదకత్వం వహించారు. ఆ పత్రిక ద్వారా అనేక మంది కొత్త రచయితలు పరిచయం చేశారు. సమాజంలో ఉన్న సమస్యలు, దేశభక్తి రచనలు కేవలం సాహిత్యపరంగా మాత్రమే కాకుండా సమాజానికి మార్గదర్శకంగా కూడా నిలిచారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం, భాషపై ప్రేమ ఆయన జీవితంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి యువత కూడా ఆయన జీవితం నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ముఖ్యంగా భాషను ప్రేమించడం, చదవడం, అలవాటు చేసుకోవడం, సమాజానికి ఉపయోగపడేలా ఆలోచించడం వంటి మంచి విషయాలు ఆయన మనకు నేర్పించారు. సాహిత్యం అనేది కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, సమాజాన్ని మార్చగల శక్తి కూడా అని ఆయన రచనల ద్వారా నిరూపించారు. ఇప్పుడు ఒక మంచి పాట మీకోసం. ఇప్పుడు మీరు వినబోయే పాట టాక్సీవాలా చిత్రం నుండి సిశ్రీరామ్ పాడిన పాట వింటారు.

పాట విన్నారు కదండి. ఇప్పుడు మనం వేసవి సెలవులు అంటే పిల్లలకు ఆనందం, ఆటలు, విశ్రాంతి మాత్రమే కాదు కొత్త విషయాలు నేర్చుకునే మంచి అవకాశం కూడా. ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే పిల్లల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే చాలామంది తల్లిదండ్రులు సమ్మర్ కోచింగ్ క్లాసుల వైపు ఆసక్తి చూపుతున్నారు. కానీ బెస్ట్ కోచింగ్ అంటే కేవలం చదువు చెప్పే చోటు మాత్రమే కాదు, పిల్లల ఆసక్తిని గురించి వారిలో ఉన్న ప్రతిభను బయటకు తీసేలా ఉండాలి. కొంతమంది పిల్లలకు మ్యాథ్స్, సైన్స్ వంటి సబ్జెక్టుల్లో కోచింగ్ అవసరం అవుతుంది.

0: మరికొందరికి స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్, డ్రాయింగ్, సంగీతం, డ్యాన్స్ లేదా అబాకస్ వంటి కోర్సులు ఉపయోగపడతాయి. వేసవిలో పిల్లలపై ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా వారికి ఇష్టమైన కోర్సులు ఎంపిక చేయడం చాలా ముఖ్యం. పిల్లలు ఆనందంగా నేర్చుకునే వాతావరణం ఉండాలి. మంచి టీచర్లు, భద్రతమైన వాతావరణం, పిల్లలపై శ్రద్ధ ఉంటే కోచింగ్ సెంటర్ అయితే ఇంకా మంచిది. అలాగే రోజంతా కోచింగ్ క్లాసులతో పిల్లలను బిజీ చేయకుండా ఆటలు, విశ్రాంతి, కుటుంబంతో గడిపే సమయానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే పిల్లల మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. తల్లిదండ్రులు కూడా ఇతరుల మాటలు విని కోచింగ్ ఎంపిక చేయకుండా తమ పిల్లల ఆసక్తి అవసరాలని బట్టి నిర్ణయం తీసుకోవాలి. వేసవికాలం పిల్లల ప్రతిభను పెంచే సమయంగా మారాలి, కానీ ఒత్తిడిగా కాకూడదు. అందుకే ఈ సమ్మర్లో పిల్లలకు మంచి అలవాట్లు, కొత్త నైపుణ్యాలు నేర్పించే కోచింగ్లను ఎంచుకొని వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. ఇప్పుడు ఒక చక్కని పాట మీకోసం.
1: కలర్ ఫోటో చిత్రం నుండి కాలభైరవ పాడిన పాట వింటారు.

పాట విన్నారు కదండి. ఇప్పుడు దాకా మనం ఎంతో ముఖ్యమైన విశేషాలు తెలుసుకున్నాం కదండి. మళ్ళీ రేపు మరో మంచి ఆసక్తికరమైన విశేషాలతో మేము ముందుకొస్తాము. ఇంతటితో యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం. నమస్కారం.

0: వార్తల వివరాలు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అలాగే డిఫెన్స్ రంగంలో కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హెచ్ఎఫ్సీఎల్ సంస్థలకు చెందిన ప్రాజెక్టుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. కర్నూలు డ్రోన్ సిటీలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వివిధ డ్రోన్ ప్రాజెక్టులకు కూడా వారు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కీలకమైన ఏఎంసీఏ ప్రాజెక్టు రావడంతో పుట్టపర్తి దేశం గర్వించే వ్యూహాత్మకమైన రక్షణ కేంద్రంగా మారుతుందని అన్నారు. 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి నుంచి మన దేశ రక్షణ రంగం యొక్క సామర్థ్యాన్ని చాటుతుంది. 15,803 కోట్లతో ఫైనల్ గా 650 ఎకరాలతో పుట్టపర్తి ఒక టౌన్షిప్ వస్తుంది. 7,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. స్వదేశీ సాంకేతికతో యుద్ధ విమానాన్ని తయారు చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యమైన లక్ష్యం. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ దేశ భద్రత విషయంలో ఇతర దేశాలపై ఆధారపడలేమని, అందుకే ఆత్మనిర్భరత అనేది ఓ కీలకమైన అంశమని పేర్కొన్నారు. 4 డిఫెన్స్ కంపెనీలకు శంకుస్థాపన, కర్నూలు డ్రోన్ సిటీలో 8 కంపెనీలకు శంకుస్థాపన చేశామని చెప్పారు. ఈ తరహా ప్రాజెక్టులన్నీ మన స్వదేశీ తయారీతో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. 15,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడితో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్తో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని, ఇలాంటి కేంద్రాలు కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉన్నాయని రక్షణ మంత్రి తెలియజేస్తూ,
2: ఆజ్ ఇస్ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమనీ మే 4 ప్రముఖ ప్రాజెక్ట్స్ ప్రారంభ హో రహే హై. ఇస్కే అలావా 8 డ్రోన్ కంపెనీయో కా ఏక్ సమూహ మిల్కర్ కర్నూల్ మే ఏక్ డ్రోన్ సిటీ భీ ఎస్టాబ్లిష్ కర్ రహా హై. आज यहाँ एरोनॉटिकल डेवलपमेंट एजेंसी यानी एडीए के 5th जनरेशन एडवांस्ड मीडियम कम्बैट एयरक्राफ्ट के लिए कोर इंटीग्रेशन और फ्लाइट टेस्टिंग सेंटर की फाउंडेशन स्टोन रखी गई है.
0: సర్ ఆర్థర్ కాటన్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఈరోజు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంత్రి ఘనంగా నివాళులర్పించారు. ముందుచూపుతో ధవళేశ్వరం, కృష్ణా బ్యారేజీలతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కాలువల నిర్మాణాలు చేసిన మహానుభావుడు కాటన్ అని కొనియాడారు. ధవళేశ్వరం బ్యారేజ్కు 117 కొత్త గేట్ల ఏర్పాటు కోసం 150.09 కోట్ల రూపాయలు కేటాయించామని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని చెప్పారు. గోదావరి డెల్టా ప్రక్షాళన కోసం 14 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే పూర్తయిందని, ఆ సర్వే ఆధారంగా డీపీఆర్ తయారు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. సత్యసాయి జిల్లా దేశానికే రక్షణ శక్తికి నయా కేంద్రంగా తయారవుతుందని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. పుట్టపర్తిలో ఈరోజు జరిగిన అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, రాయలసీమకు రక్షణ ప్రాజెక్టులు వచ్చాయని, పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో అతి తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టును సాకారం చేశామన్నారు. ఏఎంసీఏ ప్రాజెక్టు రాకతో ఉమ్మడి అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రలో చిన్నారుల చదువులు ప్రాజెక్టు అంగన్వాడీ కేంద్రాల్లో విద్యా విప్లవానికి నాంది పలుకుతుందని మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ సూర్యకుమారి తెలిపారు. విజయవాడలోని ఇరిగేషన్ కాంపౌండ్ కార్యాలయంలో అచ్చా ప్రాజెక్టు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల సేవలను అభినందించారు. రాష్ట్రంలో ఏ పథకమైనా చిట్ట చివరి లబ్దిదారునికి చేరడంలో అంగన్వాడీ కార్యకర్తలే ప్రధాన భూమిక పోషిస్తున్నారని కొనియాడారు. ఆసుపత్రి ప్రసవాల పట్ల గతంలో ఉన్న భయాందోళనలు పోయి 100% ఆసుపత్రి ప్రసవాలు జరుగుతున్నాయని సూర్యకుమారి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి

0: విజ్ఞప్తులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధితో కూడిన సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తెలియజేశారు. శాస్త్రీయ ఆధారాలు లేని నాటు వైద్యం మూఢనమ్మకాలతో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీతానగరం మండలం మరిపివలసలో నాటు వైద్యానికో నమస్కారం పేరిట ఈరోజు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాను నాటు వైద్యం మూఢనమ్మకాలు లేని జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. నాటు వైద్యం వల్ల శరీరంలోని కీలక అవయవాలు ఇన్ఫెక్షన్లకు గురవుతాయని, అత్యవసర సమయంలో ప్రాణహాని కలిగే ప్రమాదం ఉందని కలెక్టర్ సూచించారు. తిరుపతి జిల్లా గాజుల మండ్యం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర కర్మాగార పునరుద్దరణ, ఆధునీకరణ అంశాలపై కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించిందని పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తి ఈరోజు తెలిపారు. ఈ మేరకు కేంద్ర సహకార శాఖ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారిక లేఖలు పంపినట్లు వెల్లడించారు. చక్కెర కర్మాగారం పునరుద్దరణ జరిగితే రైతులకు, కార్మికులకు, స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు తిరుపతి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ది జరుగుతుందని ఎంపీ పేర్కొన్నారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకలు విశాఖపట్టణంలో అట్టహాసంగా ఈరోజు ప్రారంభమయ్యాయి. నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో జరుగుతున్న ఈ వేడుకల్లో ద్వారం వికేజీ త్యాగరాజు నిర్వహణలో అలనాటి మధుర భావగీతాలు పేరిట సంగీత విభావరి కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జీవీఎంసీ కమిషనర్ పల్లి నల్లయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రీజనల్ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలత, కార్యక్రమ విభాగాధిపతి పివి రామ్గోపాల్, ఆకాశవాణి సిబ్బంది, శ్రోతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలలో పరిస్థితులు రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాల పురోగమనానికి అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల నేపథ్యంలో కార్మికుల ఆరోగ్య భద్రతకు యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మోహనలక్ష్మి సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ, ఎండ తీవ్రత అధికంగా ఉందని, నిర్మాణ రంగం, పరిశ్రమలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పనిచేస్తున్న కార్మికులకు తగిన రక్షణ చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ప్రాజెక్టులు దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. దక్షిణ బంగాళాఖాతం ప్రాంతంలోని పరిస్థితులు నైరుతి రుతుపవనాల పురోగమనానికి అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా యుఏఈ దేశస్య రాష్ట్రపతి షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ అబుధాబి నగరె ఊర్జా సహకారస్య ద్విపక్షీయ వ్యాపారస్య చ విషయే చర్చాం కృతవంతౌ. ఉభౌ నేతారో రక్షా పెట్రోలియం నివేశాది విషయే ప్రముఖానాం సంధిపత్రాణామాదానప్రదానమపి కృతవంతౌ. ఎస్ జయశంకర షడ్వింశత్యధిక్ద్విసహస్రతమే వర్షే బ్రిక్స్ విదేశ మంత్రిమండలస్య సభాయాం ప్రభావపూర్ణ బహుపక్షవాదం ప్రతి భారతస్య ప్రతిబద్ధతాం పునః దృఢీకృతవాన్. NTA ఇతి అభికరణం జూన్ మాసస్య ఏకవింశతి దినాంకే షడ్వింశత్యధిక్ద్విసహస్రతమ వర్షస్య నీట్ యూజీ పరీక్షా పునః ఆయోజయిష్యతి. శిక్షామంత్రి ధర్మేంద్ర ప్రధానేన పరీక్షా ప్రక్రియాయాం నిష్పక్షతాం పారదర్శితాం చ ఆశ్వాసితం. భాజపేతి దళస్య విధాయక రథీంద్ర బసు పశ్చిమ బంగాళ విధానసభాయా నూతన సభాధ్యక్ష నిర్వాచిత. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య సాత్విక సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి ఇత్యేతయోః శీర్ష పురుషయుగలం. థాయిలాండ్ ఓపెన్ క్రీడాయాః ఉపాంత్యచక్రీయద్వంద్వే ప్రవిష్టం. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంయుక్త అరబ్ అమీరాతస్య యూరోపీయ దేశానాం చ షడ్ దివసీయ యాత్రాయాః ప్రథమే చరణే అబుధాబీ నగరే అస్తి. యుఏఈ దేశస్య రాష్ట్రపతినా షేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఇత్యనేన విమానపత్తనే తస్య స్వాగతం కృతం. ఔపచారిక సమ్మానశ్చ ప్రదత్తః. యదా తస్య విమానం ఎమిరతీ వాయుక్షేత్రం ప్రవిష్టం తదా సంయుక్త అరబ్ అమీరాతస్య F-16 యుద్ధ విమానేన తస్యానురక్షణం కృతం. ततः परं प्रधानमन्त्रिणा मोदिना राष्ट्रपतिना शेख मोहम्मद बिन जायद इत्यनेन सह विभिन्नेषु विषयेषु वार्ता कृता. पश्चिमेशियायां प्रचलिते द्वन्द्वेन सम्बद्धानां वैश्विकापूर्ति समाह्वानानां मध्ये एषा वार्ता अभवत्. स्वस्य प्रारम्भिके भाषणे प्रधानमन्त्रिणा श्रीमोदिना UAE देशे सद्यः एव जातानां आक्रमणानां दृढतया निन्दा कृता.
3: यूएई पर हुए हमलों के हम कठोर निंदा करते हैं. यूएई को जिस तरह निशाना बनाया गया है ये किसी भी रूप में स्वीकार्य नहीं है. इन कठिन परिस्थितियों में आपने जिस संयम करे और विजन का परिचय दिखाया है यह बहुत ही सराहनीय है. राष्ट्रीय एकता सुरक्षा और क्षेत्रीय अखंडता बनाए रखने
2: राष्ट्रपति शेख मोहम्मद बिन जायद इत्यमुं भ्रातेति शब्देन संबोधयन् सः कठिन काले UAE नेतृत्वेन प्रदर्शितस्य धैर्यस्य प्रशंसाम् अकरोत्. सः अमीरात देशाय भारतस्य समर्थनं पुनरपि प्रतिपादितवान् तथा च वर्तमान वैश्विक संघर्षस्य काले संवादः कूटनीतिः चैव एकमात्रः समाधानः अस्ति.
3: पश्चिम एशिया क्षेत्र में युद्ध की परिस्थिति का प्रभाव आज पूरे विश्व पर दिखाई दे रहा है. भारत हमेशा समस्याओं के समाधान के लिए डायलॉग और डिप्लोमेसी का प्राथमिकता दी है. होर्मुज़ को फ्री ओपन और सेफ बनाए रखना यह हमारी सबसे बड़ी प्राथमिकता है. इस विषय में अंतर्राष्ट्रीय कानूनों का पालन आवश्यक है. भारत हर परिस्थिति में यूएई के साथ कंधे से कंधा मिलाकर खड़ा है और आगे भी खड़ा रहेगा.
2: विदेश मंत्री डॉक्टर एस जयशंकरः अवदत् यत् भारतं सर्वैः सहभागिभिः सह परिणामकारी बहुपक्षवादस्य लक्ष्यस्य प्रगत्यै प्रतिबद्धमस्ति. नवदिल्ल्यां 28-2000 ब्रिक्स विदेश मंत्रिमंडलस्य द्वितीय दिवसस्य मुक्त सम्मेलनं संबोधयन् डॉक्टर जयशंकरः उक्तवान् यत् अस्य समूहस्य विस्तारितं सहभागित्वं द्रुतगत्या परिवर्तमानस्य वैश्विक सन्दर्भे बहुपक्षीय सहयोगानां सुदृढीकरणाय सर्वेषां नेतृणां महत्वबोधं प्रतिबिम्बयति. सः इदमपि अवदत् यत् अन्ताराष्ट्रिय वित्तीय संरचनायाः परिष्कारः अत्यावश्यकः अस्ति. ततः पूर्वं डॉक्टर एस जयशंकरः अद्य नवदिल्ल्यां ईरान देशस्य विदेश मन्त्रिणा अब्बास अराघची इत्यनेन सह मिलितवान्. सामाजिक अन्तर्जालीय पटले डॉक्टर जयशंकरः अवदत् यत् उभौ नेतारौ पश्चिम एशियायाः स्थितिं तस्याः प्रभावाञ्च चर्चितवन्तौ. द्विपक्षीय विषयेषु परस्पर हितसम्बद्ध विषयेषु च मतानाम् आदान प्रदानम् अपि कृतवन्तौ. ब्रिक्स विदेश मंत्रिमंडले 28-2000 वर्षे श्री अराघची वर्यस्य सहभागितायाः अपि तेन प्रशंसा कृता. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర అద్య క్యూబా దేశస్య విదేశమంత్రిణ బ్రూనో రోడ్రిగ్స్ పారిల్లా ఇత్యనేన సహ మేళనం విహితవాన్. సామాజిక అంతర్జాలీయ పటలే ప్రకాశితే సందేశే డాక్టర్ జయశంకర అవదత్ యత్ స్వాస్థ్యం వికాస సహభాగిత్వం క్షమతా నిర్మాణం

0: ఈనాటి కార్యక్రమంలో రంగస్థలి. ఇందులో కైవల్య కపోతేశ్వరం నాటకం నుంచి భృగు మహర్షి పాత్ర వింటారు. నిర్వహణ శ్రీ ఎల్లంరాజు త్యాగరాజు. హార్మోనియం శ్రీ ఎం శ్రీనివాసరావు.
1: పూర్వదేవాన్మయ, అతిథి పుత్రులకు ఆదిత్యుల సంతృప్తి మనము తెలుసుకున్నట్టుకు వారు బయల్పరచవలయను కదా. వారా ఆ పని చేయట్లేదు. అయినను దాయాదుల మెప్పు తలుచుకునుటే ముప్పు. కశ్యప ప్రజాపతి ఇరువురు భార్యలలో పెద్ద భార్య దితిపుత్రులు దైత్యులు మీరనియు, చిన్న భార్య అతిథిపుత్రులు వారనియూ వారెరుగుకుంటిదా? సృష్టి ధర్మమననుసరించి వారు కనిష్ఠులని తెలియచుండా ప్రభుతకై పెనుగులాడుతుండటను ఏమనవచ్చును? వారు ప్రజలలో వ్యతిరేకత రేపవలనను, పరిపాలనలో సామ్రాజ్యము సుభిక్షముగా నడుచుతుండా ఎవరి కనులు మూయించగలరు? అంతేకాక యజ్ఞ నిర్వహణ కారణమున సామ్రాజ్యమున నిత్య సంతర్పణము జరుగుతుండా తిండి లేక అలమటించు వారెవరు? కావున మనము యజ్ఞములను అవశ్యము కొనసాగింపవలెను. ఇప్పటి వరకు మన యజ్ఞములన్నీ జంబూద్వీపమున ఉత్తరమున గల గంగా తీరములనే నిర్వహించితిమి. సార్వభౌమత్వం నిరూపించుకున్నటకు చేయబోయేడు యజ్ఞము దక్షిణ దేశమునందే నిర్వహించవలయు. దక్షిణాపదమందే పాతాళ గంగను గుర్తించి అతటనే యజ్ఞమునరించిన సౌదామిని శిబి చక్రవర్తుల సార్వభౌమాధికారము సంపూర్ణముగా చెల్లగలదు. యజ్ఞమునర్చు తావును గుర్చి సావధానులై వినుడు. యజ్ఞకర్తయకు శిబి పయనించునప్పుడు తన రథచక్రము ఎక్కడ కృంగునో అక్కడ నుండి పాతాళ గంగా ఓఘగా బయల్పడగలదు. అతటిని యజ్ఞమునరించవలేను. ఇది నా భావన కాదు, దృఢ నిర్ణయము.

యజ్ఞమునర్చ చక్రవర్తి సైన్య సమేతముగా దక్షిణాపదముకేకూర్చుండా స్వస్థానమున పాలకుడు లేకుండుట అమంగళ సూచికమే కాక శత్రురాజులకు అవకాశమిచ్చినట్లు కాగలరు. కానా చక్రవర్తి తన నలుగురు కుమారులను యువరాజులను గావించి సామ్రాజ్య నలుదిక్కులా పాలకులనర్చి దక్షిణాపదమునకు ఏగవలయు. మనము కావించిన యజ్ఞఫలములన్నీ ప్రజాసౌఖ్యమునకు ఆకరములగుటకే సమర్పించితిమి. స్థలము సూచించబడలేదు, అది దైవికము. అది ఎతటైను ప్రజలకు శ్రేయస్సునే కోర్చగలదు. పాతాళగంగ ఎతట వెల్వడినను అతట సస్య సమృద్ధితో జనావాసములతో పశు సంపదతో పాటి పంటలతో పచ్చగా కళకళలాడగలదు.

0: సార్వభౌమ,
1: ఆదిత్యులు బంధుత్వమును కొనసాగించుచునే శైవమును కించపరుచూ మాట్లాడుతున్నారట వింట్రా, దానికి ప్రతిచర్యలు ఆలోచించుడురా. వ్యాపారము వంకన అశ్వారూఢులై ఇటకు వచ్చి మీ ప్రాపు పొంది వీరశైవమునకు వైష్ణవమును అంటించిరి. మన సామ్రాజ్యమును అశ్వములు చాలునియు లేకయు యుద్ధ ప్రక్రియలో వాని ఉపయోగించవలసిన అవసరము నిమిత్తమయు వారిని చేరదీయవలసి వచ్చినది. వారికి అవసరమైన సహాయము మన నుండి పొందగలిగిరి. దానికి భిన్నముగా హాని కలిగింప ఉపక్రమించుచున్న చూచుచూ ఉపేక్షించరాదు. క్రియాదక్షులమై సమాయత్తులమై ఉండవలసినదే. యజ్ఞఫలములు కవచమై కాపాడగలవు. అనిష్టములేవి జరుగనీయక శ్రేయోదాయకములకు కాక నీ తను విద్యాధనములను భగవానుడు ఆశీర్వదించి ప్రజాప్రయోజనములను కాపాడుగాక.

ప్రపంచములో శాశ్వతమైనది ఏదియునూ లేదు. లోకముండునంతకాలము నిల్చు ఉండినవి సత్యము ధర్మము. సత్యమును వాక్కు చేతను, ధర్మమును ఆచరణ చేతను పాటింపవలయును. అప్పుడు సత్యధర్మములు మంచిని కాపాడును. మంచికి రక్షణ కలుగవలన జ్ఞానజ్యోతిని వెలిగించు విద్య ప్రజలకు బోధింపబడవలను. అప్పుడే ప్రజాధనము సక్రమముగా వినియోగించబడును. భూధనాగ్రణి, ఎవరు ఏ పనులకు సమర్థులో వారా పనులకు నియమించబడుదురు. వారా పనులను సాధించుటకే పుట్టుతుందిగాక. అందరూ కార్య సాధకులరయ్యును అర్హత నోచి.

శివీంద్ర, జీవితంలో ఆశావహమైనది రాగల కాలమే. మానవులు మంచి కొరకు ఎదురుచూచుచు కష్టములు మరిచిపోయి శక్తిని ఆర్జించుకున్నటకు, జరుగుతున్న కాలమును ఆధారము చేసుకున్నటకు రాగల కాలము ఆశావహమై

నాటి విడిదికి అన్ని ఏర్పాట్లు గావించుడు. ఏమది భట్లారా, ఆ దక్షిణ దిశగా ఉన్న రథచక్రము కుంగుతున్నట్లున్నది. సార్వభౌమా, శంకరుడు అనుగ్రహించినాడు. ఇచ్చోటనే ఇచ్చోటనే ఓఘ ప్రభవించుతున్నది. యజ్ఞము నిర్విఘ్నముగా సాగుగాక. ప్రజలారా, అటు చూడు, సందేహము లేదు. అదుగో అదే అదే మాటలోన ఉదయం బై వచ్చడి నాగలోక సంపద తలదాల్కి పై కుబికి భగ్గుని పంపుగాక ఇట్టి అక్షుదయ పరంపరల్ నరులకు.

0: మీరు తప్పించుకుని అవకాశమును కోయి చూడక, ఫలితము తప్పిపుచ్చక వివరింపుడు. మహర్షి, ఇక ప్రస్తుతాంశమునకు వత్తం. జంబూద్వీపం నందలి ఉత్తర ప్రాంతమున గంగాతీరమునందు యజ్ఞములో నర్చి దక్షిణాపదమున ఈ యజ్ఞము పూర్తి గావింపవచ్చుదని భూదేవత ధనధాన్య సమృద్ధము కావాలనియు, గంగ జీవభరితము కావాలనియు, గోసంతతి విస్తరిల్లవలనియు మా ఆకాంక్ష. శివుడు సైతము గంగను మూర్ధమున దాల్చి వృషభవాహనుడై మానవాళికి అదే సందేశములిచ్చుచున్నాడు. సభ్యులారా, మీరు ఎల్లరూ ఒక విషయమును ఆలోచించుడు. దుర్ఘటమగు ఒక విషయమును పేర్కొనినా అది సృష్టిలో ఎక్కడనో ఉండి ఉండిననే కదా, మనకు తలస్తింపకపోవచ్చునుగాక. అంత మాత్రమున దానిని లేదు లేదని సిద్ధాంతీకరింపవచ్చునా? విశ్వాసము అట్టిదే. సృష్టిలో అల్పురు పెక్కురుందురు. సృష్టి సహజమది. అసాధారణ ప్రజ్ఞాధురంధరులు కొందరు ఉందురు. తెలిసిన వారిలో వారు లేకపోవచ్చును. అంత మాత్రమున లేరు లేరని సిద్ధాంతము చేయరాదు. మనకు కనపడనంత మాత్రమున భూభాగమున రతనములు లేవనవచ్చునా?
1: సమయము వచ్చినప్పుడది సాక్ష్యపడు.

రంగస్థలి కార్యక్రమంలో కైవల్య కపోతేశ్వరం నాటకం నుండి భృగు మహర్షి పాత్ర విన్నారు. నిర్వహణ శ్రీ ఎల్లంరాజు త్యాగరాజు, హార్మోనియం శ్రీ ఎం శ్రీనివాసరావు.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపుబాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: బొప్పాయి పంటను ఆశించి నష్టపరిచే తెగుళ్ల సమగ్ర యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. బొప్పాయిలో వైరస్ తెగుళ్లు ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తాయి. వీటిలో ముఖ్యమైనది ఆకుముడత వైరస్, అలాగే రింగ్ స్పాట్ వైరస్. ఈ వైరస్ తెగుళ్ల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే, బొప్పాయి నారుని రసం పీల్చే పురుగుల బారిన పడకుండా 40x60 సైజు కలిగిన నైలాన్ మెష్ నెట్ కింద పెంచుకోవాలి. ఈ పురుగు ఆశించే వంగజాతి అలాగే గుమ్మడి జాతి పంటల్ని పొలం చుట్టుపక్కల పెంచకూడదు. బొప్పాయి తోట చుట్టూ మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిసెని 2 వరుసల్లో విత్తుకోవాలి. అలాగే మొక్కజొన్న లేదా జొన్న పంటల్ని రక్షణ పంటగా 2 వరుసల్లో వేసుకోవాలి.

చేసుకోవడం వల్ల రసం పీల్చే పురుగుల్ని తద్వారా తెగుళ్ల వ్యాప్తిని తగ్గించవచ్చు. నారు మొక్కలపైన పొలంలో నాటే 3 రోజుల ముందుగా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొలంలో తెల్లదోమల ఉధృతి గనక ఎక్కువగా ఉన్నట్టయితే నీలం రంగు గల జిగురు పూసిన కార్డులని పెట్టుకోవాలి. అలాగే పేనుబంక నివారణ కోసమైతే పసుపు రంగు జిగురు పూసిన కార్డులని ఎకరానికి 10 నుంచి 15 చొప్పున పంట ఎత్తులో అమర్చుకోవాలి. రసం పీల్చే పురుగుల్ని మనం బొప్పాయిలో గమనించిన వెంటనే నివారణ చర్యలను చేపట్టాలి. దీనికోసం వేప నూనె 2.5 మిల్లీలీటర్లు, ఎసిఫేట్ 2.5 గ్రాములు, 0.5 మిల్లీలీటర్ల జిగురు ఈ 3 1 లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో పురుగుల ఉధృతిని అనుసరించి పిచికారీ చేసుకోవాలి. రింగ్ స్పాట్ వైరస్ సోకిన మొక్కల్లో దిగుబడి కాయ నాణ్యత పెంచడానికి 10 గ్రాముల యూరియా, దీంతో పాటుగా 1.5 గ్రాముల జింక్ సల్ఫేట్, 1 గ్రాము బోరాన్ 1 లీటర్ నీటికి కలిపి 30 రోజుల వ్యవధిలో 8 నెలల వరకు పిచికారీ చేయాలి. బొప్పాయిలో ఆకుముడత తెగుళ్ల లక్షణాలని గనక మనం గమనించినట్లయితే ఆ మొక్కల్ని పీకి కాల్చేయాలి. బొప్పాయిని ఆశించి నష్టపరిచే మరొక తెగులు కాండం మొదలు అలాగే కాయకుళ్ళు. ఇది ఎక్కువగా నర్సరీల్లో నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. దీనివల్ల వేర్లు మొదలు మెత్తగా మారి కుళ్ళిపోతాయి. కాయలున్న చెట్లకి ఆశించినట్లయితే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకి మొక్క మొదలు దగ్గర నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. బోర్డో మిశ్రమం 1% లేదా ఎలియేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొదలు తడుపుకోవాలి. వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు ఇలాగ తడుపుకోవాలి. లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా పొడిని 1 లీటర్ నీటిలో కలిపి బొప్పాయి మొక్కల మొదల చుట్టూ నేల బాగా తడిచే విధంగా పోసుకోవాలి. లేదా 1 కిలో ట్రైకోడెర్మా విరిడి శిలీంద్రము, 90 కిలోల పసుపుల ఎరువు, 10 కిలోల వేపపిండి, 1 కిలో బెల్లం నీరు కలిపి 10 రోజులు మాగనిచ్చి చెట్ల పాదుల్లో వేసుకోవాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి 2 గ్రాముల రిడోమిల్ MZ కలిపి చెట్ల మొదళ్లలో అలాగే కాండాన్ని తడుపుతూ మందును పోసుకోవాలి. బొప్పాయిలో బూడిద తెగులు గనక ఆశించినట్టయితే ఆకుల మీద, కాడల మీద, అలాగే కొత్త చిగుళ్ల మీద కూడా తెల్లగా బూడిద లాంటి శిలీంద్రపు పెరుగుదల మనకి కనిపిస్తుంది. దీని నివారణకి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా 1 మిల్లీలీటర్ కెరాథెన్ లేదా హెక్సాకనజోల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి ఈ బూడిద తెగుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు. బొప్పాయిలో ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు గనక ఆశించినట్టయితే ఆకుల మీద గోధుమ రంగులో మచ్చలు ఏర్పడి ఆకులు పసుపు రంగుగా మారి రాలిపోతాయి. దీని నివారణకి లీటర్ నీటికి మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా క్లోరోథలోనిల్ 2 గ్రాములు కలిపి 15 రోజుల వ్యవధితో 2 దఫాలుగా పిచికారీ చేయాలి. బొప్పాయిలో మొజాయిక్ తెగులు వైరస్ ద్వారా వస్తుంది. దీనివల్ల ఆకుల మీద పసుపు రంగు, ఆకుపచ్చ రంగు కలిగిన కణజాలం తయారయ్యి మొజాయిక్ లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల కాయ పరిమాణం కూడా తగ్గి నాణ్యత కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక బొప్పాయిలో ఎక్కువగా నష్టాన్ని కలిగించే వైరస్ తెగులు రింగ్ స్పాట్ వైరస్. ఇది ఆశించినప్పుడు ఆకుల పరిమాణం తగ్గి సన్నటి తీగల్లాగా మారతాయి. కాయల మీద అలాగే కాండం మీద ఉంగరం లాంటి మచ్చలు కనిపిస్తాయి. ఈ వైరస్ తెగులు సోకిన కాయలు నిల్వకి పనికిరావు. పొలం చుట్టూ 2 వరుసల్లో మొక్కజొన్నని అడ్డుపంటగా బొప్పాయి మొక్కల్ని నాటే నెల ముందుగా పెంచుకోవాలి. బొప్పాయిలో ఈ రింగ్ స్పాట్ వైరస్ తెగులు నివారణకి అంతర్వాహిక క్రిమిసంహారక మందులైన డైమిథయేట్ లేదా మిథైల్ డమటాన్ లేదా ఫిప్రోనిల్ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి నెలకి 1 సార్లు చొప్పున 5 నెలల వరకు పిచికారీ చేయాలి. బొప్పాయిలో ఆకుముడత కూడా వైరస్ ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. ఈ వైరస్ ఆశించిన మొక్కల్లో ఆకులు ముడుచుకుని పోతాయి. తెగులు తీవ్రమైనప్పుడు ఆకులు ఉండలుగా మారి వికృతంగా కనిపిస్తాయి. కాయలు సహజ ఆకారాన్ని కోల్పోయి వంకరటింకరగా వస్తాయి. దీనివల్ల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. వైరస్ తెగుళ్లను రసం పీల్చే పురుగులైనటువంటి తెల్లదోమ, పేనుబంకలు వ్యాప్తి చేస్తాయి. అంతర్వాహిక కీటక నాశనులైనటువంటి డైమిథయేట్, మిథైల్ డమటాన్ లేదా ఫిప్రోనిల్ వీటిని ఉపయోగించి ఈ రసం పీల్చే పురుగులను నియంత్రించడం ద్వారా వైరస్ తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చు. బొప్పాయిలో కాయలు పక్వానికి వచ్చిన తర్వాత పండు ఈగలు ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. తల్లి ఈగ గోధుమ రంగును కలిగి పారదర్శకమైన రెక్కల్ని కలిగి ఉంటుంది. ఈ తల్లి ఈగ సూదిలాంటి మొనని కాయల చర్మంలోకి చొప్పించి
గుడ్లని గుంపులు గుంపు

0: గుడ్లుగా పెడుతుంది. ఈ గుడ్లు 3-4 రోజుల్లో పొదిగి చిన్న లార్వాలు వృద్ధి చెందుతాయి. ఇవి కాయలోని గుజ్జుని తినేయడం వల్ల ఆశించిన భాగంలో కాయలు మెత్తబడి కుళ్ళిపోవడం జరుగుతుంది. ఈ బొప్పాయి తోటలో పండు ఈగల నివారణకి తోటల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. చెట్ల కింద పడిపోయిన, చెట్లపైన మిగిలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలి. మిథైల్ యూజినాల్ ఎర్రబుట్టల్ని ఉపయోగించి ఆకర్షించబడిన మగపురుగులను నాశనం చేయాలి. ఇక బొప్పాయి తోటల్లో నులి పురుగులు గనక ఉన్నట్లయితే వాటి నివారణకి 4 సంచుల్లో 1 గ్రాము కార్బోఫ్యూరన్ 3g గుళికల్ని 4 సంచికి 1 గ్రాము చొప్పున విత్తనాలు మొలకెత్తిన తర్వాత వేసుకోవాలి. నులి పురుగుల బెడద ఉన్న ప్రాంతాల్లో ఒక్కొక్క మొక్కకి 250 గ్రాముల వేపపిండి, 25 నుంచి 30 గ్రాముల కార్బోఫ్యూరన్ 3g గుళికలు, అలాగే 4 గ్రాముల సూడోమోనస్ ఫ్లోరిసెన్స్ ని ఒక్కొక్క చెట్టుకు చొప్పున వేసుకోవాలి. బొప్పాయిలో పిండి నల్లి గనక ఆశించినట్టయితే ఆకులపైన, కాండంపైన, కాయలపైన ఇవి రసాన్ని పీల్చి నష్టపరుస్తూ ఉంటాయి. ఇవి ఆశించిన మొక్కలు గిడసబారి కాయ నాణ్యత తగ్గి తినడానికి పనికిరాకుండా పోతాయి. అలాగే మార్కెట్ విలువ కూడా ఉండదు. ఈ పిండి నల్లి బొప్పాయినే కాకుండా కలుపు మొక్కల్ని కూడా ఆశిస్తూ ఉంటుంది. దీని నివారణకి గట్లపైన కలుపు మొక్కలు, అలాగే పిండి నల్లి ఆశించే ఇతర మొక్కలు లేకుండా చేయాలి. పురుగుని గమనించిన వెంటనే వేపనూనె 2.5 మిల్లీలీటర్లు, 1/2 మిల్లీలీటర్ జిగురు పదార్థం కలిపి పిచికారీ చేయడం వల్ల పురుగులు ఆశించవు. ఈ పురుగులపైన తెల్లటి బూజు వంటి పదార్థం ఉండడం వల్ల రసాయనిక పురుగు మందులు ప్రభావం చూపలేవు. ఈ తెల్లటి బూజు పదార్థం పోవడానికి 10 లీటర్లకి 5 షాంపూ ప్యాకెట్లను కలిపి పిచికారీ చేయాలి. మరుసటి రోజు డైమిథియట్ 2 మిల్లీలీటర్లు, దీంతోపాటు 1/2 మిల్లీలీటర్ జిగురు కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పిండి నల్లిని నివారించుకోవచ్చు. వైరస్ తెగుళ్ల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే బొప్పాయి నారుని రసం పీల్చే పురుగుల బారిన పడకుండా 40x60 సైజు కలిగిన నైలాన్ మెష్ నెట్ కింద పెంచుకోవాలి. ఈ పురుగు ఆశించే వంగజాతి, అలాగే గుమ్మడి జాతి పంటల్ని పొలం చుట్టుపక్కల పెంచకూడదు. బొప్పాయి తోట చుట్టూ మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిసెని 2 వరుసల్లో విత్తుకోవాలి. అలాగే మొక్కజొన్న లేదా జొన్న పంటల్ని రక్షణ పంటగా 2 వరుసల్లో వేసుకోవడం వల్ల రసం పీల్చే పురుగుల్ని, తద్వారా తెగుళ్ల వ్యాప్తిని తగ్గించవచ్చు. నారు మొక్కలపైన పొలంలో నాటే 3 రోజుల ముందుగా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మంచి సైజు వచ్చిన కాయల్ని చెట్ల మీద మాగనేయకూడదు. వాటిని కోసి న్యూస్ పేపర్ చుట్టి రవాణా చేసుకోవాలి. నాటిన 9వ నెల నుండి 2.5 సంవత్సరాల వరకు ఈ బొప్పాయి కాపు కాస్తుంది. ద్విలింగ పుష్పాల నుండి ఎదిగే కాయలు తక్కువ పొడవుతో గుండ్రంగా ఉంటాయి. అదే ఆడపుష్పం నుండి ఎదిగిన కాయలు పొడవుగా కోలగా ఉంటాయి. దిగుబడి ఎకరానికి 35 నుండి 40 టన్నుల వరకు ఉంటుంది. ఇక బొప్పాయిలో పాలు సేకరించే విధానాన్ని గనక మనం చూసినట్టయితే 70 నుండి 90 రోజుల వయసున్న కాయకు పొడవున 4 వైపులా 3 మిల్లీమీటర్ల లోతు ఉండేలాగా పదునైన వెదురుపుల్లతో ఘాటు పెట్టాలి. ఈ పని ఉదయం 8 నుండి 9 గంటల్లోపే చేసుకోవాలి. కొబ్బరి చిప్పల్లో కానీ, అల్యూమినియం లేదా గాజు పాత్రల్లో కానీ ఈ పాలని సేకరించాలి. ఒక కాయ నుండి 4 రోజుల వ్యవధిలో 4 సార్లు సేకరించి లీటర్ పాలకి 0.5% పొటాషియం మెటాబై సల్ఫేట్ని కలిపి 38 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉన్న ఎండలో శుభ్రంగా ఆరపెట్టాలి. పాలని పొరలు పొరలుగా వచ్చే వరకు ఆరనిచ్చి మెత్తగా పొడి చేయాలి. దీనిని పాలిథిన్ సంచుల్లో నిల్వ చేసుకోవచ్చు. కో 2, కో 5 రకాలు పపైన్ తీయడానికి చాలా అనుకూలమైన రకాలు. ఒక్కొక్క మొక్క నుండి సంవత్సరానికి 700 నుంచి 800 గ్రాముల ఎండు పపైన్ లభ్యమవుతుంది.
1: వ్యవసాయ సూచనలు మీరింతవరకు విన్నారు. కార్యక్రమం విజయవాడ కేంద్ర సమర్పణ.

ఈ ప్రసారంలో 7:15 పంటసీమలు కార్యక్రమంలో వేసవిలో చేయవలసిన పొలం పనులు డాక్టర్ పి శ్రీలత గారితో పరిచయం, బొప్పాయిలో కాండం కుళ్ళు తెగులు యాజమాన్యం గురించిన వివరాలు, జానపద గీతం వింటారు. 7:45 వికసిత భారత కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 8:00 విజ్ఞానం పర్యావరణం కార్యక్రమంలో అంతరించిపోతున్న వలస పక్షులు వాటి సంరక్షణ రెండవ భాగం, గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ టి నిర్మలామేరి గారి ప్రసంగంలో వినవచ్చు. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 10:00 గజేంద్ర మోక్షం హరికథ వింటారు కథకులు శ్రీ మణమల రాంబాబు భాగవతార్. ప్రసార విశేషాలు ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం. జమీందార్ ఈ చిత్రం నుంచి ఘంటసాల సుశీల పాడిన గీతం.

చిత్రగీతం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. హోర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన రవాణా ప్రాంతీయ స్థిరత్వానికి భౌగోళిక ఇంధన ఆహార భద్రత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి ఆయన నెదర్లాండ్స్ బయట వెల్దర్ వెళ్లారు. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ సహాయానికి విదేశాలపై ఆధారపడలేమని, జాతీయ భద్రత ఆత్మ నిర్భరతపైనే ఆధారపడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది.

0: బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ప్రాంతీయ స్థిరత్వంతో పాటు ప్రపంచ ఇంధన ఆహార భద్రతకు అత్యంత కీలకమైన హోర్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన ఆటంకం లేని నౌకాయానానికి భారతదేశం మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అబుదాబిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ఈరోజు ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఇటీవల యుఏఈపై జరిగిన దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు.
1: और विजन का परिचय दिखाया है, यह बहुत ही सराहनीय है. राष्ट्रीय एकता, सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने आपके नेतृत्व में उठाए गए कदमों का हम अभिनंदन करते हैं.
0: తన 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సందర్శించిన ప్రధానమంత్రి ఎమిరేట్స్ నాయకత్వానికి అక్కడి ప్రజలకు భారత్ సంఘీభావం తెలుపుతోందని పునరుద్ఘాటించారు. తనకు లభించిన ఘన స్వాగతానికి యుఏఈ నాయకత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంధనం, పెట్టుబడులు, సప్లై చైన్లతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి తాను ఎదురు చూస్తున్నట్లు ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అంతకుముందు ప్రెసిడెన్షియల్ ఎయిర్పోర్ట్కు చెందిన ప్రధానమంత్రికి అధికారికంగా ఘన స్వాగతం లభించింది. అధ్యక్షుడు అల్ నహ్యాన్ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. ప్రోటోకాల్లో భాగంగా మోదీ విమానం ఎమిరేట్స్ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన F-16 యుద్ధ విమానాలు దానికి తోడుగా వచ్చాయి. యుఏఈ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి తన పర్యటనలో 2వ దశగా నెదర్లాండ్స్కు బయలుదేరి వెళ్లారు. యుఏఈ నాయకత్వంతో చర్చల ఫలితంగా విస్తృత స్థాయి ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగంలో భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల్లో యుఏఈ భాగస్వామ్యాన్ని 3 కోట్ల బ్యారెల్స్కు పెంచేందుకు ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్, అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదిరింది. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అడ్నాక్ మధ్య దీర్ఘకాలిక ఎల్పిజి సరఫరా ఒప్పందం కూడా కుదిరింది. భారతదేశంలో 5 బిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ ఇండియా 2026 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా మలేషియా విదేశాంగ మంత్రి మొహమ్మద్ హసన్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ ఏడాది ఆరంభంలో ప్రధానమంత్రి మలేషియా పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాల అమలుతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం భారత్ మరింత గొప్ప పాత్ర పోషించగలదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరాన్కు సంబంధించి ఏ సమస్యకైనా సైనిక పరిష్కారం అనేది లేదని స్పష్టం చేశారు. హోర్మోజ్ జలసంధి గుండా అన్ని నౌకలు ప్రయాణించడానికి సహాయం చేసేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం హోర్మోజ్ జలసంధిలో పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని, పశ్చిమాసియా సంక్షోభంపై చర్చల ద్వారా కుదిరే ఒప్పందం తప్ప మరో పరిష్కారం ఉండబోదని అరాక్చీ పేర్కొన్నారు. భారత్ పోషించే ఎటువంటి నిర్మాణాత్మకమైన పాత్రనైనా ఇరాన్ స్వాగతిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో కలిసి అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఫెసిలిటీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మాట్లాడుతూ రక్షణ మంత్రి, కొత్తగా ప్రారంభించిన ఈ రక్షణ ప్రాజెక్టులు జాతీయ భద్రతను బలోపేతం చేస్తాయని, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేస్తాయని, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. క్లిష్టమైన భద్రతా పరిస్థితుల్లో భారత్ విదేశాలపై ఆధారపడలేదని, నిజమైన జాతీయ భద్రత స్వయం సమృద్ధిపైనే ఆధారపడి ఉండాలని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
2: ఫ్యూజ్ జో హోతా హై వ కిసి భీ గోలా బారూద్ కా సబ్సే యా ఇంపార్టెంట్ హిస్సా హోతా హై చాహే ఆర్టరీ షెల్ హో బాంబ హో యా కోయి భీ యుద్ధ సామగ్రీ హో బినా భరోసేమంద ఎలక్ట్రిక్ ఫ్యూజ్ కే సబ్ బేకార్ హై యహాన్ బన్నే వాలే అత్యాధునిక్ ఫ్యూజ్ హమారీ సేనాఓ కో తాకత్ దేంగే ఔర్ యహ ప్రాజెక్ట్ హమారీ అమ్యూనిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ మే సెల్ఫ్ రిలయన్స్ ఆత్మనిర్భర్తా కా

0: గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సామర్థ్యాలకు నిదర్శనమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, వచ్చే నెల 21వ తేదీన నీట్ యూజీ రీఎగ్జామినేషన్ నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14వ తేదీ నుంచి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చని చెప్పారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే ఏడాది నుంచి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెడతామని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
1: పరీక్షా మే థోడా హమ్కో జో ఉన్కీ ఫార్మాలిటీస్ హై ఓఎంఆర్ షీట్ కో దస్తఖత్ కర్నా, ఆరంభ మే ఎక్ బార్ కర్నా, అంత మే భీ ఎక్ బార్ కర్నా, ఉస్మే హమారి విద్యార్థియోం కోర్ టైమ్ మే కటౌతీ హుయీ థీ, జో 2 से 5 ఎగ్జామినేషన్ టైమ్ థా ఉస్కో ధ్యాన్ మే రఖతే ఎన్టీఏ నే తురింత ఎక్ నిష్పత్తి క్యా హై కి ఉస్కో ఔర్ 15 మినిట్ బఢాయే, 2 से शुरू होगा 5-15 తక్ యే పరీక్షా కి సమయ బఢాయా జాయేగా. అడ్మిట్ కార్డ్ ఇస్ బార్ కే అడ్మిట్ కార్డ్ 14 జూన్ తక్ సభీ కో పహుంచ్ జాయేగా.
0: పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపు అనుగుణంగా సుప్రీంకోర్టు ఈ రోజు పలు పొదుపు చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా మిస్లినియస్ రోజుల్లో వర్చువల్ విచారణలు, న్యాయమూర్తుల కార్ పూలింగ్, రిజిస్టర్ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాలు కల్పించింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భారత్ పరాశర్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సోమవారాలు, శుక్రవారాలు లేదా మిస్లినియస్ రోజులుగా ప్రకటించిన ఇతర రోజుల్లో లిస్టు చేయబడిన కేసులు, అలాగే పాక్షిక పని దినాల్లో చేపట్టే విచారణలు తదుపరి ఉత్తర్వులొచ్చే వరకు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతాయి. పశ్చిమ బెంగాల్లో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఘటనకు సంబంధించి 3 ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కోల్కతా మాజీ పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, మాజీ డిప్యూటీ కమిషనర్ ఇందిరా ముఖర్జీ, మాజీ డిప్యూటీ కమిషనర్ అభిషేక్ గుప్తాలను విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు, బాధితురాలి తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపినందుకు ప్రభుత్వం అనుమతి లేకుండా మీడియా సమావేశాన్ని నిర్వహించినందుకు గాను సస్పెండ్ చేశారు. 2024 ఆగస్టులో ఒక వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళం తాకే అవకాశం ఉందని, దీనికి 4 రోజులు అటు ఇటుగా మార్పు ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా కేరళలో నైరుతి ఋతుపవనాల రాక జూన్ 1వ తేదీన ఉంటుంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి ఋతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్లో మన దేశానికి చెందిన డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి బ్యాంకాక్లో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఈ రోజు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో వారు జపాన్కు చెందిన ప్రత్యర్థులను 21-12, 21-13 తేడాతో ఓడించారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు జపాన్ ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో లక్ష్య సేన్ ఈ సాయంత్రం థాయిలాండ్కు చెందిన ప్రత్యర్థితో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ సహాయానికి విదేశాలపై ఆధారపడలేమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలను ప్రకటించింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి.

0: తరాలు మారినా కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆస్వరం చిరంజీవి.
1: భాషల్ని భావాల్ని సంస్కృతుల్ని కలిపిన జీవన ధార ఆకాశవాణి.
0: 90 ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
2: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో వేసవిలో చేయవలసిన పొలం పనులు డాక్టర్ పి శ్రీలత గారితో పరిచయం వింటారు.
3: డాక్టర్ పి శ్రీలత గారు నమస్కారం అండి.
4: నమస్కారం.
3: మీరు కృష్ణా జిల్లా ఘంటసాలలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి. ఏ విభాగంలో అండి?
4: నేను విస్తరణ విభాగంలో పనిచేస్తున్నానండి.
3: అంటే అక్కడ ఏం చేస్తారు మీరు?
4: యాక్చువల్గా ఏంటంటే కృషి విజ్ఞాన కేంద్రాస్ అనేవి మనం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కింద వాళ్ళ ఫైనాన్స్ కింద పనిచేస్తామండి. వాళ్ళు మాకు 100% ఫండింగ్ ఇస్తారు. ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏమో అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్. ఇప్పుడు ల్యాబ్ లో తయారు చేసినటువంటి కొత్త కొత్త టెక్నాలజీస్ ని రైతులకి చేరవేయటం అనేది ముఖ్య ఉద్దేశం అనమాట. ఆ చేరవేయటం ఏంటంటే వివిధ విస్తరణ కార్యక్రమాల ద్వారా అనమాట. ఒక రైతులకే కాదు, రైతు మహిళలకి, రూరల్ యూత్ అంటే స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉంటారు కదా, కొంతమంది 10th వరకు చదివి 11th 12th వరకు చదివి ఆపేసిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఏ విధంగా వాళ్ళకి ఫర్దర్ గా ఉపాధి కల్పించుకునే కార్యక్రమాలు, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ అనమాట. వాళ్ళు చిన్న కుటీర పరిశ్రమలు ఏమన్నా పెట్టుకోవటం గానీ అలాంటి దిశగా ఏ విధంగా వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మహిళలు ఉన్నారు లేకపోతే డ్రాప్అవుట్స్ ఉన్నారు రూరల్ యూత్, వాళ్ళకి స్టిచ్చింగ్ అంటే ఇంట్రెస్ట్, స్టిచ్చింగ్ వాళ్ళకి నేర్పించడం ఒక 3 మంత్స్ అట్లాగా, తద్వారా వాళ్ళు లోన్లు బ్యాంక్ నుంచి తీసుకుని మిషన్లు కొనుక్కొని వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఫైనాన్షియల్ గా స్వయం ఉపాధి కింద ఏ విధంగా వాళ్ళకి మనం సహాయం చేయొచ్చు అన్న దాని మీద మేము ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాము. నేను ముందుగా చెప్పినట్లు రైతులే కాదండి, రైతు మహిళలు, రూరల్ యూత్ ఎక్కువగా ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ కి స్వయం ఉపాధి కార్యక్రమాలు ఎక్కువగా మేము చేస్తూ ఉంటాం అన్నమాట. అంతేకాకుండా కృషి విజ్ఞాన కేంద్రంలో మనకి ఒక 30 ఎకరాల ఫామ్ కూడా ఉంది. ఆ 30 ఎకరాల ఫామ్ ఏంటంటే సీడ్ ప్రొడక్షన్ ఎక్కువగా చేస్తున్నాం, విత్తనాభివృద్ధి. మీ అందరికి తెలిసినట్టే ఘంటసాలలో మనకి ఎక్కువ ప్యాడీ, వరి ఎక్కువగా పండుతుంది, వరి తర్వాత అప్రాలు. సో వరిలో మనకి యూనివర్సిటీ రిలీజ్ చేసినటువంటి వెరైటీలు ఎక్కువగా రైతులు ఆ ఏరియాలో ఎక్కువగా ప్రిఫర్ చేసే వెరైటీలు, ఇప్పుడు బీపీటీ 5204 అదేవిధంగా MTU 1061 ఇలాంటి రకాలను మేము విత్తనాభివృద్ధి చేసి రైతులకి ప్రైస్ బేసిస్ మీద అమ్మటం జరుగుతుంది. అది కూడా నాణ్యమైన విత్తనాలు అనమాట. విత్తనం అమ్మే ముందు కూడా మేము విత్తనం మొలక శాతం టెస్ట్ చేసి మా దగ్గర, ఆ తర్వాత అది రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ చేయించి ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీతో వాళ్ళ ద్వారా పాస్ అయిన వాటిని అన్నింటిని కూడా మేము రైతులకి అమ్మటం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా వరియే కాకుండా మినుములో కూడా బాగా ఎక్కువ రైతులు ప్రిఫర్ చేసే వెరైటీస్, ఇప్పుడు లామ్ నుంచి వచ్చినటువంటి లామ్ LBG 752, LBG 787, అదే తిరుపతి నుంచి రిలీజ్ అయిన TBG 104, ఇలాంటి రకరకాలు కూడా మేము విత్తనాభివృద్ధి చేసి రైతులకు అమ్మటం జరుగుతుందండి. ఇవన్నీ బ్రీఫ్ గా కేవీకే యొక్క ముఖ్య ఉద్దేశాలు.
3: ఇప్పుడు ఇన్ని రకాల కార్యక్రమాలు మీరు కేవీకే ద్వారా నిర్వహిస్తూ ఉంటారు కదండి. ముఖ్యంగా ఇప్పుడు మనం సమయం కనుక చూసుకున్నట్లయితే వేసవి కాలంలో ఉన్నాం. ఈ వేసవి కాలంలో పంట పొలాలన్నీ కూడా మాక్సిమం ఖాళీగా ఉంటాయి. ఈ ఖాళీగా ఉన్న సమయంలో రైతులు ఏం చేస్తూ ఉంటారంటే ఆ పొలాలను అలా వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేయకుండా ఈ పొలంలో ఈ సమయంలో ఏమైనా పనులు చేసుకోవాలంటారా?
4: తప్పకుండా అండి. ఇప్పుడు మేము కూడా కేవీకే తరఫున కూడా రైతులకి ఎక్కువగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నామండి. ఎందుకంటే వేసవిలో రైతులు ఖాళీగా ఉంటారు, పొలము ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే పంట అంతా మనకి చేతికి వచ్చేస్తుంది, పొలాల్లో కూడా పంట కూడా ఏమీ ఉండదన్నమాట. పొలాన్ని అట్లా వదిలేయకుండా మనం వేసవి దుక్కులు అంటే వేసవి కాలంలో చాలా రకాలైనటువంటి మనం యాజమాన్య పద్ధతులు పాటిస్తే తద్వారా నెక్స్ట్ వేసుకునే పంటలో వచ్చేటటువంటి కలుపు కానీ చీడపీడలు కానీ వాటిని చాలా సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ రైతులు ఉన్నారు, ఒక రైతు ఉన్నారు, ఆయన పొలంలో ఆయనకి ప్రతి సంవత్సరం ఏమేమి వస్తాయో ఆయనకి బాగా అవగాహన ఉంది, ఏ కలుపు వస్తుంది, ఏ పురుగు వస్తుంది, ఏ తెగుళ్ళు వస్తాయి అన్నది. సో తద్వారా వాటికి ఏ విధంగా నిర్మూలించుకోవచ్చు, ఏ విధమైన వేసవిలో యాజమాన్య పద్ధతులు ఎలాంటివి పాటించవచ్చు అన్న దాని మీద మేము ఎక్కువగా అవగాహన కూడా చేస్తున్నాము. ఈ యొక్క వేసవి దుక్కులు గానీ వేసవిలో చేసుకునే పనులు చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఇప్పుడు మనం ఇవి కలుపు మందు తీసుకుందాం, కలుపులు కలుపులో బాగా ఇక్కడ ఎక్కువ సమస్య ఉంది.

0: బంగారు తీగ. బంగారు తీగ అనేది ఏంటంటే పంట టైంలో పంటను మొత్తం చుట్టుకుపోయి అసలు పంటను ఎదగనివ్వదు. వన్స్ ఒక పొలంలో బంగారు తీగ అనే కలుపు విత్తనం పడి వచ్చిందంటే ఒక 20-25 సంవత్సరాల వరకు వాటిని నిర్మూలించడం చాలా కష్టం. ఇప్పుడు ఏదైనా కానీ కలుపుని మనం రైతులకు ఏమని చెప్తున్నామంటే, 2 లీఫ్లు అంటే 2 ఆకులు లేకపోతే 3 ఆకులు స్టేజ్లోనే దాన్ని పీకేసేయాలి. దానికంటే ఎక్కువ ఎదిగింది అనుకోండి, పూత వస్తుంది, ఆ తర్వాత పిండి వస్తుంది, ఆ కాయలు కాసి ఆ కాయలు మరలా ఆ విత్తనం ఆ భూమిలోనే పడి మళ్ళీ అదే మొలుస్తుంది. ఆ భూమిలో పడిన విత్తనం మనకు తెలియదు. అది అందుకని మేము రైతులను ఎప్పుడు ఏంటంటే 2 ఆకులు లేకపోతే 3 ఆకులు దశలోనే దాన్ని పీకేయాలని చెప్తున్నాం. కానీ చాలా వరకు రైతులు కూలీల సమస్య ఎక్కువగా ఉంది. ఈ బంగారు తీగని పంట టైంలో తీసేయాలి అంటే చాలా కష్టం, ఎందుకంటే అల్లుకుపోయి చుట్టుకుపోయి ఉంటది కాబట్టి అని చెప్పేసి. సో అందుకని మేము రైతులకు ఏం చెప్తున్నామంటే, ఏ పొలం మొత్తం కాకపోయినా ఏ ఏరియాస్ లో ఎక్కువ వస్తుంది అలాంటి ఏరియాస్ లో స్పాట్స్ లాగా పెట్టేసేసి ఆ ఏరియాస్ లో ఎక్కువ యాజమాన్య పద్ధతులను పాటించమని చెప్తాం.
1: ఏం చేయాలండి ఇప్పుడు ఈ బంగారు తీగ అంటే వచ్చిన తర్వాత చేయటం కంటే కూడా ముందు జాగ్రత్తగా ఇప్పుడు వేసవిలో ఏమైనా చేసుకోవడానికి అవకాశం ఉందా?
0: డెఫినెట్ గా. ఇప్పుడు వాళ్ళు మార్కింగ్ చేసుకుంటారు కదా, లేకపోతే పొలం మొత్తం ఉంది లేకపోతే కొన్ని కొన్ని ఏరియాస్ లో ఉంది అన్న చోట వాళ్ళు డీప్ ప్లవింగ్స్ చేసుకోవాలి. డీప్ ప్లవింగ్ అంటే లోతు దుక్కులు చేసుకోవాలి. ఇప్పుడు లోతు దుక్కులు చేసుకోవటం వల్ల నేను ముందుగా చెప్పాను కదా, విత్తనం ఒకసారి పడితే 20 నుంచి 25 సంవత్సరాలు అది మొలుస్తానే ఉంటది ఆ యొక్క కలుపు. కాబట్టి 1 సంవత్సరం డీప్ ప్లవింగ్ చేసుకోవటం వల్ల పోయింది అని చెప్పేసి అనుకోకూడదు. మనం కంటిన్యూస్ గా ఆ ప్లవింగ్స్ సమ్మర్ లో ఎక్స్పోజ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇంత ఎండలో మనం 5 నిమిషాల నుంచి ఉంటేనే మనకి బాగా మాడిపోతున్నట్టు అనిపిస్తుంది. అదే విధంగా భూమిని మనం దున్నితే ఆ లోపల ఉన్నటువంటివి కూడా ఎక్స్పోజ్ అయ్యి ఆ విత్తనాలు చనిపోవటం, ఆ లోపల ఉన్నటువంటి పురుగులు గాని తెగుళ్లు గాని వాటి యొక్క గుడ్లు గాని వాటి లార్వే గాని ఏదున్నా గాని
1: ఎండవేడికి చనిపోతుంది.
0: అదొక పద్ధతి. అంతేకాకుండా ఇప్పుడు ఈ బంగారు తీగ ఉందనుకోండి, పేరాక్వాట్ అని కలుపు మందు ఉంది, అది స్ప్రే చేసుకుంటే అదేంటంటే పంట ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే పంటకు కూడా నష్టం కలుగుతుంది. కాబట్టి వేసవిలో పంట ఉండదు కాబట్టి కలుపు ఒక్కటే ఉంటది కాబట్టి అది చేసుకోమని చెప్తున్నాం. అది చేసుకున్న ఒక 15 రోజుల వరకు మనం పంటను వేసుకోకూడదు. కాబట్టి వేసవిలో మనకి పంట ఉండదు, మనకు ఒక నెల నర ఖాళీ సమయం ఉంటది. కాబట్టి ఆ టైంలో ఆ పేరాక్వాట్ అనే కలుపు మందుని కొట్టేసేసి కలుపు బాగా దున్నేసేసేస్తే ఆ విధంగా ఒక 3 సంవత్సరాలు కంటిన్యూస్ గా చేస్తే వాళ్ళు ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయండి. 1 సంవత్సరం 1 ఇయర్ చేసి వాళ్ళు మాది పోలేదు అంటే కూడా కుదరదు. ఏదైనా కలుపు మొక్కని నివారించాలి అంటే 2 నుంచి 3 ఆకుల దశలోనే దాన్ని తీసివేయాలి. అప్పుడే వాళ్ళకి రిజల్ట్స్ కనిపిస్తుంది. ఇప్పుడు కలుపు అనేది ఎట్లాగంటే మనకు మొక్క కంటే ఎక్కువగా ఫాస్ట్ గా పెరుగుతుంది. మొక్కతో పాటు న్యూట్రియంట్స్ కోసం బాగా కాంపిటీషన్ తో పెరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా దాన్ని తొలగించుకోవాలి అంటే మన వేసవిలో ఈ ప్రిపరేషన్స్ చేస్తేనే అవుతుందండి.
1: కలుపు విషయంలో ఇంకా ఏమేమి చేసుకోవాలండి?
0: ఇంకా వేసవిలో చేసుకోవాలంటే ఇప్పుడు మనకి పురుగులు ఉన్నాయి, పురుగులు గాని తెగుళ్లు గాని వాటి యొక్క లార్వేలు ఏంటంటే లోపల భూమి లోపలకి వెళ్ళి ఉండిపోతాయి అన్నమాట. అలాంటి వాటిని ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పాను కదా ముందు, దున్నుకున్నాం అనుకోండి, దున్నుకుంటే అవి ఎక్స్పోజ్ అవుతాయి, ఎక్స్పోజ్ దాని గుడ్లు కూడా మనం నివారించుకోవచ్చు. లేకపోతే దున్నకుండా మనము ఆ ప్రిపరేషన్స్ ఏమి ల్యాండ్ ప్రిపరేషన్స్ ఏమి చేయకుండా ఉన్నాము అనుకోండి, పంటకాలం మొదలైనప్పుడు చాలా హడావుడిగా ఫాస్ట్ గా మనం ప్రిపరేషన్స్ చేసేసుకుని నెక్స్ట్ పంట వేసుకున్నాం అనుకోండి, డెఫినెట్ గా ఆ యొక్క భూమిలో ఉన్నటువంటి అవశేషాలు నెక్స్ట్ క్రాప్ మీద పంట మీద మనకి ప్రభావం చూపిస్తాయి.
1: కాబట్టి తప్పనిసరిగా వేసవిలో లోతు దుక్కులు
0: చేసుకోవాల్సిందండి.
1: ఏ సమయంలో చేసుకోవాలండి ఈ లోతు దుక్కులు అనేది?
0: యాక్చువల్ గా మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, పంట కూడా ఉండదు రైతులు కూడా ఖాళీగా ఉంటారు అనేది మే నెల. మనకి మే నెల ఏంటంటే సౌత్ మాన్సూన్ రావటానికి ముందు, ప్రీ మాన్సూన్ సీజన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఆ మాన్సూన్ సీజన్ కి ముందు మనం లోతు మనం దుక్కులు దున్నుకుని ఉంచామనుకోండి, మనకి తొలకరి వర్షాలు పడినప్పుడు మనం నెక్స్ట్ ఇంకోసారి దున్నుకోవటానికి అవకాశం ఉంటది. సో యూజువల్ గా మనం చెప్పేది ఏంటంటే 2 సార్లు దున్నుకోవటం అనేది చాలా కరెక్ట్ అయిన పద్ధతి, అది మంచి పద్ధతి అనమాట. ఆ 2 సార్లు దున్నుకోవటం కూడా 17 నుంచి 20 రోజుల వ్యవధి ఉండేటట్లు చూసుకుంటే చాలా మంచిదండి. సో మే నెల అనేది కరెక్ట్ గా ఆప్టిమమ్. ఆ ప్రీ మాన్సూన్ రాకముందు గనక దున్నుకుని ఉన్నట్లయితే వీళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ కూడా కనిపిస్తాయండి.
1: ఇప్పుడు ఈ వేసవి దుక్కులు చేసుకోవటం వల్ల ఇందాక మీరు అన్నారు కలుపుని నివారించుకోవచ్చు అన్నారు, ఇంకా లోపల ఉన్నటువంటి పురుగులు కానీ ఏమన్నా ఉంటే వాటి గుడ్లు అవి ఏమన్నా

0: ఉంటే అవి కూడా నశిస్తాయి అన్నారు. ఇంకా అది కాకుండా ఇంకా ఏంటండి వేసవి దుక్కుల వల్ల ఉపయోగం?
1: వేసవి దుక్కుల వల్ల అంతేకాకుండా మనకి దున్నుకోవటంలో రకాలు ఉన్నాయండి. ప్రైమరీ టిల్లేజ్ అంటాము, సెకండరీ టిల్లేజ్ అంటాము. ప్రైమరీ అంటే ప్రాథమికంగా, ఇప్పుడు 2 సార్లు దున్నుకోవాలని చెప్పాను కదా నేను, ప్రాథమికంగా 2వసారి సెకండరీ టిల్లేజ్ అనమాట, 2వసారి దున్నుకునేది అని చెప్పి. ఇప్పుడు ఈ ప్రాథమికంగా దున్నుకునేది అనేది కూడా మనం ఆ యొక్క భూమి యొక్క స్థితిగతులను బట్టి, ఆ యొక్క భూమి భౌతిక రూపం బట్టి మనం ఏదైనా గానీ మనం చేసే ముందు మన యొక్క భూమి ఏ విధంగా ఉన్నది అనే దాని ప్రకారమే మనం చేసుకోవాలి. ఇప్పుడు సెలైన్స్ ఆయిల్స్ అనుకోండి, పాల చౌడు, కార చౌడు అనేది ఉంటాయి కదా, అలాంటి చౌడు నేలలో ఏ విధమైనటువంటి వేరే రకంగా మనము ఈ యాజమాన్య పద్ధతులు పాటించాలి. అదేవిధంగా మామూలు భూమిలో వేరే యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఇప్పుడు ఈ ప్రాథమికంగా టిల్లేజ్ అంటే దున్నటం అనేది ప్రైమరీగా దున్నటం వల్ల పెద్ద పెద్ద పిల్లల్లాంటి గట్టి గట్టి పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి గడ్డి
0: పిల్లలు,
1: పట్టి పిల్లలు తిరగబడతాయి అన్నమాట. ఈ తిరగబట్టడం వల్ల లోపల ఉన్నటువంటి మనకి ఇందాక అనుకున్నాం కదా అన్ని అవశేషాలు బయటపడతాయి. ఈ పిల్లలు కూడా ఏంటంటే ప్రాథమికంగా ఇట్లాగా కుంగిపోయి భూమి యొక్క ఆ స్ట్రక్చర్ కూడా సెట్ అవటానికి కూడా పనికొస్తుందండి. అదొకటండి. అంతేకాకుండా ఇప్పుడు భూమిలో ఆర్గానిక్ మ్యాటర్ అంటాం, కార్బనం, సేంద్రీయ కార్బనం అనేది అట్లా స్టాగ్నేట్ అయ్యి ఉంటుంది. మన దగ్గర మన యొక్క సాయిల్స్ లోనే సేంద్రీయ కార్బనం చాలా తక్కువ పర్సంటేజ్ లో ఉంది, కానీ ఆ ఉన్న పర్సంటేజ్ కూడా ఉపయోగించుకోలేని స్థితిలో అట్లా నిక్షిప్తమై ఉందన్నమాట. ఈ యొక్క దున్నుకోవటం వల్ల ఏంటంటే ఆ భూమి యొక్క భౌతిక రూపంలో మార్పులు వచ్చేసేసి ఈ ఆర్గానిక్ కార్బన్ కూడా మనకి లభ్యమయ్యే స్థితిలోకి మారుతుంది అనమాట. అదొకటి. అంతేకాకుండా ఈ యొక్క భూమిలో గాలి ఏరేషన్ కూడా బాగా పెరుగుతుంది. ఏరేషన్ పెరిగి ఆ ఏరేషన్ వల్ల కూడా పురుగులు ఈ తెగుళ్ళ నుంచి వచ్చినటువంటి ఏదైనా అవశేషాలు కూడా కొట్టుకుపోవటం గానీ, ఆ ఏరేషన్ కెపాసిటీ వలన కూడా అవి తగ్గటం గానీ వాటి సాంద్రత తగ్గటం గానీ ఉంటదండి. మరలా ఈ సాయిల్ మాయిశ్చర్ ఉంటది, అంటే తేమ శాతం. ఆ తేమ అనేది ఎప్పుడు ఉంటది మనకి, ఆ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది పెరిగినప్పుడే, అంటే నీటిని పట్టుకుని ఉండే
0: శక్తి,
1: ఆ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరిగినప్పుడే ఆ తేమ శాతం అనేది కూడా పెరుగుతుంది అన్నమాట. ఈ యొక్క దున్నుకోవటం వలన ఆ సాయిల్ మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వర్షాలు పడితే ఆ భూమికి ఆ యొక్క నీటిని పట్టుకుని ఉండే స్థితి, ఆ యొక్క శక్తి కావాలి.
0: కావాలి అంటే ఇప్పుడు వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి.
1: దున్నుకోవటం వల్ల ఆ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా
0: పెరుగుతుంది.
1: అంతేకాకుండా మనకి పారాసైట్స్, నెమటోడ్స్ అని ఉంటాయండి. అవేంటంటే చాలా మనకి కంటిని కనిపించని స్థితిలో ఇదిలో ఉంటాయి అన్నమాట. ఆ పంట కూడా చాలా నష్టం చేస్తాయి, పూర్తిగా పంటే వాషౌట్ అయిపోయే స్థితికి ఉంటాయి అన్నమాట. పారాసైట్స్ గానీ నెమటోడ్స్ గానీ నాశనం చేయాలంటే వేసవిలో ఖచ్చితంగా దున్నుకోవటం అనేది చాలా అవసరం అన్నమాట. భూమిలో మనకి గాలి గాని తేమ శాతం గాని ఎక్కువగా పెరుగుతుంది. తద్వారా ఏంటంటే ఉపయోగపడే సూక్ష్మజీవులు ఉంటాయి మనకి, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, వాటి యొక్క లభ్యత కూడా ఎక్కువ అవుతుంది అనమాట. అంటే అవి ఉంటవి కానీ ఏ స్థితిలో ఉంటాయి, లభ్యం కాని స్థితిలో ఉంటాయి. ఈ యొక్క దుక్కులు ఇట్లా దున్నుకోవటం వల్ల అవి లభ్యమయ్యే స్థితిలోకి మారటం కూడా జరుగుతుంది. అంటే యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు ఈ వేసవిలో మీరు భూమిని చూసుకుంటే పైన హార్డ్ క్రస్ట్ లాగా తయారవుతుంది. ఆ క్రస్ట్ ని తొలగించాలి అంటే ఖచ్చితంగా ఆ క్రస్ట్ ని తొలగించడం కాదు, దాన్ని సాఫ్ట్ ఫామ్ లో ఒక దుక్కి దున్నటం వల్ల ఇందాక అనుకున్నాం కదా పెద్ద గడ్డి పిల్లలు ఇట్లా తిరగబడతాయి అని, ఆ క్రస్ట్ ను కూడా బ్రేక్ చేయడానికి కూడా మనకి ఉపయోగపడతాయి అండి. ఇది ప్రైమరీ టిల్లేజ్ అనమాట. దీనిలో ఇంకేంటంటే మనకి డీప్ టిల్లేజ్ లు ఇందాక మాట్లాడుకున్నాం కదా, అంటే రకరకాల మన భూమి యొక్క స్థితిని బట్టి మనం చేసుకోవాలి. దానిలో డీప్ టిల్లేజ్, డీప్ టిల్లేజ్ అంటే ఏంటంటే మనకి ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైనటువంటి కలుపులు తుంగ, గరిక, అవి ఇంకా ప్రతి చోట వస్తానే ఉంటాయి. మనకి పంటలే కాదు ఎక్కడైనా వస్తా ఉంటాయి. వాటికి ఏంటంటే కింద రైజోమ్స్ ఉంటాయి, దుంపలు. మనకి వేరు వ్యవస్థ ఎట్లా ఉంటాయి, దుంపలు అనమాట, అవి భూమిలో అట్లా ఉంటాయి అనమాట. ఇలాంటి డీప్ ప్లోవింగ్ మనం చేసుకున్నాం అనుకోండి, ఆ దుంపలను కూడా
0: తీసేయడానికి
1: అవి ఏంటంటే తిరగబడిపోయి తీసేయడానికి వీలుగా ఉంటది అనమాట. ఈ లోతు దుక్కి, డీప్ ప్లో అని ఇందా నుంచి మాట్లాడుకుంటున్నాం కదా, అది యాక్చువల్ 25 నుంచి 30 సెంటీమీటర్ల లోతు వరకు అనమాట మనం చేసుకోవటం. యాక్చువల్ గా ఈ లోతు దుక్కులు కూడా పంటలను బట్టి కూడా మనం దున్నుకోవాలండి. కంది చూసారనుకోండి, కంది ఏంటంటే డీప్ రూటెడ్ అంటాం, అంటే లోపలికి ఆ వేరు వ్యవస్థ బాగా లోపలికి ఉంటది అనమాట. ఇందాక అనుకున్నాం కదా 25 నుంచి 30 సెంటీమీటర్ల లోపలికి ఉంటది అనమాట. అలాంటి పంటలు ఉన్న చోట ఎక్కువ మనకి కాలపరిమితి

0: ఎక్కువ కలిగినటువంటి పంటలు ఉంటాయి. ఇప్పుడు 5204 అని మనకి వరి ఉంది అనుకోండి, మనకి 145 నుంచి 155 రోజులు అట్లా వెళ్తుంది. అలాగే ఎక్కువ కాల పరిమితి కొన్ని వెరైటీస్ 160 రోజులు అట్లా వెళ్లే వెరైటీస్ అన్నిటికీ కూడా ఆ డీప్ రూటెడ్ సిస్టమ్ కావాలి కాబట్టి లోతు దుక్కులు అనేది దున్నుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు మొక్కజొన్న పంట ఉంది, అది కూడా 15 నుంచి 20 సెంటీమీటర్లు డీప్ గా వెళ్తుంది. అలాంటి పంటలు వేసుకునే రైతులు డిసైడ్ చేసుకోవాలి, ఏ పంటలు వేసుకుంటున్నాం ఏంటన్నది ముందు డిసైడ్ చేసుకుంటున్నాం కాబట్టి దాని ప్రకారం లోతు దుక్కులు దున్నుకోవాలి. అంతేకాకుండా సబ్ సాయిలింగ్ అంటాం. సబ్ సాయిలింగ్ అంటే ఇప్పుడు రైతులు ఏం చేస్తారంటే, నేను ఒక రైతు ఉన్నారండి, కంటిన్యూస్ గా ఒక పంటే వేస్తున్నారు, ఆయన ఏంటి అంటే కొంత డెప్త్ వరకే టిల్లేస్ చేస్తారు, దున్నుతారు ప్రతి సంవత్సరం అదే అలవాటు. అప్పుడు ఆ భూమి కూడా ఎలా అలవాటు పడుతుంది, ఆ వరకే ఆయన ప్రతి సంవత్సరం ఎక్కడ వరకు దున్నుతారో అక్కడ వరకే సాయిల్ కూడా మనకి ఆ ఫర్టిలిటీ స్టేటస్ గానీ మొక్కలు పెరగటం గానీ స్టార్ట్ అవుతుంది,
1: అనుకూలంగా ఉంటుంది,
0: అనుకూలం. ఆ కింద అంతా హార్డ్ ప్యాన్ లాగా తయారైపోతుంది. ఆ హార్డ్ ప్యాన్ అనేది ఏంటి, ఇప్పుడు ఈ సంవత్సరం వరేశారు, నెక్స్ట్ ఇయర్ ఆయన వేరే క్రాప్ వేయాలనుకుంటున్నారు, అది ఇప్పుడు చెరుకు వేయాలనుకుంటున్నారు. చెరుకు అనేది ఏంటి, వర్టికల్ గా అంటే నిటారుగా లోపలికి పెరిగే మొక్క. దానికి ఏంటంటే దానికి కింద ఆ రూట్ కూడా లోపలికి పెనిట్రేట్ అయిపోయి వర్టికల్ గా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు మధ్యలో హార్డ్ ప్యాన్ వచ్చింది, అప్పుడు ఆ వేరు వ్యవస్థ లోపలికి వెళ్ళలేదు, దాంతో ఆగిపోద్ది వేరు వ్యవస్థ. అలాగా కొన్ని భూములు ఏంటంటే ఆ హార్డ్ ప్యాన్ అనేది తయారైపోతూ ఉంటది అన్నమాట,
1: లోతుకు చేసుకోకపోతే.
0: అవును, అదే విధంగా కాటన్ ప్లాంట్, ఇప్పుడు మనం పత్తికి వచ్చేసరికి 2 మీటర్స్ డెప్త్ వెళ్తుంది దాని యొక్క రూట్ సిస్టమ్, కానీ ఆ హార్డ్ ప్యాన్ అనేది ఉండేసరికి 15 నుంచి 20 సెంటీమీటర్లోనే ఆగిపోద్ది. ఆ హార్డ్ ప్యాన్ ని బ్రేక్ చేయాలి అంటే ఈ సబ్ సాయిలింగ్ అనేది చాలా వరకు ఉపయోగం అన్నమాట మనకి. సో ఆ సబ్ సాయిలింగ్ అనేది ఉపయోగించి మనం ఈ హార్డ్ ప్యాన్ ని బ్రేక్ చేసాం అనుకోండి, మనకి డీప్ రూటెడ్ ఏ క్రాప్ అయినా గానీ మనం పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఈ సబ్ సాయిలింగ్ అనేది ఏంటంటే చిజిల్ ప్లౌ, అదేంటంటే ఆ హార్డ్ ప్యాన్ కూడా బ్రేక్ చేయగలదు, 60 నుంచి 70 సెంటీమీటర్స్ లోతు వరకు కూడా దున్నే పరికరం అనమాట అది. సో అలాంటి పరికరం ఉపయోగించి రైతులు ఎవరైనా గానీ, ఇలాంటి హార్డ్ ప్యాన్ ఫామ్ అయినటువంటి రైతులు ఎవరైనా ఉన్నా గానీ ఈ యొక్క చిజిల్ ప్లౌ ఉపయోగించి వాటిని సెర్చ్ చేసుకోవచ్చు ఆ భూముల్ని. అంతేకాకుండా కొంతమంది కొన్ని భూములు ఎట్లా ఉంటాయి అంటే బాగా వాళ్ళకి కలుపు సమస్య ఎక్కువ, వాళ్ళు ఎంత మందులు కొట్టినా గానీ ఆ కలుపు అనేది పోదు. అలాంటి భూముల్లో ఇయర్ రౌండ్ టిల్లేజ్ చేయాలి. ఇయర్ రౌండ్ దున్నటం అంటే ఇప్పుడు పంట అయిపోయింది సపోజ్ జనవరి ఫిబ్రవరిలో అయిపోయింది అప్పుడు దున్నుకోవటము, పంట మరలా కొత్త పంట స్టార్ట్ అయ్యే ముందు దున్నుకోవటము, ఆ విధంగా ఆ కలుపు నివారణ చేసుకోవాలి అంటే కెమికల్స్తోనే మనం కలుపు నివారణ చేసుకోవటం అంటే చాలా కష్టం. కొన్ని మనం యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే అవుతుంది. ఈ విధంగా ఇయర్ రౌండ్ టిలేజ్ చేసుకుంటా ఉంటే ఆ ములిసే కలుపు కూడా మనకి దున్నటం వలన భూమిలో కలిసిపోతుంది అన్నమాట. కాబట్టి మనకి ఆ కలుపు సమస్య అనేది స్లోగా తగ్గుకుంటూ వస్తుంది అన్నమాట. ఇది అండి ఇయర్ రౌండ్ ఇది టిల్లేజ్. ఇప్పుడు ప్రాథమికంగా దున్నుకుంటాం తర్వాత సెకండరీ టిల్లేజ్ అంటాం, ద్వితీయంగా దున్నుకోవటం
1: రెండోసారి.
0: నేను చెప్పాను కదా ముందే 15 నుంచి 20 రోజుల మనకి డిఫరెన్స్ వ్యవధి ఉండాలన్నమాట. ప్రాథమికంగా దున్నిన తర్వాత ద్వితీయంగా దున్నుకుంటాము. ఈ ద్వితీయంగా దున్నుకోవటం అంటే ఏంటంటే, ఇప్పుడు హార్డ్ ప్యాన్స్ అన్ని టర్న్ అవుతాయి అని చెప్పాము, పెద్ద పరిమాణం కలిగినటువంటి గడ్డి పిల్లలు ఇట్లా తిరగబడతాయి కదా, వాటిని బ్రేక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇంకా మిగిలిపోయిన ఏమన్నా కలుపు ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా కలిగి దున్నటానికి కూడా ఇది చాలా వరకు ఉపయోగపడుతుందండి. ఈ యొక్క ద్వితీయంగా దున్నటానికి మనకి డిస్క్ హారో అని, కల్టివేటర్స్, బ్లేడ్ హారోస్ ఇలాంటి చాలా పరికరాలు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకొని చాలా వరకు కృష్ణా జిల్లాలో రైతులు పాటిస్తున్నారు, చాలా వరకు కూడా మనం ఉపయోగించుకోవచ్చు.
1: ఇదైతే ఇంకా లోతుకు కూడా వెళ్లి మట్టిని బారేటట్టు చేస్తుంది. ఇవి కాకుండా ఇంకా ఏ ఏ పొలం పనులు చేసుకోవచ్చండి?
0: యాక్చువల్ గా మనకి ఇప్పుడు రైతులు చాలా మంది కూడా పంట కోత పరికరాలని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అంటే ఇప్పుడు వరి చూసుకున్నాం అనుకోండి, వరి పంట కోయటానికి ఆ పరికరాలు ఎట్లాగంటే ఆ హార్వెస్టర్స్ అంటాం కదా మనం ఇంగ్లీష్ లో, ఆ పరికరాలు వచ్చేసేసి అవి మామూలుగా కోసుకుంటూ వెళ్ళిపోతాయి, కాకపోతే ఆ గడ్డిని కూడా చిన్న చిన్నగా తుంపేసేసేసి
1: కట్టలు కట్టేసి
0: మల్చింగ్ లాగా నేల మీద పడేసేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి వెళ్తాయి అన్నమాట. యాక్చువల్ గా ఏంటంటే దీని ద్వారా మనం కంపోస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు. మనకి కొంచెం వాటర్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు ఆ ఈ ముక్కలు ముక్కలుగా కట్ చేసిన గడ్డితో ఏమన్నా లెగ్యూమినస్ క్రాప్స్ అంటే మనకి ఇప్పుడు పప్పు ధాన్యాల ఏమైనా ముక్కలు మనం పంట ఉన్నట్లయితే దాంతో కలుపుకొని మరలా మామి ఆడమైన దాన్ని కూడా కలిపేసేసి 2:1 రేషియో

0: చెవులు కలిపేసేసేసి వాటిని ఏంటంటే మొత్తం పొలం అంతా కూడా చిన్న చిన్న పోగుల్లాగా కలిపేసేసి పెట్టడం అన్నమాట. ఈ పోగుల్ని ఏం చేయాలంటే ఎక్కువ మాయిశ్చర్ కూడా ఉండకూడదు, తేమ శాతం ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, ఎక్కువ తక్కువ లేకుండా మిడిల్ గా ఉండేటట్లు చూసుకోవాలి. మనకి ఇప్పుడు ఆ గడ్డిని ఇట్లా ఇరిపినట్లయితే ఆ సౌండ్ వస్తే బాగా డ్రై అయ్యి ఉన్నట్లు, ఎక్కువ తేమ శాతం లేనట్లు అట్లా టెస్ట్ చేసుకుని ఆ తేమ శాతం ఉండేటట్లు కొంచెం మెయింటైన్
1: చేసుకుంటూ
0: మధ్యస్థంగా. ఈ పోకులకి ఏంటంటే మనకి నీటి సదుపాయం ఉన్న వాళ్ళే అనుకున్నాం కదా, కొంచెం నీళ్ళు అట్లా సప్లై చేస్తూ ఉండాలన్నమాట. అంతేకాకుండా కొంచెం కొన్ని డీకేయింగ్ మెటీరియల్స్ అంటే ఆవు మూత్రం, అంతేకాకుండా యూరియా ద్రావణాన్ని, మళ్ళీ మైక్రో ఆర్గానిజమ్స్ ట్రైకోడర్మా ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని కూడా కలిపేసేసి స్ప్రింకిల్ చేయొచ్చు
1: పోగుల మీద.
0: డీకంపోజ్ అవ్వాలి కదా అవి, అంటే కుళ్ళబారాలు కదా, కుళ్ళబారిన తర్వాతే మనకి కంపోస్ట్ లాగా తయారవుతుంది. అదే ప్రతి 2 వారాలకు కూడా ఈ పోగుల్ని తిప్పుతా ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే 1-4 నుంచి 8 వారాల లోపు కూడా ఈ కంపోస్ట్ తయారవుతుంది. 4 నుంచి 8 వారాలు. అదే విధంగా ఈ యొక్క కంపోస్ట్ నీటి వసతి లేని వాళ్ళు కూడా కొంచెం పొడి కంపోస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు.
1: ఎట్లాగండి
0: అది? పొడి పద్ధతిలో అనమాట. ఏ విధంగా అంటే మనకి ఈ ద్రావణాన్ని సొల్యూషన్స్ ని మనం స్ప్రే చేస్తున్నాం కదా, కొంచెం వాటిని ఎక్కువ మోతాదులో వాటి మీద స్ప్రే చేసేసి వాటిని, లేకపోతే మొత్తం పొలంలో ఒక చోట ఇంటి దగ్గర గానీ ఎక్కడన్నా పెట్టుకుని ఆ కంపోస్ట్ ని, లేకపోతే వర్మీ కంపోస్ట్ మనకి ఇప్పుడు బట్టీలు అవన్నీ ఉన్నాయి కదా, అలాంటి వాటిలో పెట్టుకుని తయారు చేసుకుని ఆ తర్వాత పొలంలో వేసేసి కలిదొనొచ్చు అన్నమాట. 2 పద్ధతులు ఉన్నాయి పొలంలో. ఇప్పుడు ఏంటంటే ఈ కోత యంత్రాలు పొలంలోనే మొక్కలు చేసేసి వెళ్తున్నాయి కాబట్టి పొలంలో చేసుకుంటే కొంచెం రైతులకు కూడా ఈజీగా ఉంటది అన్నమాట.
1: ఎప్పుడైతే ఈ పురుగు మందులు అవి కొట్టడం తగ్గిస్తామో నాణ్యమైన ఉత్పత్తులు తీసుకోవడానికి కూడా మనకి వీలవుతుంది, ఎందుకంటే వాటి అవశేషాలు పంట ఉత్పత్తుల మీద లేకుండా ఉంటాయి కాబట్టి నాణ్యమైనటువంటి ఉత్పత్తులు తీసుకోవడానికి కూడా వీలవుతుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ వేసవిలో ఈ రకమైనటువంటి పొలం పనులన్నీ చేసుకోవాలంటారు. నమస్కారం.
2: వేసవిలో చేయవలసిన పొలం పనులు డాక్టర్ పి శ్రీలత గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.
3: హో హో.

జానపద గీతం విన్నారు. బొప్పాయిలో కాండం కుళ్ళు తెగులు యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. బొప్పాయిలో కాండం అలాగే మొదలు కుళ్ళు తెగులు ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. వేర్లు మొదలు మెత్తగా మారి కుళ్ళిపోతాయి. కాయలున్న చెట్లకు గనక

ఈ కాండం కుళ్ళు తెగులు ఆశించినట్లయితే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకి మొక్క మొదల దగ్గర నీరు నిలవకుండా చూసుకోవాలి. బోర్డో మిశ్రమం 1% లేదా అలియేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొదళ్ళు తడుపుకోవాలి. వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు ఇలా తడపాలి. లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మ పొడిని 1 లీటర్ నీటిలో కలిపి బొప్పాయి మొక్కల మొదలు చుట్టూ నేల బాగా తడిచే విధంగా పోసుకోవాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే లీటర్ నీటికి 2 గ్రాముల రిడోమిల్ ఎంజెడ్ కలిపి చెట్ల మొదళ్లలో అలాగే కాండాన్ని తడుపుతూ మందును పోసుకోవాలి. బొప్పాయిలో బూడిద తెగులు గనక ఆశించినట్లయితే ఆకుల మీద, కాడల మీద, అలాగే కొత్త చిగుర్ల మీద తెల్లటి బూడిద లాంటి శిలీంద్రం పెరుగుదల మనకి కనిపిస్తూ ఉంటుంది. దీని నివారణకి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా 1 మిల్లీలీటర్ కెరాథెన్ లేదా హెక్సాకనజోల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుని సమర్థవంతంగా నివారించుకోవాలి. అలాగే బొప్పాయిలో ఆకుల మీద, కోతకు సిద్ధంగా ఉన్న కాయల మీద మనకి పక్షికన్ను తెగులు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ తెగులు కోతానంతరం ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. దీనివల్ల వలయాకారపు నీటి మచ్చలు ఏర్పడి కాయ నాణ్యత అలాగే దిగుబడి కూడా తగ్గిపోతూ ఉంటుంది. దీని నివారణకి తోటల్ని శుభ్రంగా ఉంచాలి. అలాగే ఎండాకుల్ని ఎప్పటికప్పుడు గమనించి తీసేస్తూ ఉండాలి. ఈ పక్షికన్ను తెగులు నివారణకి హెక్సాకనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా డైఫెనకనజోల్ 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి కోతకి 30 నుండి 40 రోజుల ముందే పిచికారీ చేసుకోవాలి. బొప్పాయిలో కాండం కుళ్ళు తెగులు యాజమాన్యాన్ని గురించి మీరింతవరకు విన్నారు.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వికసిత్ భారత్ కార్యక్రమం మరికొంచెం సేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.
1: ఆకాశవాణి ప్రకటించిన అంశం వెంటనే.
2: శ్రోతలకు నమస్కారం. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ బాసూరి గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: నవీన్ కుమార్ గారు
3: చెప్పండి సార్.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం అంటే PMFME, ఇది అసంఘటిత సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ రంగ నాణ్యత ప్రమాణాల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న బృహత్తర పథకం ఇది. అయితే ఈ పథకం గురించి దాని వివరాలు తెలియజేయండి.
3: తప్పకుండా అండి. సో ముందుగా మీరు చూసినట్లయితే PMFME ఆ పేరులోనే ఉంది, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థలకి సంబంధించి ఆర్గనైజ్డ్ వేలో తీసుకెళ్లడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వ్యాపార

0: వ్యక్తులకు కానీ దానివల్ల ప్రభుత్వానికి కానీ జీడిపిలో తోడ్పాటు అయ్యే అవకాశాన్ని అనేది ఈ స్కీమ్లో అందించడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ వచ్చేసి 2020లో మొదలుపెట్టడం జరిగిందండి. సో ఈ స్కీమ్ ఇప్పటికీ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటూ 6వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ స్కీమ్లో ముఖ్యంగా 4 కాంపోనెంట్లు ఉంటాయి. సో మొదటి కాంపోనెంట్ వచ్చేసి సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అండి. ఇది ఫుడ్ ప్రాసెసింగ్లో రంగంలో ఉన్న వ్యాపారవేత్తలకి సపోర్ట్ చేయడమే కాకుండా ఆ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా సపోర్ట్ చేయడానికి అనేది స్కీమ్ అనేది డిజైన్ చేయబడింది. ఇది స్కీమ్ పరంగా చెప్పడం కన్నా ఒక ఇండివిజువల్ వ్యక్తికి కానీ ఒక వ్యాపార రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ముందుకు రావాలి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అందించబడిన మహత్తరమైన అవకాశం అండి. సో దీంట్లో కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి ముందు మాట్లాడదాం. సో కొత్తగా ఇప్పుడు మనకి గ్రామీణ ప్రాంతాల్లోనే 70-80% అనేది ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ నుంచే రా మెటీరియల్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. అందుకోసమని మొదటిగా అక్కడ ఫోకస్ చేసుకుంటే సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అనేది ఇనీషియల్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారంలో ఏదో ఒకటి మొదలు పెడదాము అనే ఆలోచన నుంచి మొదలు పెట్టుకుంటే ఆ ఆలోచనకి ప్రభుత్వం ద్వారా తోడ్పాటు సహాయం అనేది 40,000 రూపాయలు అందించడం జరుగుతుంది. సో ఈ 40,000 రూపాయలు ఉపయోగించుకొని వాళ్లకున్న అనుభవం అవైలబిలిటీ ఉన్న మెటీరియల్స్ ద్వారా చిన్న ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ముందుకు రాణించి ఇంకా ఫర్దర్గా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, పెద్ద మొత్తంలో ఇంకా పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి సెకండ్ కాంపోనెంట్లో 90% అనేది రుణ సదుపాయం అందించబడుతుంది. సో ఇది కాకుండా వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం 35% సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. ఇది ఒక ఇండివిజువల్కి వచ్చేసి 10 లక్షల వరకు అంటే మించకుండా ఈ సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. సో ఇదే ఒక గ్రూప్ కేటగిరీలో వచ్చేటప్పటికి, ఎందుకంటే గ్రూప్లో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది ఉంటారు, ఒక సమూహంలో ఒక 10 మంది కానీ లేదా అంతకు మించి 100-300 వరకు కూడా ఉంటారు. మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని ఇలా చాలా రకాలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అలాగే కొన్ని ఎంటిటీస్ అని ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి 3 కోట్ల వరకు కూడా సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పుడు మీ స్కీమ్స్ గురించి తెలియజేశారు, అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి?
0: తప్పకుండా సాంబశీరావు గారు, ఈ స్కీమ్ని అర్హత పొందాలంటే మినిమం వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. తను చదువుకొని తన వ్యాపార నిమిత్తంగా అవసరమయ్యే ఖర్చులను మినిమం చూసుకోగలిగితే సరిపోతుంది. వయస్సు వచ్చేటప్పటికి మినిమంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఇవి మేజర్ అర్హతలు. అండ్ అలాగే రుణ సదుపాయం అనేది స్కీమ్లో అందించబడుతుంది కాబట్టి సో దానికి సంబంధించి వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ సిబిల్ స్కోర్స్ అన్నీ బ్యాంక్ యొక్క రూల్స్కి అనుగుణంగా ఉన్నట్లయితే సరిపోతుంది.
1: ఇప్పుడు రుణం అనగానే ఏదన్నా షూరిటీ కావాలన్నట్లే బ్యాంక్స్ అడుగుతాయి, ఇది షూరిటీ ఇస్తేనే వాళ్ళకి రుణం అందుతుందా లేకపోయినా అందుతుందా?
0: ఈ స్కీమ్లో ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి బ్యాంకర్స్ నుంచి మొదటిగా అడిగే విషయం ఏంటంటే మీరు షూరిటీ ఏం పెడతారు, కొలెటరల్గా ఏమి ఇస్తారు మాకు అంటారు. సో ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రెనర్షిప్ స్కీమ్ అనేది కొలాటరల్ ఫ్రీ లోన్స్ అనేవి దీంట్లో అందించడం జరుగుతుంది. సో అంటే ఎటువంటి కొలాటరల్ కూడా అప్ టు ద మినిమమ్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో అంతవరకు కూడా కొలాటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి.
1: ఇందులో మహిళలకి కానీ లేకపోతే కొత్తగా పరిశ్రమలు స్థాపించి ఈ స్కీమ్లో లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి, వాళ్ళకి అకౌంట్స్ ఉండకపోవచ్చు, మేబీ సిబిల్ కూడా ఉండకపోవచ్చు, అటువంటి పరిస్థితుల్లో ఎలా వాళ్ళకి లోన్ ఇప్పించగలుగుతారు?
0: అలాంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అండి, కొత్తగా కొంతమంది గృహిణీలు ఉంటారు. సో వీళ్ళకేంటంటే బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, సిబిల్స్ అంటే వాటికి అవగాహన ఉండదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ రుణ సదుపాయం అనేది స్త్రీనిధి లాంటి బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం నుంచి వాళ్ళ సిబిల్ స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అన్ని విషయాల్లో కూడా మొదట నుంచి వాళ్ళు రుణం పొంది వాళ్ళు ప్రాసెసింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ మెషినరీస్

0: అన్ని తెప్పించి వాళ్ళ బిజినెస్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎండ్ స్టేజ్ వరకు స్టార్ట్ చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాల్ని వాళ్ళకి చేయూతగా, అంటే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ ద్వారా అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా అందిస్తారు?
0: సో మౌలిక సదుపాయాలు అంటే మనకి ఇప్పుడు ఈ స్కీమ్లో చూసుకున్నట్లయితే అండి, మొదటిగా సీడ్ క్యాపిటల్ ఇస్తున్నాము, తర్వాత బిజినెస్కి అవసరమైన రుణ సదుపాయం అందిస్తున్నాము, అలాగే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రభుత్వం ద్వారా సబ్సిడీ చేకూరుస్తున్నాము, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కానీ వేరే ఏ రకమైన బిజినెస్లో మనం ముందుకు రాణించాలన్నా అవసరమైంది మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్, సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే గ్రూప్ కేటగిరీలకు అయితే 50% రాయితీ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఈ స్కీమ్లో పొందుపరచడం జరిగింది. సో ఈ ఫెసిలిటీస్ను ఉపయోగించుకుని వాళ్ళు బిజినెస్లో ముందే ఒక ఏదైనా వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ అన్ని ప్రభుత్వం ద్వారా అందించబడతాయి. వీటిని వాళ్ళు ట్రయల్ రన్ చేసుకోవచ్చు. వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు చేస్తాము అనేసనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో కలిగితే ఫర్దర్గా వాళ్ళు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చేసుకోవచ్చు.
1: వ్యక్తిగత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, లేకపోతే వాటికి ఇచ్చే రాయితీలు ఏమిటి?
0: సో ఈ స్కీమ్లో సంబంధించి అర్హతలు అండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, వాళ్ళు బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, అంటే ఎన్పిఏస్ కాకుండా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సిబిల్ రికార్డ్ ప్రకారము బాగున్నట్లయితే బ్యాంకుల ద్వారా రుణం అనేది అందించడం జరుగుతుంది. ఇది పోగా సబ్సిడీస్ అనేవి 35% సబ్సిడీ 10 లక్షలకు మించకుండా ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది.
1: కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి కావలసిన అర్హతలు ఏమిటి, ఈ పథకం ద్వారా అందించే సహాయం ఏమిటి?
0: సో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవి చూసుకున్నట్లయితే అండి, మనం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ ప్రొడక్షన్ కానీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అవసరమయ్యే మెషినరీస్, వీటి యొక్క పెట్టుబడి ఎక్కువగా అవుతుంది. సో ఇలాంటి పెట్టుబడి మొదట్లోనే ఒక ఇండివిజువల్గా ఒక పర్సన్ తీసుకోవాలి అనేసి అంటే అతనికి చాలా భారమైన పరిస్థితి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అలాంటి వ్యక్తులకి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారే మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఏఆర్ఎస్ జగిత్యాల, ఆర్ఏఆర్ఎస్ వరంగల్, అలాగే పీజేటీఎస్యు హైదరాబాద్లో తగు అంటే లైక్ వాళ్ళు ఏ రంగాల్లో అయితే చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ప్యాకేజింగ్ వరకు చేసుకోగలిగే అన్ని రకాలైన మెషినరీస్ అనేవి అక్కడ పొందుపరచడం జరిగింది. సో వీటిని వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని అక్కడికి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ మెషినరీస్ అన్ని ఒక మినిమం రుసుము అనేది చెల్లించి వాటిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో మెషినరీస్ ద్వారా మనం ఇట్లా ప్రోడక్ట్ అనేది తయారు చేసుకోవచ్చు, దానికి ఇంత మొత్తంలో ఖర్చు అవుతుంది అనే విషయం అనేది వాళ్ళకి పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో ఇలా అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా బిజినెస్ అనేది ఇండివిజువల్గా చేసుకునే ధైర్యం అనేది వాళ్ళకి చేకూరుతుంది.
1: నవీన్ కుమార్ గారు, స్వయం సహాయక బృందాలు ఉంటాయి, అటువంటి స్వయం సహాయక బృందాలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చా?
0: పొందవచ్చు సార్. ఇది ఓన్లీ ఇండివిజువల్స్కి మాత్రమే కాకుండా స్వయం సహాయక బృందాల్లో అంటే గ్రూపులు మాత్రమే కాకుండా ఇండివిజువల్స్ పెట్టుకోవచ్చు, అలాగే గ్రూపులుగా కూడా కలిపి పెట్టుకోవచ్చు. సో వాటికి మినిమం అర్హత అనేది 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
1: ఇప్పుడు ప్రధానంగా వ్యాపారం చేయాలనుకొని ఈ అంటే ఈ ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో వాళ్ళు ఒక సూక్ష్మ వ్యాపారం ఏదో చేయాలనుకొని వచ్చే వాళ్ళకి మీరు ఏ స్టేజ్ నుంచి సహాయం అందిస్తారు?
0: సో స్టేజ్ వైజ్గా వచ్చేటప్పటికండి, ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా మా స్కీమ్ ద్వారా పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా సహాయం అనేది అందించడం జరుగుతుందండి. సో మేము ఇక్కడ స్టేట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అనేవాళ్ళు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి సంబంధించి అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్లో వాళ్ళు నియమింపబడ్డారు. సో ఎవరైతే కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బిజినెస్కి స్టార్టింగ్ అవసరమైన మెషినరీస్ కానీ సర్టిఫికేషన్స్ తీసుకోవడం కానీ ఇట్లాంటి అన్ని రకాలైన సహాయాలు కూడా వీళ్ళ ద్వారా అందించడం జరుగుతుంది.
1: ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో నాణ్యత ప్రమాణాలను అభివృద్ధి చేయడమే ఈ PMFME పథకం యొక్క ప్రధాన

0: లక్ష్యం. అయితే చదువు రాని వాళ్ళు కూడా పరిశ్రమ పెట్టుకోవాలని వస్తారు. వాళ్ళకి ఆ తయారు చేసే ఆహార ఉత్పత్తులు క్వాలిటీ ఉండాలి అని అంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా?
1: సో ఇలా క్వాలిటీ ప్రోడక్ట్స్ కానీ మనకేంటంటే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశమే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా ఉన్నదాన్ని ఆర్గనైజ్డ్ వేలో తీసుకురావడం. అంటే రోడ్ సైడ్ మనకి చేసే వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చాలామంది ఏంటంటే వాళ్ళకి ప్రేయర్ రిజిస్ట్రేషన్ ఉండదు, సర్టిఫికేషన్ ఉండదు, ఆహార రంగానికి సంబంధించిన నాణ్యత ప్రమాణాలను వాళ్ళు ఫాలో అవ్వరు. సో ఈ స్కీమ్లో, పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో పర్టికులర్గా ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఐ కి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇనీషియల్గా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. తద్వారా ఈ రిజిస్ట్రేషన్ నామ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ త్రూగా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది.
0: ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ తీసుకోవడానికి మీరు సహాయం చేస్తామంటున్నారు, బాగుంది. అయితే ఎఫ్ఎస్ఎస్ఐ ప్రమాణాల ప్రకారం ఈ ఫుడ్ యొక్క క్వాలిటీ ఎలా ఉండాలి, ఈ కంపెనీలో ఇక్కడ హైజీనిక్గా ఇలా మేము మెయింటైన్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి ఏమైనా మెంటర్షిప్ లాంటిది కూడా ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తారా?
1: లేదండి, ఇనీషియల్గా సపోర్ట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం పైన మేము అవగాహన కల్పిస్తాము. తరువాత వాళ్ళు మెషినరీస్ తెచ్చిన తర్వాత మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ అప్పుడప్పుడు వాళ్ళ యొక్క మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు. అది ఏ విధంగా చేస్తున్నారు, నామ్స్ ఫాలో అవుతున్నారా లేదా అన్న విషయాన్నిపైన వాళ్ళు చెక్ చేస్తూ ఏమైనా వాళ్ళు మిస్ అయినట్లయితే దానికి సంబంధించిన మళ్ళీ అవగాహన కూడా కల్పించి దాని రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి దానిపైన గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
0: నవీన్ కుమార్ గారు, ఇప్పటిదాకా ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా లబ్ధిదారులైన వారు ఎంతమంది ఉన్నారు?
1: సో ఈ గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే అండి, 7341 మంది ఇప్పటి వరకు పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో శాంక్షన్స్ అనేవి చేయబడ్డాయండి. వీరిలో దాదాపు 5500 పైబడి సక్సెస్ఫుల్గా వాళ్ళు బిజినెస్లు అనేవి స్టార్ట్ చేసి వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారు.
0: నవీన్ కుమార్ బాసూరి గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు.
1: చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా ప్రజల్లో ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్కి సంబంధించిన అవగాహన కల్పించడానికి అవకాశం కల్పించిన ప్రజావాణి సమాచార కేంద్రానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి, మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం విజ్ఞానం పర్యావరణం కార్యక్రమంలో అంతరించిపోతున్న వలస పక్షులు వాటి సంరక్షణ రెండవ భాగం వింటారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ టి నిర్మలాదేవి గారి ప్రసంగంలో.
1: ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి నదుల మధ్య ఆటపాక ప్రాంతము 22,000 ఎకరాలు వ్యాపించి వలస పక్షులకు ఆవాస స్వర్గమైంది. ఇది కొల్లేరు సరస్సు. 189 జాతులకు చెందిన 20 మిలియన్ల పక్షులు, ఉదాహరణకు పెలికాన్లు, స్కేట్ బర్డ్స్, వైట్ బర్డ్స్, గూడబాతులు రష్యా సైబీరియాల నుండి శీతాకాలపు మాసాల్లో వచ్చి స్వచ్ఛమైన నీటి నుండి లభ్యమయ్యే చిన్న జీవరాశులను తింటూ వాతావరణమును ఆస్వాదిస్తాయి. ఈ అభయారణ్యం 72,000 ఎకరాలు వ్యాపించి వైల్డ్ లైఫ్ అధికారుల పర్యవేక్షణలో ఉన్నది. ఆసియాలోనే ఇది అతి పెద్దదైన సరస్సు. 1971 ఫిబ్రవరిలో ఇరాన్ నందల రామసర్ నగర్లు ప్రపంచ దేశాల జీవరాశుల సదస్సులో కొల్లేరు సదస్సు ప్రాతినిధ్యం వహించింది. 1999లో దీన్ని బర్డ్ లైఫ్ శాంక్చురీగా ప్రకటన చేశారు. క్రేన్స్, స్టాక్స్, చిత్తడి నేల్లో సంతానాభివృద్ధి చేసుకుని వేసవి

ప్రవేశించుటతో తమ స్వదేశ యాత్ర చేస్తాయి. మెకనైజ్డ్ బోర్డ్స్ ద్వారా గైడ్ సహాయంతో వివరాలు అందిస్తారు. మ్యూజియంలో పక్షుల బొమ్మలతో వాటిని గుర్చిన విషయాలు వ్రాయబడి ఉన్నాయి. 1976 నుండి 146 సొసైటీల ఆధ్వర్యంలో చేపల రొయ్యల పెంపకం ఇక్కడ సాగుతోంది. ప్రజల లాభాలకై పక్షులకు కష్టాలు తెస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కరువై ఈ మంచినీటి సరస్సు జీవ వైవిధ్యం చెడిపోతుంది. ఆనాటి పక్షుల అనుబంధంపై తీవ్ర పరిమాణాలు గమనించగలం. ఉప్పుటేరు ద్వారా స్వచ్ఛమైన కొల్లేరు నీరు సముద్రంలో కలుస్తుంది. సముద్రపు నీరు కొల్లేరులోనికి రాకుండా ఉండాలంటే పటిష్టమైన వాటర్ రెగ్యులేటర్ సమర్చాలి. ఈ విధానంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తగు చర్యలు చేపట్టాలి. కొల్లేరు సరస్సు కాపాడటం బాధ్యత అందరిదని గుర్తించాలి. గుంటూరులోని ఉప్పలపాడు పర్యావరణ కేంద్రంగా పక్షులను ఆకర్షించే పక్షుల స్వర్గధామం. ప్రతి సంవత్సరం 12,000 నుంచి 20,000 పక్షులు వస్తాయి. వాళ్ళు పెలికాన్లు, పెయింటెడ్ సాక్స్, వైట్ ఐబిస్, హెరాన్స్, టీల్స్, సైబేరియా, రష్యా, మయన్మార్, ఆస్ట్రేలియా నుండి ఖండాంతర ప్రయాణం సరిపి సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో గూళ్లు కట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి మార్చి ఏప్రిల్లో ఎగట్టో నేర్పి మే నెలలో స్వస్థలానికి వెళ్లిపోతాయి. అక్కడ తొమ్మ చెట్లు ఆ ప్రాంతంలో నీటి పంపులు అమర్చి పక్షులు గూడు కట్టుకునే విధానం రూపొందించారు. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉన్నది. పర్యాటకుల కొరకు చెరువు చుట్టూ ఎత్తైన టవర్స్, మ్యూజియము ఉన్నవి. పక్షుల సమాచార కేంద్రంగా ఉదయం సాయంత్రం పక్షులను వీక్షించగలరు. అక్కడ ప్లాస్టిక్ వాడకం, ఆహార పదార్థాలను నీటిలో వేయడం నిషేధించారు. ప్రస్తుతం ఆ నీళ్లలో గుర్రపు డెక్క మొక్కలు దట్టంగా పెరుగుచున్నందున వలస పక్షులు రాక సంఖ్య తగ్గిపోతోందని చెప్పక తప్పదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు ఆంధ్ర ప్రభుత్వ అధికారులు ఈ పక్షుల జీవావరణ వ్యవస్థపై తగు చర్యలు తీసుకోవలసిన అవసరత ఉంది. శ్రీకాకుళంలోని తేలినీలాపురమునకు సైబీరియా నుండి నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఉప్పుటేరు చేరతాయి. గుల్ల పక్షులు నత్తలను తింటూ చెట్లపై ఉంటాయి. చిత్తడి నేలలో చేపలు దొరుకుతాయి. పూర్వం 10,000 పైగా వచ్చే పక్షులు ఇప్పుడు 3,000 మాత్రమే వలసలు ఉన్నాయి. థర్మల్ ప్రాజెక్టు పనుల వలన, నీటి బాతులకు వేసే మందుల వలన నీటి కాలుష్యం సమస్య ఎదురవుతోంది. తీర ప్రాంత ప్రాజెక్టు అధికారులు వలస పక్షుల జీవ ప్రకృతి సమతుల్యతను దృష్టిలో ఉంచి వలస పక్షుల రక్షణ చర్యలను కొనసాగించవలసి ఉన్నది. నెల్లూరులోని నేలపట్టు అభయారణ్యం 12 ఎకరాలు విస్తీర్ణం గలది. ఆసియా నుండి అక్టోబర్ ఏప్రిల్ మాసాల్లో నీటి కొంగులు, గూడబాతులు ఇక్కడికి వచ్చి సంతానాభివృద్ధి చేసుకుని తిరిగి వెళ్తాయి. ఈ పక్షులు శ్రీలంక, బర్మాకి కూడా వలస వెళ్తాయి. విదేశీ పర్యాటకులు వీటిని చూడటానికి వస్తారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కమిటీ ఈ పక్షుల విసర్జన పదార్థాల సహజ యూరియాగా మారుతోందని తెలుపుతోంది. అందువలన ప్రజలు వీటిని దేవతా పక్షులుగా భావించి వాటి రాకతో వర్షాలు, పంటలు బాగుంటాయని ఆశిస్తారు. జనవరి 18, 19, 20 తేదీల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ జరుపుటకు తిరుపతి టూరిజం డిపార్ట్మెంట్ చేపట్టింది. ఈ ప్రాంతాన్ని సందర్శించే విద్యార్థులకు ఇది ఒక ఎన్వైరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్గా కూడా ఉన్నది. ఆసియాలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు చిలికా సరస్సు. ఇది ఒరిస్సా ప్రాంతంలో 900 నుంచి 1,165 చదవ కిలోమీటర్లు వ్యాపించింది. ఋతువులను బట్టి మారుతుంది. 65.5 కిలోమీటర్ల పొడవు, 5 నుంచి 18 కిలోమీటర్ల వెడల్పు కలిగి తక్కువ లోతులో ఉన్నది. గ్రేటర్ ఫ్లెమింగోస్, బ్రౌన్ వింగ్డ్ కింగ్ ఫిషర్స్, పల్లాస్ ఫిష్ ఈగలు, నార్దర్న్ పింటైలు, బార్ హెడెడ్ గూసు, పెలికాన్లకు ఇది ప్రసిద్ధి చెందింది. ఈ వలస పక్షులు హిమాలయాలను దాటి 4,000 నుంచి 6,000 కిలోమీటర్లు ప్రయాణించి ఈ సరస్సుకు వస్తాయి. రాజస్థాన్లోని భరత్పూర్ అది పెద్ద పక్షుల కేంద్రం. సైబీరియన్ క్రేన్స్ ప్రస్తుతం అరుదుగా ఉన్నాయి. పెయింటెడ్ స్టాక్స్, కామన్ టీలు వలస పక్షులకు ఇది నిలయం. భరత్పూర్ 29 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల మానవ నిర్మిత చిత్తడి ప్రాంతం. ఈ పక్షుల సంరక్షణ కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్షులను వేటాడటం నేరంగా పరిగణించి సరస్సు చుట్టుపక్కల ప్రత్యేక పోలీసు గస్తీని ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలనే పక్షుల సంరక్షులుగా మార్చారు. భరత్పూర్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు పక్షుల కొరకు అజాన్ బండా మరియు చంబల్పూర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తారు. చిలికా సరస్సులో పెరిగే గుర్రపు డెక్క వంటి అనవసరపు మొక్కలను తొలగించి
నీటి ప్రవాహమునకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టి

0: చిలికా బర్డ్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాల ద్వారా పర్యాటకులకు మరియు స్థానికులకు పక్షుల ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. చెప్పబడిన పక్షులు నాచు, చిన్న పురుగులు, చేపలను తింటూ మార్చి వరకు నివసించి తిరుగు ప్రయాణం సాగిస్తాయి. ఒక ప్రాంతానికి వలస పక్షులు వస్తున్నాయంటే ఆ ప్రాంతం పర్యావరణ రీత్యా ఆరోగ్యదాయకమై ఉన్నదని మనం అర్థం చేసుకోగలం. వలస పక్షులు అందం కోసమే కాక ప్రకృతిలో అవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. పరాగ సంపర్కం ద్వారా మొక్కల సంతానాభివృద్ధి, విత్తనాలను ఎదజల్లడం ద్వారా మొక్కలు వివిధ ప్రాంతాలకు వ్యాప్తి చెందేలా సహాయపడుతున్నాయి. పంటలపై వ్యాపించే పురుగులను తిని రైతులకు మేలు సమకూర్చుతున్నాయి. పర్యావరణ సుభిక్షతను పక్షుల రాకను బట్టిన అంచనా వేయిస్తున్నాం. ప్రస్తుతం పక్షుల సంఖ్య వేగంగా తగ్గిపోవటానికి ప్రధాన కారణాలు అడవులను నరకటం, చెరువులను పూడ్చివేయటంతో పక్షుల నివాసాలకు చోటు లేకుండా పోతు, రసాయన ఎరువులు వాడుచే పక్షులు అనారోగ్యానికి పాలవుతున్నాయి. డైక్లోఫెనాక్ వంటి మందులు ప్రభావం, పశువులకు ఇచ్చే డైక్లోఫెనాక్ మందుల వలన భారతదేశంలో రాబందులు వల్చర్స్ అంతరించిపోయాయి. సెల్ ఫోన్ టవర్ల రేడియేషన్ వల్ల పిచుకలు వంటి చిన్న పక్షుల సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతింటోందని అధ్యయనాల వెల్లడి. మాంసం కోసం, అందమైన ఈకల కోసం పక్షుల్ని వేటాడుతున్నారు. ప్రపంచ దేశాల వలస పక్షులను కాపాడేందుకు ఒప్పందాలు చేపట్టాయి. కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్, దీన్ని బాన్ కన్వెన్షన్ అని పిలుస్తారు. ఇది వలస వన్య ప్రాణుల రక్షణ కొరకు ఏర్పడిన ఏకైక అంతర్జాతీయ ఒప్పందం. రామ్సార్ కన్వెన్షన్ పక్షులు బస చేసే చిత్రనేలను రక్షించేందుకై కృషి చల్పుతోంది. ఇట్టి విషయాలపై అవగాహన పెంచడానికి మే అక్టోబర్ నెలలో వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డేగా నిర్వహిస్తారు. ఆవాసాల సంరక్షణ, బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యమైన పక్షి ప్రాంతాలను గుర్తించి వాటిని రక్షించేలా చర్యలు తీసుకుంటున్నాయి. బర్డ్ లైఫ్ డేటా జోన్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 9,000 కీలక జీవ వైవిధ్య ప్రాంతాలను గుర్తించారు. కిటికీలకు తగిలి పక్షులు చనిపోకుండా ఉండేందుకు కిటికీల అద్దాలపై ఫిల్మ్ వేయడం లేదా మార్కర్లను ఉపయోగించడం వంటి చర్యలను కార్నల్ ల్యాబ్ ఆఫ్ ఆర్నిథాలజీ సూచిస్తోంది. రాత్రిపూట వలస వెళ్లే పక్షులు భవనాల లైట్ల వలన దారి తప్పకుండా ఉండేందుకు రాత్రిళ్లు అనవసరమైన లైట్లను ఆపివేయడం వంటి కార్యక్రమాలు అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. పెంపుడు జంతువుల నియంత్రణ వలన వేలాది పక్షులు కాపాడగలం. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN రెడ్ లిస్టు ద్వారా ఏ పక్షి జాతులు ప్రమాదంలో ఉన్నాయో నిరంతరం పర్యవేక్షిస్తూ వాటిని కాపాడటానికి ప్రణాళికలు రూపొందిస్తారు. బైండింగ్ మరియు ట్రాకింగ్, పక్షులకు రింగులు వేసి శాటిలైట్ ట్రాకర్ల ద్వారా వాటి వలస మార్గాలను, మనుగడ రేటును విశ్లేషిస్తారు. జాతుల పునరుద్ధరణ చర్యలు, తీవ్రమైన ముప్పురు ఎదుర్కొంటున్న జాతుల కోసం కృత్రిమ ప్రజనన, క్యాప్టివ్ బ్రీడింగ్ ఏర్పాట్లు, తిరిగి వాటిని అడవుల్లోకి విడుదల చేసి అదనపు ఆహారాన్ని అందించేటటువంటి ప్రత్యక్ష చర్యలు తీసుకుంటారు. రేడియో మరియు శాటిలైట్ ట్యాగింగ్, పక్షులకు GPS పరికరాలను అమర్చి వాటి వలస మార్గాల్లో అవి మరణిస్తే దానికి గల కారణాలు విశ్లేషిస్తారు. గణిత నమూనాలతో ఆ పక్షి వెళ్లిందా, చనిపోయిందా అని గుర్తించగలుగుతున్నారు. నెస్ట్ మానిటరింగ్ పద్ధతి ద్వారా పక్షులు ఎన్ని గుడ్లు పెట్టాయి, వాటి పిల్లలు ఎన్ని బయటికి వచ్చాయో పరిశీలిస్తారు. నివాస యోగ్యతగా పక్షులు నివసించడానికి అనువైన అడవులు, చెరువులు, చిత్తడినేలు ఎంత మేర ఉన్నాయో శాటిలైట్ డేటా ద్వారా లెక్కిస్తారు. మన బాధ్యతగా పక్షులను రక్షించుకోవటానికి తీసుకోవాల్సిన చర్యలేవనగా, స్థానిక జాతి చెట్లను నాటడం ద్వారా పక్షులకు ఆహారం, ఆవాసం కల్పించగలం. వేసవకాలంలో ఇంటి మేడలపై లేదా బాల్కనీలలో పాత్రల్లో నీరు, గింజలు ఉంచాలి. వ్యవసాయంలో సేంద్రీయ ఎరువులను ప్రోత్సహించాలి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 వచ్చింది. దాని ప్రకారం పక్షులను వేటాడటం నేరం అని ప్రజల్లో అవగాహన కల్పించాలి. పక్షులు ప్లాస్టిక్ వ్యర్థాలను ఆహారంగా భ్రమించి తిని చనిపోతున్నాయి గాన ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి లేదా తగ్గించాలి. ఈ విధానంలో ప్రకృతిని, అందుల జీవరాశుల్ని, ఇప్పుడు చెప్పే పక్షుల్ని కాపాడగలిగితే ప్రకృతే మనల్ని కాపాడగలుగుతుంది.
1: మీరింతవరకు అంతరించిపోతున్న వలస పక్షులు, వాటి సంరక్షణ, రెండవ భాగం.

0: లలిత గీతం మీరింతవరకు విన్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: నమస్కారం. భారతీయ ప్రసార చరిత్రలో ఒక మహత్తర మైలురాయిని స్మరించుకుంటున్నాం. అదే ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే లక్ష్యంతో కోట్లాది మంది భారతీయుల గుండెల్లో స్థానం సంపాదించిన ఆకాశవాణి కేవలం ఒక రేడియో సంస్థ మాత్రమే కాదు, మన దేశపు సాంస్కృతిక స్వర రాగం. 1936 జూన్ 8 ఆల్ ఇండియా రేడియోగా ప్రారంభమైన ఈ సంస్థ నాటి నుంచి నేటి వరకు కోట్లాది మంది భారతీయుల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కవులు, రచయితలు, గాయకులకు ఆకాశవాణి ఒక గొప్ప వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లాకు చెందిన ప్రముఖ కవి, విశ్రాంత జాయింట్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారితో 90 సంవత్సరాల ఆకాశవాణి అనుభవాలను తెలుసుకుందాం. నమస్కారం వీరారెడ్డి గారు.
2: నమస్కారం అశ్వరరావు గారు.
1: ముఖ్యంగా మీరు ఇప్పుడు 75 సంవత్సరాల వయసులో ఉన్నారు, మీ జీవితంలో ఆకాశవాణి ప్రవేశించిన తొలి సందర్భం మీకు ఏదైనా గుర్తుందంటారా?
2: అవును, ఆల్ ఇండియా రేడియో అంటే ఆకాశవాణికి 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆకాశవాణి శ్రోతలందరికీ ముందుగా శుభాభినందనలు. ఆకాశవాణిలో నా తొలి అనుభవం విషయానికి వస్తే, నేను హై స్కూల్లో చదువుకునే రోజుల్లో అంటే 1962-64 ప్రాంతంలో మా వేములకోట గ్రామంలో పంచాయతీ రేడియో ఉండేది. గ్రామం మధ్యలో రామా

0: ఆలయం ఎదురుగా కీర్తిశేషులు పల్లె సుబ్బయ్య గారి మేడలో పంచాయతీ కార్యాలయం, దాంట్లో ఒక రూమ్లో గ్రంథాలయం, మరొక రూమ్లో రేడియో ఉండేది. ఆ మేడపై గదిలో మేము చదువుకునేవాళ్ళం. అందువల్ల మా స్కూల్ హెడ్ మాస్టర్ రాయపల్లి సుబ్బరామయ్య గారు పంచాయతీ రేడియోను ఉదయం సాయంత్రం పెట్టే బాధ్యతను మాకు అప్పగించారు. ఉదయం 7 గంటలకు, సాయంత్రం 6 గంటలకు రేడియో పెట్టేవాళ్ళం. దాని బయట వైపుకు ఒక లౌడ్ స్పీకర్ ఉండేది. చుట్టుప్రక్కల వాళ్ళందరూ పెద్దగా వినిపించేది. సాయంత్రం అయితే రైతులు పనులు ముగించుకొని రామాలయం అరుగు మీద సేద తీరుతుండేవాళ్ళు. రేడియోలో వచ్చే వ్యవసాయదారుల కార్యక్రమాలు, సినిమా పాటలు, ముఖ్యంగా ప్రాంతీయ జాతీయ వార్తలు ఆసక్తికరంగా వినేవాళ్ళు.
1: అప్పట్లో
0: ఆ రోజుల్లో గ్రామ రెడ్డి, కరణం, హెడ్ మాస్టరు మొదలగు పెద్దవాళ్ల ఇళ్లలో మాత్రమే రేడియోలు ఉండేవి. సాధారణమైన వ్యక్తుల ఇళ్లలో రేడియోలు ఉండేవి కాదు. గ్రామంలో ఈ కమ్యూనిటీ రేడియో మీదనే ఎక్కువ మంది ఆధారపడేవాళ్ళు.
1: అంటే అప్పట్లో సమాచార వ్యవస్థ అనేది ఒక రేడియో ద్వారా మాత్రమే ఉండేదంటారు.
0: ఉండేది అంతే మరి. ఆ తర్వాత కాలంలో రేడియో వాడకం పెరిగి కుటుంబ వాతావరణానికి చేరింది. రేడియో చుట్టూ కుటుంబం అనే భావన కూడా ఏర్పడింది.
1: అంటే ఒక చిన్న ప్రశ్న
0: చెప్పండి,
1: చిన్ననాటి రోజుల్లో రేడియో చుట్టూ కుటుంబ వాతావరణం ఎలా ఉండేదంటారు? అంటే మీకు తెలిసి?
0: నాకు తెలిసి చాలా తక్కువ కుటుంబాల్లోనే రేడియోలు ఉండేవి. ఆ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా సాయంకాలం పూట కూర్చొని వాళ్ళకి ఇష్టమైనటువంటి సినిమా పాటలు ఇట్లాంటివి వినేవాళ్ళు. అంతేకాకుండా రేడియో లేని చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు కూడా వీళ్ళతో చేరి వింటుండేవాళ్ళు. ఆ తర్వాత ఆదివారాలు వచ్చినట్లయితే ఇంకా ఎక్కువ మంది చేరి ఈ కార్యక్రమాల్ని వింటూ ఉండేవాళ్ళు.
1: నాటకాలు, సినిమాలు ఇవన్నీ కూడా వింటూ ఉండేవాళ్ళు.
0: ఎక్కువగా నాటకాలు, సినిమాలు. అందులో ఆ రోజుల్లో ఆదివారం పూట ప్రత్యేకంగా నాటకాలు వచ్చేవి, ప్రత్యేకించి అవి వినేవాళ్ళు బాగా ఎక్కువ మంది.
1: మీరు గత సుమారు 40 ఏళ్లుగా కవితలు, పుస్తకాలు రాస్తున్నారు. మొదటిసారిగా మీ స్వరం లేదా కవిత ఆకాశవాణిలో వినిపించిన రోజు గుర్తుందంటారా?
0: నన్ను ఈ ప్రశ్న 40 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తుంది. నేను వయోజన విద్యా శాఖలో కృష్ణా జిల్లా గుడివాడలో ప్రాజెక్ట్ అధికారిగా పనిచేస్తున్నప్పుడు, అంటే దాదాపు 1987-90 ప్రాంతంలో విజయవాడ ఆకాశవాణి కేంద్రం ద్వారా యువజన కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. మొదటిసారిగా కృష్ణా జిల్లా వయోజన విద్యా కార్యక్రమాల తీరుతెన్నులపై ప్రసంగించాను. అదే ప్రసంగం నేను మా స్వగ్రామం బొమ్మలాపురంలో ఉండగా ఒకరోజు రాత్రి సమయంలో ప్రసారమైంది. నేను బజార్లో నడుస్తుండగా కొంతమంది అరుగుల మీద కూర్చొని రేడియో వింటున్నారు. అది నా ప్రసంగమే. నువ్వు ఇక్కడ ఉంటే రేడియోలో ఎలా మాట్లాడుతున్నావయ్యా అని నన్ను వాళ్ళు అమాయకంగా ప్రశ్నించారు. అప్పుడు నేను పొందిన అనుభూతి మరువలేనిది. ఆ సంఘటన నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది.
1: ఇంకొక ప్రశ్న
0: చెప్పండి.
1: కవిగా మీ ఆలోచన ప్రపంచంపై ఆకాశవాణి ఎలాంటి ముద్ర వేసిందంటారు?
0: ఇక కవిగా నా ఆలోచన ప్రపంచంపై ఆకాశవాణి ముద్ర అత్యంత కీలకమైనదని చెప్పాలి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు మా గుడివాడ వయోజన ప్రాజెక్టు ఉన్న గ్రామాల్లో తిరిగి వయోజనుల, అభ్యాసకుల, కార్యకర్తల అనుభవాలు రికార్డ్ చేసి కొన్ని ఎపిసోడ్లుగా ప్రసారం చేశారు. ఆ సందర్భంగా నేను రాసిన వయోజన విద్య ప్రబోధ గీతాలను రోల్ ప్లేస్ అంటే వీధి నాటకాలు రికార్డ్ చేసి ప్రసారం చేశారు. ఇవి ప్రజల్లో అక్షరాస్యతపై, పెద్దల చదువుపై, రాత్రి బళ్లపై ఎంతో ప్రభావం చూపాయని చెప్పాలి. అప్పట్లో వాటిని నేను అక్షర గీతాలు, అక్షర రూపకాలు, అక్షర గాథలు అనేటువంటి పేర్లతో చిన్న చిన్న పుస్తకాలుగా ప్రచురించాను. ఆ తర్వాత వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నూతనాక్షరాస్యుల పఠన సామాగ్రిగా ఎంపిక చేసి ఈ కేంద్రాలకు సరఫరా చేసింది. ఈ విధంగా నా రచనా ప్రవృత్తి వృత్తిపరంగా ఉపయోగపడడానికి దోహదం చేసింది. ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో నేను ఒక వయోజన విద్యా సాహిత్య రచయితగా పేరు తెచ్చుకోవడానికి నాకు కారణమైంది.
1: ఆ కాలంలో ఆకాశవాణి కళాకారులను ఎలా ప్రోత్సహించేది?
0: అవును, ఈ మాట వాస్తవమేను. అయితే ఆకాశవాణిలో ఉన్నటువంటి ఇతర కళాకారుల విషయం నాకు అంతగా పరిచయం లేదు. కానీ మార్కాపురంలో నాగరాజు గారు అనే ఆయన ఆకాశవాణిలో లలిత సంగీతం పాడుతుండేవాళ్ళు. మా గురువు గారు రాయపల్లి సుబ్బరామయ్య గారి దగ్గరికి హార్మోనియం మీద పాట ప్రాక్టీస్ చేసుకోవడానికి వస్తుండేవాళ్ళు. ఆయన చూస్తే నాకు ఆకాశవాణిని చూసినంత ఆనందంగా ఉండేది. ఆ తర్వాత రేడియోలో సమస్యపూర్ణ కార్యక్రమాలు మా గురువు గారు పద్యాలు కూడా రాస్తుండేవాళ్ళు.
1: అంటే సమస్యపూర్ణ కార్యక్రమానికి మీ గురువు గారు పద్యాలు
0: రాస్తుండేవాళ్ళు. వాటిని రేడియోలో వినడం మాకెంతో సంతోషాన్ని కలిగించేది. అలా రేడియో కళాకారులకు గుర్తింపడం మాత్రం వాస్తవం. ఇక నా మటుకు నాకు 1922 జూన్ 3వ తేదీ

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో అప్పటి స్టేషన్ ప్రోగ్రాం అధికారి శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారు స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంగా నన్ను ఘనంగా సత్కరించారు. ఇది నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చింది, అంతేగాక నాకు ఒక తీపి గుర్తుగా కూడా మిగిలిపోయింది.
1: ఓకే, మీరు ఆకాశవాణిలో ఇటు మార్కాపూర్ కేంద్రంలో అటు విజయవాడ కేంద్రంలో చాలా ప్రోగ్రాంలు ఇచ్చే ఉంటారు, అయితే మీకు అత్యంత దగ్గరైన ఆకాశవాణి కార్యక్రమం ఏది?
0: నేరుగా చెప్పాలంటే ఆకాశవాణి నిర్వహిస్తున్న ఉదయ కిరణాల కార్యక్రమం నాకు బాగా నచ్చడమే కాక నేను ఒక మంచి పుస్తకాన్ని ప్రచురించడానికి కూడా దోహదపడింది. నేను ఒక సంవత్సరం కాలం పాటు మా పశ్చిమ ప్రకాశంలో అంటే ఇప్పటి మార్కాపురం జిల్లాలో నలుమూలలా తిరిగి 48 గ్రామాల చరిత్రను సేకరించి వాటిని ఫేస్బుక్లో రాసేవాడిని. మన ఊర్ల పేర్లలో ఏముంది అనేటువంటి శీర్షికతో ఇవి రాసేవాడిని. వాటిని పరిశీలించిన మార్కాపురం ఆకాశవాణి అప్పటి నిర్వాహకులు ప్రశాంత్ కిరణ్ గారు వాటిని ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారం చేయడానికి నన్ను ఆహ్వానించారు. వాటిని 14 వారాల పాటు ధారావాహికంగా ఉదయ కిరణాల కార్యక్రమంలో ప్రసారం చేశారు. వాటిపై వచ్చిన స్పందనలను స్టూడియోలో నాకు వినిపించినప్పుడు నేను పొందిన అనుభూతి మధురానుభూతిగా మిగిలిపోయింది. ఆ తర్వాత వాటిని మన ఊళ్ళ కథలనే పేరుతో పుస్తక రూపంగా తేవడం జరిగింది. ఆ పుస్తకం నాకు మంచి పేరును కూడా తెచ్చింది.
1: తెలుగు సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆకాశవాణి ఎంత ముఖ్య పాత్రను పోషించిందంటారు? అలాగే నేటి డిజిటల్ యుగంలో కూడా రేడియోకు ప్రత్యేక స్థానం ఉందని భావిస్తున్నారా?
0: ఆల్ ఇండియా రేడియో 90 క్రితం 1936 భారతదేశ ప్రసార సంస్థగా స్థాపించబడిన వివిధ భాషల్లో విద్యాపరంగాను సాహిత్యపరంగాను ఎంతో కృషి చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కవులను కళాకారులను ఆదరిస్తూ సాహిత్య సేవ చేసిందనడంలో సందేహం లేదు. మొదటి నుండి ఎందరో ప్రసిద్ధ కవులతో ఎన్నో కవి సమ్మేళనాలు నిర్వహించింది, మంచి మంచి నాటకాలు ప్రసారం చేసింది, సమస్య పూర్ణాలతో పద్య సాహిత్యాన్ని ప్రోత్సహించింది, లలిత సంగీత గీతాలను కథలు కథానికలను వ్యాసాలను కూడా ప్రసారం చేసింది, అనేక సాహితీ ప్రక్రియలను శ్రోతలకు పరిచయం చేసింది. ఇది ఇక మన సంస్కృతి సాంప్రదాయాలకు జానపద కళలకు పెద్ద పీట వేసిందని కూడా చెప్పాలి. నా మటుకు నాకు కేవలం మార్కాపురం ఆకాశవాణి కేంద్రం నుండి ఒక పుస్తకానికి సరిపడా కవితలను వ్యాసాలను ప్రసంగాలను ప్రసారం చేయడానికి అవకాశం కల్పించింది. ఆకాశవాణిలో నా వాణి అనే పేరుతో ఒక సంపుటాన్ని కూడా నేను ప్రచురించాను.
1: అంటే ఆకాశవాణిలో మీరు చదివిన కవితలు
0: వీటన్నింటినీ ఒక పుస్తక రూపంలోకి తేవడం జరిగింది.
1: వెరీ గుడ్ సార్.
0: అలాగే రెక్కలు అనేటువంటి ప్రక్రియలో 100 కవితలు కొన్ని వారాల పాటు ప్రసారమయ్యాయి. ఇంకా సూక్తి చదువు వంటి కార్యక్రమాల్లో కూడా నేను పాల్పంచుకున్నాను. ఇంకా మా మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంపై చూతం రారండి అనేటువంటి ఒక డాక్యుమెంటరీ రూపకాన్ని కూడా నేను రాస్తే మా ఈ కేంద్రం నుంచి అది ప్రసారమైంది. అది నా జన్మకు సార్థకత చేకూర్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంకా మీరు అడిగినటువంటి డిజిటల్ యుగంలో రేడియో కూడా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని నేను గట్టిగా భావిస్తున్నాను. డిజిటల్ ఇంకా అనేక సోషల్ మీడియా వేదికల ఆధిపత్యం ఉన్న ఈ సాంకేతిక యుగంలో కూడా పౌరులతో ప్రత్యేకంగా సంభాషించే ప్రధాన మాధ్యమంగా ఇది కొనసాగుతూ ఉంది. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఎంచుకోవడం రేడియోకు ఉన్నత ప్రాధాన్యతను విశ్వాసాన్ని నొక్కి చెప్తుందని నేను భావిస్తున్నాను.
1: చాలా చక్కగా చెప్పారు వీరారెడ్డి గారు. ఒక కవిగా ప్రజాస్పందన రేడియో ద్వారా ఎలా అనుభూతి చెందారు?
0: ఇది ఆకాశవాణి ఎలా అభివృద్ధి చెందిందనే విషయాన్ని తెలిపే ప్రశ్నగా నేను భావిస్తున్నాను. నాకు తెలిసి 1960-70 ప్రాంతాల్లో ధనవంతుల ఇళ్లకే పరిమితమైన రేడియో రాను రాను ఇంటింటికి చేరువైంది. రాళ్లు కొట్టే కార్మికులు, పొలం పనులు చేసే కర్షకులు, ఇస్త్రీ బండ్ల వాళ్లు, వీధి బళ్ళ అమ్మకందారులు అందరికీ రేడియో అందుబాటులోకి వచ్చింది. అది అందరికీ మెచ్చింది. అందులో ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమాలు, వ్యవసాయదారుల కార్యక్రమాలు బాగా ప్రజాదరణ పొందాయి.
1: ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, గ్రామీణ ప్రాంతాల్లో ఆకాశవాణి ప్రభావాన్ని మీరు ఎలా చూశారంటారు? మీకు తెలిసి అంటే మీరు వయోజన విద్యలో పనిచేశారు కదా, ఎలా చేరువైందంటారు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆకాశవాణి, వాళ్ళ ప్రభావం ఎలా ఉంది ప్రజల మీద?
0: ప్రజల్లో ఒక ముఖ్యమైనటువంటి ప్రసార సాధనంగా రేడియో ఉండేది కాబట్టి రేడియో అందరికీ అందుబాటులో ఉండేది. అంతేకాకుండా అందులో వచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా మందికి ఉపయోగకరంగా ఉండేది కాబట్టి ఆ కార్యక్రమం రేడియో అందరికీ ఇష్టంగా ఉండేది. ఈ కార్మికుల కార్యక్రమంలో చిన్నక్క ఏకాంబరం పాత్రలు ఇప్పటికీ మర్చిపోలేనివి. రేడియో చిన్నక్క అసలు పేరు రతన్ ప్రసాద్ అని చాలా మందికి తెలియదు.

0: కూడా. ఆమె ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసి తెలుగు శ్రోతల్లో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి. అలాగే రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్యలు కూడా న్యాయపతి రాఘవరావు గారు, కామేశ్వరులు గారు మంచి పేరు తెచ్చుకున్నారు. బాలానందం కార్యక్రమాన్ని మద్రాసు రేడియో కేంద్రం నుంచి బాలబాలికలు ఎంతో ఆకట్టుకుని ఉండేది. రారెండోయ్ రారెండోయ్ బాలల్లారా రారెండోయ్ అనే పాటతో పిల్లలందరూ కూడా రేడియో చుట్టూ గుమిగూడేవాళ్లు. బాలబాలికల శ్రేయస్సు కోసం వారు ఎంతో కృషి చేసినట్లు నేను విన్నాను.
1: చివరిగా ఒక ప్రశ్న అండి, 90 ఏళ్ల ఆకాశవాణి ప్రయాణాన్ని మీరు ఒక మాటలో చెప్పాలంటే ఎలా నిర్వచిస్తారు? ఈ తరానికి రేడియో విని అలవాటు పెరగాలంటే ఏం చేయాలి?
0: 90 ఏళ్ల ఆకాశవాణి ప్రయాణాన్ని మీరు ఒక మాటలో చెప్పన్నారు. ఇది ప్రసార రంగంలో వచ్చిన సాంకేతిక విప్లవాన్ని తట్టుకొని నిలిచిన చిరంజీవిగా నేను ఆకాశవాణిని అభివర్ణిస్తున్నాను. ఇక యువతలో రేడియో వినేటువంటి అలవాటు పెంచడానికి యువత అభిరుచులకు అవసరాలకు అనుగుణంగా రేడియో కార్యక్రమాలు ఉంటే బాగుంటుందనేది నా ఆలోచన.
1: ఆకాశవాణితో మీకున్న అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారు వీరారెడ్డి గారు, ధన్యవాదాలు.
0: నమస్కారాలు.
2: మీరు ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణి, 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. కొద్ది క్షణాల వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఏఈ అధ్యకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో అబుదాబిలో ఈరోజు సమావేశమయ్యారు. బహుపాక్షికత లక్ష్యాన్ని సాధించే దిశగా బ్రిక్స్ భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ అంకిత భావంతో ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. భారతదేశ జాతీయ భద్రత ఆత్మనిర్భరతపైనే ఆధారపడాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. నీట్ యూజీ 2026 పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఏఈ యూరప్ లలో పర్యటనలో భాగంగా ఈరోజు అబుదాబి చేరుకున్నారు. అక్కడి ప్రెసిడెన్షియల్ ఎయిర్పోర్ట్లో యుఏఈ అధ్యకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్తో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ప్రధానంగా ఇంధన సహకారం, ద్వైపాక్షిక వాణిజ్యం అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ యుఏఈపై ఇటీవల జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. అవి పూర్తిగా ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. క్లిష్ట సమయాల్లో యుఏఈ నాయకత్వం చూపిన స్థైర్యాన్ని ఆయన ప్రశంసించారు. ఎమిరేట్స్కు భారతదేశం మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. ప్రస్తుత ప్రపంచ సంఘర్షణల కాలంలో చర్చలు, దౌత్యం మాత్రమే ముందుకు సాగే ఏకైక మార్గమని నరేంద్ర మోదీ పేర్కొంటూ
1: पूरे विश्व पर दिखाई दे रहा है. फ्री, ओपन और सेफ बनाए रखना.

0: ये हमारी सबसे बड़ी प्राथमिकता है। इस विषय में अंतर्राष्ट्रीय कानूनों का पालन आवश्यक है। भारत हर परिस्थिति में यूएई के साथ कंधे से कंधा मिलाकर खड़ा है और आगे भी खड़ा रहेगा।
1: కాగా పెట్రోలియం నిల్వలపై ఒక అవగాహన ఒప్పందంతో పాటు ఎల్పీజీ సరఫరాలపై భారత్ యుఏఈల మధ్య ఒక ప్రత్యేక ఒప్పందం కుదిరింది. అలాగే వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం కోసం ఒక ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. భారత పశ్చిమ తీరంలోని వడినార్లో ఒక నౌకా మరమ్మత్తు క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు ఒక అవగాహన ఒప్పందంపై కూడా సంతకాలు చేశాయి. బహుపాక్షికత లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అన్ని భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేయడానికి భారత్ అంకిత భావంతో ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం 2026 రెండవ రోజు ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో బహుపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి నాయకులిచ్చే ప్రాధాన్యతను ఈ సమ్మేళనం ప్రతిబింబిస్తుందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక నిర్మాణ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టడం అత్యంత ఆవశ్యకమని జయశంకర్ పేర్కొన్నారు. భారతదేశ జాతీయ భద్రత ఆత్మనిర్భరతపైనే ఆధారపడాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఈరోజు ఆయన అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా రక్షణ దార్శనికతను ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన స్తంభంగా ఎదుగుతోందన్నారు. కొత్తగా ప్రారంభించిన ఈ రక్షణ ప్రాజెక్టులు జాతీయ భద్రతను బలోపేతం చేస్తాయని, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేస్తూ యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని చెప్పారు. క్లిష్టమైన భద్రతా పరిస్థితుల్లో భారతదేశం ఆత్మనిర్భరతపైనే ఆధారపడి ఉండాలని, ఆత్మనిర్భర్ భారత్ చొరవ కింద బలమైన ఆత్మవిశ్వాసం గల భారతదేశానికి స్వదేశీ రక్షణ తయారయ్యే పునాది అని రక్షణ మంత్రి పేర్కొంటూ,
2: ఆడా సర్కార్ కే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యా భారత్ కే లియే స్వదేశీ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మే అప్ని భూమికా నిభాతీ హై. ఇసీ ఏడీఏ నే హమే ఎల్సీఏ తేజస్ మార్క్ 1 దియా ఔర్ అభీ మార్క్ 2 పర్ కామ్ చల్ రహా హై ఔర్ అబ్ యహీ ఏడీఏ 5th జనరేషన్ అమ్కా పర్ భీ కామ్ కర్ రహీ హై. ఫుల్ ఫ్లెజ్డ్ 5th జనరేషన్ స్టీల్ ఫైటర్ హోగా జో దునియా కే కుచ్ హీ దేశో కే పాస్ ఐసా ఫైటర్ ప్లేన్ హోగా.
1: డ్రోన్లు మానవరహిత వైమానిక వ్యవస్థలు వాయుసేన సామర్థ్యానికి దోహదపడతాయని ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. మానవరహిత వైమానిక వ్యవస్థల యుఏఎస్పై సెంటర్ ఫర్ ఏరోస్పేస్ పవర్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్, ఇండియన్ మిలిటరీ రివ్యూ సంయుక్తంగా ఈరోజు నిర్వహించిన ఒక సెమినార్ ఎగ్జిబిషన్లో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ల సమయంలో డ్రోన్లు మానవరహిత వైమానిక వ్యవస్థలు మానవ ప్రాణాలకు ముప్పును తగ్గిస్తాయని ఏపీ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో ఉగాండా విదేశీ వ్యవహారాల మంత్రి ఒడోంగో జేజే అబూబకర్తో సమావేశమయ్యారు. భారత్ ఉగాండా దేశాల మధ్య దీర్ఘకాల సహకారం కొనసాగుతున్నదని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతకుముందు డాక్టర్ జయశంకర్ న్యూఢిల్లీలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్షీని కలిశారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులు, ప్రభావాలపై ఆయనతో చర్చలు జరిపినట్టు సోషల్ మీడియా పోస్టులో ఆయన తెలిపారు. అలాగే క్యూబా విదేశాంగ వ్యవహారాల మంత్రి బ్రూనో రోడ్రిగెజ్ పారిల్లాను కలిసినట్టు జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థుల పట్ల ప్రభుత్వం సున్నితంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. నీట్ యూజీ 2026 పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించిందని, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు వచ్చే నెల 14వ తేదీ నాటికి అడ్మిట్ కార్డులు అందుతాయని వెల్లడించారు. వచ్చే సంవత్సరం నుండి నీట్ యూజీ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీబీటీ విధానంలో నిర్వహించనున్నట్టు మంత్రి తెలియజేశారు. ఎన్టీఏలో సంస్కరణలు అవసరమన్న కేంద్ర మంత్రి, భవిష్యత్తులో ఎటువంటి అవకతవకలు జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నట్టు వెల్లడించారు. అర్హత కలిగిన ఏ విద్యార్థి కూడా ఏ కారణంగానూ తమ హక్కులను కోల్పోకూడదని ప్రభుత్వం దృఢంగా భావిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
3: అగ్లే సాల్ సే నీట్ కి పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిశ్చిత రూప్ మే ఎన్టీఏ కో

0: और सुधारने की आवश्यकता है, उसको हमने गंभीरता से लिया। 24 की जो लूफल्स आई थी, 24 की लूफल्स को इस बार हमने पूरा पैक किया था, पूरा ठीक किया था, लेकिन उसके बावजूद भी ये फिर घटना हुई है। इसलिए एनटीए में निश्चित रूप में और सुधार की आवश्यकता है, इसको सुधार किया ही जाएगा। तुलनात्मक ओएमआर से सीबीटी थोड़ा प्रोटेक्टेड है, इस बार माल प्रैक्टिस होने नहीं देंगे।
1: మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పాలు పంచుకోవాలని భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత శాఖ పౌరులకు విజ్ఞప్తి చేసింది. నషాముక్త్ భారత్ అభియాన్ ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, మాదక ద్రవ్య రహిత భారత్ను నిర్మించాలనేది ఒక జాతీయ సంకల్పమని ఆ శాఖ కార్యదర్శి సుధాంశ్ పంత్ అన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్ కింద నషాముక్తి మిత్రగా మారి మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడంలో పౌరులు తమ వంతు సహకారం అందించడానికి, అలాగే ఆసక్తి గల ప్రతి పౌరునికి ఒక అధికారిక వేదికను కల్పించడం ద్వారా ఈ ఉద్యమాన్ని ప్రజాస్వామీకరించడమే ఈ చొరవ లక్ష్యమని సుధాంశ్ పంత్ తెలిపారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా భారత అత్యున్నత న్యాయస్థానం వర్చువల్ విచారణలు చేపట్టాలని నిర్ణయించింది. సోమ శుక్రవారాలు ఇతర రోజులుగా ప్రకటించిన రోజులలో జాబితా చేయబడిన విషయాలు, అలాగే పాక్షిక పనిదినాలలో చేపట్టే విషయాలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాత్రమే విచారించబడతాయని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భరత్ పరాశర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంధనాన్ని గరిష్టంగా వినియోగించుకునేందుకు న్యాయమూర్తులు తమలో తాము కార్ పూలింగ్ ఏర్పాట్లను ప్రోత్సహించాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్టు తెలిపారు. రిజిస్ట్రీలోని ప్రతి విభాగంలోనూ 50% వరకు సిబ్బందిని వారానికి 2 రోజుల వరకు ఇంటి నుండి పనిచేయడానికి అనుమతిచ్చినట్టు తెలిపారు. లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై జట్టు 9 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, క్రిస్టియన్ హెట్టే నేతృత్వంలోని జర్మన్ ప్రతినిధి బృందంతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. న్యాయ సంస్కరణలు, న్యాయ వ్యవస్థ సహకారం, న్యాయ పంపిణీ వ్యవస్థల్లో నూతన ఆవిష్కరణల రంగాల్లో భారత్ జర్మనీ సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపినట్టు కేంద్ర మంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో అబుదాబీలో ఈరోజు సమావేశమయ్యారు. బహుపాక్షికత లక్ష్యాన్ని సాధించే దిశగా బ్రిక్స్ భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ అంకిత భావంతో ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. భారతదేశ జాతీయ భద్రత ఆత్మనిర్భరతపైనే ఆధారపడాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. నీట్ యూజీ 2026 పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. హరికథ కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో గజేంద్ర మోక్షం హరికథ వింటారు కథకులు శ్రీ మడమల రాంబాబు భాగవతార్.
1: ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే.

ఆకాశవాణి శ్రోతలకు కళాభివందనములు. పెద్దలారా, భక్తి వేదాంత తత్వమునకు శ్రీమద్ భాగవతము శిరోవిభూషణము. నవవిధ భక్తి మార్గాలైన శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఈ నవవిధ భక్తి మార్గాల ద్వారా ముక్తిధామం చేరవచ్చునని సాధికారికంగా నిరూపణ చేసిన దివ్య గ్రంథం భాగవతం. అందుకే 7 రోజులలో తనకు మృత్యువు తప్పదని తెలిసిన అభిమన్యు కుమారుడు పరీక్షన్ మహారాజు మోక్ష మార్గంగా భాగవత శ్రవణం చేస్తూ సుఖయోగీంద్రులనుగాంచి, మహాత్మా, గజేంద్ర మోక్ష కథాఘట్టాన్ని తెలియజేసి నన్ను తరింపజేయండి కోరుకున్నాడు. వెంటనే ఆ మహాయోగి వినుడు పరీక్షన జన్మవర్యుడు సుఖము

అని పరీక్షత్ మహారాజు వేడుకొనగా సుఖయోగి గజేంద్ర మోక్ష కథాగట్టాన్ని ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు. రాజేంద్ర విను సుధారాశిలోనక పర్వతము త్రికూటం వనదలరు. యోజనాయ తమ

కాంచనాయ సారకల ధౌతమయములై మూడు శృంగములు మొనసియుండు తట శృంగ బహురత్ర ధాతు చిత్రి చిత్రితములై దిశలు భూలభములు తేజరిల్లు భూరి భూజలత కుంజ పుంజములును మ్రోసి పరదెంచు శలయేటి మొత్తములును మరిగి తిరిగడి దివ్య విమానములును చరు

అది పాలసముద్రం. అందు త్రికూటమనే అందమైన పర్వతం. అది 10,000 ఆమడల పొడవు, అంత్య వెడల్పు, ఎత్తులు కలిగి ఉన్నది. బంగారు, వెండి, ఇనుములతో ఏర్పడిన 3 శిఖరాలతో అలరారుతూ ఉన్నది. మహావృక్షములు, పూపొదలు, లతలు, శెలయేళ్లు, దేవతా విమానాలు, కిన్నెరల విహారాలతో నిండి ఉన్నది. అనేక మృగ సంచయంబులు, చెంచులు ఇత్యాది మానవ సంఘంబులతో నిండియున్న ఆ ప్రాంతంలో పగటి వేడిమికి కొండ గుహలలో దాగిన మదపు టేనుంగుల గుంపులు సాయం సమయానికి సూర్యుని శక్తి సన్నగిల్లడంతో వెలుపలికి వచ్చిన చీకటి సమూహాల వలె గుహల నుండి వెలుపలికి వచ్చి ఏనుగు సంచయంబు ఇలా సంచరిస్తూ ఉన్నది.

కొండల వలె వచ్చుచున్న గజగుంపులను గాంచి అటవీ మృగంబులన్నీ భయంతో చల్లా చెదురైపోతున్నాయి. పులులు మొత్తంబులు పొదరిండ్లలో దూరు ఘోరబలూకముల్ గుహలజొచ్చు భూదోరములు నేర నేల బొరియలలో నాగు హరిదంతములకే గుహరిన జయము మడువుల జొరబారు మహిష సంఘంబులు గంద శైలంబుల కపులు బ్రాగు వల్మీకములు జొచ్చు వనభుజంగంబులు నీలకంఠంబులు నింగి గగయు వెరచి చమరీ మృగంబులు విసరువాల చామరంబుల విహరణ శ్రమవాయ భయద పరిగేల విఘరించు భద్రకరుల గాలివారిన మా

మదపుటేరుగుల స్వైర విహారానికి భయపడి పులులు సింహాలు ఇత్యాది క్రూర మృగాలు పొదలలో దూరుతూ ఉన్నాయి. ఎలుగుబంట్లు గుహలలో దాగాయి. అడవి పందులు గోతులలో చేరాయి. జింకలు దిక్కుల కొనలకు పరుగులెత్తాయి. అడవి దున్నలు మడుగులలో జొరబడ్డాయి. కోతులు కొండల బండల నెగబ్రాకాయి. పాములు పుట్టలలో ఒదిగాయి. నెమళ్లు ఆకాశానికి ఎగిరాయి. ఈ విధంగా సకల వన మృగాలన్నిటికీ ప్రాణాంతకంగా వస్తూ ఉన్నాయి. కొండలకే కాళ్లు వచ్చి కదలి వస్తున్నవా అన్నట్లున్నది ఆ దృశ్యం.

ఒక గజేంద్రుడు ఏనుగు గుంపుల నుండి దారి మళ్ళాడు. ఒక కోటి ఆడ ఏనుగులతో ఆ గజేంద్రుడు త్రోవ తప్పి ఫలములు ఫలవృక్షాలతో నిండి ఉన్నటువంటి ఒక గొప్ప అడవిని చూచాడు. చూచి దారి తప్పి నెమ్మదిగా ప్రేయసిలతో సరసాలాడుతూ చిగురాకులు వాటికి తినిపిస్తూ పెళ్లి నడకల నడచుచూ ప్రియలతోడ చిగురుటాకుల విందులు చేసి కొనుచు పెళ్లి నడకల నడచుచూ

ప్రియలతో కేలి విహారం చేస్తూ కాసేపటికి అలసి దప్పికగొని జలమునకై తిరిగి తిరిగి ఆయాసపడి ఒకచోట

గజరాజు ఒక చక్కని మడుగును చూశాడు. అది అలా ఉన్నదంటే విచ్చిన కమలాలు కలువలతో తుమ్మెదల సరాగాలతో సోయగంగా ఉంది. ఆ నీళ్లలో తాబేళ్లు, చేపలు, పెద్ద పెద్ద మొసళ్ళు తిరుగుతూ ఉన్నాయి. హంసలు, చక్రవాకాలు, కొంగలు విహరిస్తూ ఉన్నాయి. దాని గట్టుపైన మర్రి, తాడి, మామిడి, మద్ది ఇత్యాది వృక్షాలు, వాటిపైన పూల తీగలతో పొదరిళ్ళు ఉన్నాయి. ఆ సుందరమైనటువంటి సరోవర దృశ్యాన్ని నారాయణదాస్ గారు ఇలా వర్ణిస్తూ ఉన్నాడు. సుఖ విభాషణంబు తెరంగున శ్రోత్రోత్సవం వై సుఖ విభాషణం

ఈ విధంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ సరోవరాన్ని చూడగానే దాహంతో అలమటిస్తున్నటువంటి గజేంద్రుడు ఒక్కసారి ఆనందం కలిగి సరోవరము జొచ్చి మదకరి విభుడు.

తొండంబులతో పూరించుచు గండంబుల చల్లుకొనొచ్చు. సరోవరంలో దిగిన తర్వాత ఆ గజ సమూహం ఈ విధంగా చేస్తున్నాయి జలక్రీడలు. తొండంబుల పూరింపుచు గండంబుల చల్లుకొనుచు గళగళ గళగళ రవముల్ గళగళ రవముల్ మెండుకొన వలుద కడుపు.

వలుద కడుపులు నిండేటట్లుగా నీరు త్రాగాయి గజ సమూహం. సరోవరంలోనికి తన పరివారంతో దిగిన గజరాజు దాహం తీరిన తర్వాత బయటికి రావచ్చు కదా, కానీ అలా రాలేదు. ఆ నీటిలో జలక్రీడలు చేస్తున్నాడు తన ప్రేయసులతో కలిసి. ఈ విధంగా తొండముపై దాచి తోయంబు లోపల చక్కగా తానాడు నొక్కమారు నీరు గలగజేసి నీరంబుల గోసి ఒడ్డుల బడగోల్చు నొక్కమారు తనకునెదురుగా కునికి మేను పొంగి యోగి ఘీంకరించు నొక్కమారు దయితల తనవి.

సరోవరంలో గజరాజు విహారానికి అడ్డు లేదు. ఆడ ఏనుగులు అతనిపై నీళ్లు తల్లినప్పుడు శిలయేళ్లతో నిండిన నీలగిరిలాగా కనిపిస్తున్నాడు. పద్మాలను అతనిపై విసిరినప్పుడు సహస్రాక్షుడైన దేవేంద్రుని వలె కనిపిస్తున్నాడు. కలువ పుప్పొడి తల్లినప్పుడు బంగారు కొండలా ధగధగా మెరిసిపోతున్నాడు. కలువ తూండను విసిరినప్పుడు సర్పహారాలు ధరించిన శివుని వలె కనిపిస్తున్నాడు. ముత్యాల చిప్పలను విసిరినప్పుడు మెరుపులతో కూడిన మేఘం వలె ప్రకాశిస్తున్నాడు. గజేంద్రుని జలవిహారంతో మడుగు సర్వము మురికిమయంగా మారిపోయింది. జనులారా, ఈ సమస్త సృష్టి భగవంతుడు సర్వజీవుల సంక్షేమం కోసం సృష్టించాడే కాని బలవంతుడిదే రాజ్యమని ఏ దేవుడు శాసించలేదు. అలా తన అధికార బలం, తన ఖండబలంతో ఈ సమస్త జగాన్ని తన గుప్పిట్లో తీసుకోవాలనుకునే ప్రతి వ్యక్తికి, ప్రతి జంతువుకి శిక్ష భగవంతుడు వేస్తాడు. ఆ మడుగులోనే దాగి ఉన్నది ఒక మహా మకరం. అది మామూలు మకరం కాదు. హుహు అనే గంధర్వుడు శాపవశాన ఆ మడుగులో పడి ఉన్నాడు మొసలి రూపంలో. ఈ గజము యొక్క జలవిహారానికి జల జంతువులన్నీ ప్రాణభయంతో గజగజ వణుకుతూ ఉంటే అది ఆ దృశ్యాన్ని చూచి ఆవేశంతో తోకను నేలకు తాడించి క్రుద్ధుడై ఈ విధంగా గజరాజు పైకి వస్తూ ఉన్నాడు. భూరి భూద్గార సంభూత గంభీర గుంభద్వానమున శైల పంక్తి వడగా దారుణబాల సంతాడనోద్ధూత తోయక నంబులంబరమంటి కొనగా అతులగింతాల త్వగంచిత జయక సంగతి జల జంతు శోణితమువా

కరము ఘనకర ప్రకర కంపనంబున కొలను సర్వము పంకిలముగాగా పొంచి మై పెంచి కుప్పించి పొంకరించి ఒక్క మకరేంద్రుడు ఇభరాజు నొడిసి పట్టే పాదము హస్తీంద్రుని కెదలో హస్తీంద్రుని కెదలో అడరే భయోత్పాతము గడగడ గడగడ వణుకుచు కరేణువులు సందడి బడి తడబడి

భుగభుగములు చప్పుళ్లతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి అలలు ఆకాశానికి ఎగిరేటట్లుగా పైకెగసి భయంకర పూత్కారం చేసి తోక జాడించి హుంకరించి రాహువు సూర్యుని పట్టినట్లుగా గజరాజును ఒడిసి పట్టింది మకరేంద్రము. ఆ దృశ్యాన్ని చూచిన ఆడ ఏనుగులన్నీ కంగారు పడి భయమున వడివడిగా చల్లాచెదురుగా పారిపోయాయి. బలయుతుని చూల జాడ్యంబు పట్టినట్లు

బలవంతుని దీర్ఘరోగం పట్టినట్టు, ఉత్తమునికి ఒక దుష్టకామిని సర్వనాశనం చేసినట్లు, ధ్యానంలో కూర్చున్న వాడికి నిద్ర పట్టి పీడిస్తున్నట్లుగా గజాన్ని మొసలి పట్టి లోనికి లాగింది. అయితే ఆ మదగజం లెక్క చేయకుండా తన తొండంతో మొసలిని గట్టిగా ఒక దెబ్బ వేసింది. ఆ దెబ్బతో మొసలి పట్టు జారి లోనికి పోయింది. వెంటనే గజరాజు గట్టుపైకి రాబోయాడు. అంతలోనే ఆ మొసలి రాజు ఏనుగును గట్టిగా పట్టుకున్నాడు. ఈసారి గట్టిగా లోపలికి లాగాడు. మళ్లీ ఏనుగు దాన్ని కొట్టింది. ఈ విధంగా అనేక సార్లు ఒకరికి మించి ఒకరు ఈ విధంగా చేస్తున్నారు. కరిదిగుచు మకరి సరసికి కరిదరికి మకరి దిగుచు గరగరిబెరయన్, కరిదిగుచు మకరికి కరిదిగుచు మకరి సరసికి కరిదరికి మకరి దిగుచు గరగరిబెరయన్, కరికి మకరి మకరికి కరి కరికి మకరి మకరికి కరి భరమనుచును అదల కుతల భటుల రుదుపడన్. ఒకదానికి ఒకటి తీసిపోకుండా యుద్ధం చేస్తున్నాయి. మొసలి ఏనుగును మడుగులోకి ఈడ్చుతోంది. ఏనుగు వెంటనే మకరిని గట్టుపైకి లాగుతోంది. ఎవరికి ఎవరు తీసిపోరని సమస్త వియచ్చరులందరూ ఆశ్చర్యంతో అంబర మార్గాన చూస్తూ ఉన్నారు. ఈ విధంగా గజరాజు పోరు సాగిస్తూ ఉన్నాడు మకరితో. దుర్రమునరించెన్నగేంద్రుడు దృఢ బలమున ధృతమతి అయి మకరితో, దుర్రమునరించెన్నగేంద్రుడు దృఢ బలమున

ఈ విధంగా 1000 సంవత్సరాలు ఘోరమైన యుద్ధం చేశాయి. వీరావేశంగా ఢీకొని ముట్టెలతో తాగుతూ వాడి దంతాలతో పొడుచుకొనుచు పరస్పరం గెలుపు కోరికతో నిద్రాహారాలు మరి యుద్ధం సాగిస్తూ ఉన్నాయి. అదిగాంచి గజరాజ భార్యలు మకరితోడ పోరు మతంగ విభుని.

మగులు గారే మగువలగు మొసలితో పోరుతున్న తన భర్త గజరాజును వంటిగా విడిచిపోవుటకు కాళ్ళాడక ఆడయేనుగులు దుఃఖిస్తూ చూస్తూ ఉన్నాయి. ఆలుమగల ముడి అంత విడదీయరానిది గదా. మొసలికి జలం జీవనస్థానం అగడం, ఏనుగు యొక్క రక్తమాంసాలు పీల్చుకుంటూ ఉండడం చేత ప్రతిక్షణము దాని బలం పెరుగుతూ ఉన్నది. కాని గజరాజు బలం మాత్రం క్షీణిస్తూ కృష్ణపక్ష చంద్రుని వలె అంతకంతకు క్షీణిస్తూ ఉన్నాడు. అది గమనించినటువంటి మకరం తన యావచ్చక్తులను కూడదీసుకుని పాదద్వంద్వము నేలమోపి పవను బంధించి పంచేంద్రియోన్మాదంబు పరిమార్చి బుద్ధిల దగుమ్మ రాగు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలం.

అంత నిర్విక్రమై నేలలో మునిగి మొసలి రెండు కాళ్లను నేలపై మోపి ఊపిరి బిగబట్టి యోగీంద్రుడు పంచేంద్రియాలను అణచి బుద్ధి అనే తీగకు మారాకునమర్చి పరమాత్మ పాదాలను పట్టినట్లుగా గజేంద్రుని యొక్క రెండు పాదాలను కదలక మెదలక గట్టిగా పట్టుకున్నాడు. ఇక ఇటు కదలలేక గజేంద్రుని ధీరస్థితి ఎలా ఉన్నదంటే, ఊహకలంగి జీవన పుటోలమునంబడి ఊహగలంగి జీవన పుటోలమునంబడి పోరుచున్ మహామోగలతో నిబద్ధ పదమున్ విడిపించుకునంగలేక

జీవన పోరాటంలో పడిపోయి మోహమనే పాశానికి బద్ధుడై దాన్ని విడిపించుకోలేక దిక్కుతోచక సంసార చక్రంలో నలిగిపోయే మానవునిలాగా గజేంద్రుడు ఆ మకరి నోటికి చిక్కి విలవిలా కొట్టుకుంటూ ఈ విధంగా విలపిస్తున్నాడు.

జవబలములు లేవు విచారింపగ ఎవరడ్డమింక యౌవాని గొల్చద.

అని దుఃఖించి ఎంతకు తప్పించుకునే మార్గం కానక రోదించి రోదించి హాయిగా అరణ్యంలో తిరుగాడగా ఈ సరోవరానికి ఎందుకు వచ్చారు? వచ్చిన వాడిని దాహాతి తీర్చుకుని పోవక ఇందు జలక్రీడలు ఎందుకు చేశారు? నా బుద్ధి పెడత్రోవ పట్టి కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు నాకు దిక్కేది, ఇప్పుడు నాకు దిక్కేది అని రోదించి పూర్వపుణ్య జ్ఞానం వల్ల కలిగిన మేలైన యోచన ఆత్మలో పరమాత్ముడు గుర్తొచ్చాడు. లోకంలో దిక్కులేని వారికి దేవుడే దిక్కని చెప్పుకుంటారే, ఆ దేవుడు నన్ను రక్షించకపోతాడా అని మనస్సులోనే గజరాజు ఈ విధంగా పరమాత్మను వేడుకున్నాడు.

పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు. సర్వము తానయైన

ఎవరి వల్ల ఈ జగం పుడుతున్నదో, ఎవరిలో పెరుగుతోందో, ఎవరి యందు లయం పొందుతున్నదో, పరమాత్ముడు ఈ విశ్వానికి మూలకారకుడెవ్వడో, పుట్టుట గిట్టుట పెరుగుట లేనివాడెవ్వడో, తన్ని తానైన వాడు ఆ మహాత్ముడు అట్టి భగవంతుణ్ణి శరణు వేడుకుంటాను అని ప్రార్థించాడు. ఈ విధంగా ఇంకా వేడుకుంటున్నాడు.

కరిరాజు హృదయమందు ఈశ్వరుని నిలిపి తన దీన దశను వేడుకుంటూ ఉన్నాడు. మకరి తన దేహమునందలి రక్తమాంసములను పీల్చుతూ ఉన్నది. దుర్భర వేదన తడలేకపోతున్నాడు. మళ్లీ మనసెందుకో సంశయాత్మకమైంది. నిజంగా పరమాత్మ ఉన్నాడా, ఉంటే వస్తాడా అని సంశయంతో కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలన్ కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల బాలం కలడందురు అన్ని దిశలన్ కలడు కలందనుడు వాడు కలడో లేడో ఆర్తుల పాలిట కామధేను వరడి. ఆ దేవదేవుడు ఉన్నాడా, ఉంటే నా మొర విన్నాడా, వింటే వస్తాడా? ఇలా అనుమానాస్పదమైంది మనస్సు. వెంటనే బుద్ధి మేల్కొని పిచ్చి మనసా, ఏమిటి సందేహం అంటూ తనకు తానే ఈ విధంగా ధైర్యం చెప్పుకుంటున్నాడు. దేవుడు లేడేమో అనుమానం కలగ్గానే సర్వశక్తులు క్షీణించిపోయాయి. నిస్సత్తు ఆవరించింది. మకరి తనని లోనికి లాగేస్తున్నది. కాదు కాదు కాదు, ఉన్నాడు పరమాత్మ, ఉన్నాడు, నన్ను రక్షిస్తాడనే ధైర్యం కలగగానే కాస్త శక్తి పుంజుకున్నది. అందుకే తనకు తానే ఈ విధంగా ధైర్యం చెప్పుకుంటున్నాడు.

జారిపోతున్న మనోధైర్యాన్ని కూడా తీసుకుని ప్రగాఢ విశ్వాసపు వెలుగుతో సందేహ మేఘ సంచయాన్ని పటాపంచలం చేసి లోకరక్షకుడైన పరమాత్ముని వేడుకున్నాడు. తన దీనహీన దశను ఇలా మొరపెట్టి రక్షించు స్వామి అని దివికి తన తొండాన్ని చాచి దీనుడై, లావక్కింతయు లేదు ధైర్యం.

ఈశ్వర కవవే వరద సంరక్షింపు భద్రాత్మగా. భగవంతుడా, నా శక్తి సన్నగిలింది, ధైర్యం ఆవిరైపోతోంది, మూర్ఛ వస్తోంది, శరీరం నలిగిపోయింది. నీవే తప్ప నాకు దిక్కు లేదు. త్వమేవాచరణం అన్యథాచరణం నాస్తి మమ, పాహిమాం దేవా పాహిమాం అని వేడుకున్నాడు. ఓ కమలాప్త ఓ వరదా

యోగి వంద్య సుగుణోత్తమ ఓ శరణాగతామరా ఓ కహ ఓ మునీశ్వర మనోహర ఓ విమల ప్రభావ రావే కావే.

అనన్యా చింతయంతో మామి ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. గీతాకారుని యొక్క హామీ, ఎవరైతే నిరంతరము నన్నే ధ్యానిస్తూ ఉంటారో వారి రక్షణ బాధ్యత నేను వహిస్తానన్నాడు. అందుకే శ్రీహరి గజరాజు మొరవిన్నాడు. విశ్వవ్యాపకుడైన విష్ణువు వైకుంఠపురంలో, అలా వైకుంఠపురంబులో నగరిలో

మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోబల ఉత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుడు విక్వల నాగే.

వైకుంఠపురంలో అంతఃపురంలో ఒక మేడకు దాపుడు గల అమృత సరస్సు గట్టున చంద్రకాంత శిలావేదికపై లక్ష్మీదేవితో వినోదిస్తూ గజేంద్రుని యొక్క ఆర్తనాదం విన్నాడు. వెంటనే అక్కడ నుండి లేచి వేగిరపడుతూ సిరికింజప్పడు శంఖ చక్ర సిరికింజప్పడు శంఖ చక్రయ్య

సిరికెంజెప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు ఏ పరివారము జీరడు అభ్రగపజన్ పన్నింపడు ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద

గజరాజును రక్షించే ఆతృతలో లక్ష్మీదేవికి చెప్పలేదు, శంఖ చక్రాది ఆయుధాలు తీసుకోలేదు, సేవకులను పిలవలేదు, గరుడ వాహనాన్ని సిద్ధపరచలేదు, చెవి వరకు జారిన జుట్టుముడిని చక్కదిద్దుకోలేదు. ప్రళయ కలహంలో పట్టుకున్న లక్ష్మీదేవి పైట కొంగును కూడా విడవకుండా హడావిడిగా వస్తూ ఉన్నాడు. గజేంద్ర రక్షణ కొర్ర.

0: ఈ విధంగా హడావిడిగా వచ్చేస్తున్నారు. ఆశ్చర్యపోతూ వస్తున్నారు అందరూ కూడా. విహ్వల నాగేంద్రము కావ ఆతురతతో హరి కదలగా ఆయన వెంట లక్ష్మి, ఆమె వెంట అంతఃపుర కాంతలు, వారి వెనుక గరుడు, అతని వెనుక చక్రము, విల్లు, గద, శంఖము ఇత్యాది ఆయుధాలు, నారదుడు, విశ్వక్సేనుడు, ఇలా వైకుంఠంలోని ఆబాల గోపాలము హడావిడిగా ఆయన వెంటే వస్తున్నారు. ఆయన వెంట వస్తున్నటువంటి లక్ష్మీదేవి అనుకుంటున్నదట,
1: తన వెంచేయు పదంబు పేర్కొనడు

హడావిడిగా వస్తూ అనుకుంటున్నది లక్ష్మీదేవి. ఎక్కడికి బయలుదేరారు ఈయన? ఏమి చెప్పటం లేదే. ఒకవేళ దిక్కులేని స్త్రీలు రక్షించు స్వామి అని వేడుకున్నారా, లేక దుర్మార్గులైన రాక్షసులు వేదాలను అపహరించి పారిపోయారా, లేక స్వర్గపురిపై

దుర్మార్గులైన ధనుజులు దాడి చేశారా, లేక భక్తులను పట్టుకుని దుస్తులైన దుర్మార్గులు విష్ణువు చూపరా అని నిలదీశారా, ఎందుకు ఇలా అడావిడి పడుతున్నారు అని ఆశ్చర్యపోతూ ఆయన వెనకే వస్తూ అంటోంది ఆవిడ అనుకుంటోంది. ఈ విధంగా పోతన గారు అద్భుతంగా వర్ణించారు. అడిగదనని కడువడిదను అడిగిన తను మగడు నుడుగడని నడయుడుగు, అడిగదనని కడువడిదను అడిగిన తన మగడుగడని నడయుడుగు, వెడ వెడ వెడ చిడుముడి తడబడ వెడ వెడ చిడుముడి తడబడ నడుగిడు అడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. జలధరము వెంట మెరుపు తీగవలే కోటి చంద్రుల కాంతిముఖంతో భుజాలపై కొప్పుముడి చిందులాడుతూ ఉండగా వడ్డాణం వదులై నుదుటి పూత చెదిరి వస్తూ ఉన్న విష్ణువుని వినివిధిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా నారాయణ నమో నమః నారాయణ నమో నమః అని వేడుకుంటూ ఉన్నారు. కానీ వారి నమస్కారాలేమీ స్వీకరింపకయే మనోవేగంతో మొసలి ఏనుగు పోరాడేటటువంటి సరస్సుకు చేరాడు. అది ద్వంద్వాలతో నిండినటువంటి సంసారంలా ఉన్నది. దాన్ని చూడగానే ఈ విధమును ఆర్ధో

దయాసముద్రుడైన విష్ణువు మొసలిని చంపుటకు తన చక్రాన్ని పంపగా అది రివ్వు రివ్వున సరస్సును దొచ్చి మొసలి తలను నరికి సంహరించింది. వెంటనే హూహు అనే గంధర్వుడుగా మారి నిజవాసం చేరుకున్నది. శ్రీమన్నారాయణుడు గజరాజు శిరస్సుపై తన హస్తము నుంచి నిమరగా గజేంద్రుడు సేదదీరి కనులు తెరచి శ్రీ మహావిష్ణువు వైపు చూచి సాగిలబడి జయ

నే గంటి సంతుష్టి గొంటిన్ మరి సంధియంబూడే సంధియంబూడెనోయన్నా నీకన్న వేరున్నదే నిర్గుణాద్వైతం.

అభీల కాలాగ్ని కీలావళిన్మగ్నులై అంతముంగాలేరో మహాదేవా, నీ దాసులవ్వారు నీరే జపత్రాంతరంబైన తోయంబు తీరంది కాలంబు సైరించి నీ ఎందడందంబులందేర్చి మోక్షంబు సాధింతురో తండ్రీ. శ్రీమన్నారాయణ వేద పారాయణ నమస్తే నమస్తే నమస్తే నమః అని వేడుకొనగా శ్రీహరి ఆనందించి, ఓ కరిరాజా, నీవు గత జన్మలో ఒక మహారాజు అయ్యా, ద్రవిడ దేశపు రాజువి, అగస్త్యుని శాపం చేత నీకు స్థితి కలిగింది, కనుక ఇక నీ జన్మ తరించింది అని ఆయనకి ఆశీర్వదించి శివుని యొక్క సాయుజ్ఞాన్ని ప్రసాదించాడు మహానుభావుడు. కనుక భక్తులారా, నిరంతరము సత్యమార్గాన పయనిస్తూ భగవంతునే నమ్ముకునే

ధర్మ మార్గాన పయనించే సర్వజనులకు ఆ భగవంతుడు ఎల్లవేళలా అండగా దండగా నిలబడి మనల్ని సత్యమార్గంలో పయనింపజేస్తాడని, ఆ మార్గాన పయనించమని వేడుకుంటూ సమస్త ముని బృందము దేవతా బృందము శ్రీ మహావిష్ణువు గిట్లు మంగళ నీరాజనములిస్తూ ఉన్నారు.

మీరింతవరకు గజేంద్ర మోక్షం హరికథ విన్నారు. కథకులు శ్రీ మడమల రాంబాబు భాగవతార్. ఈనాటి హరికథా కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: tax or surcharge on foreign travel. He said the report is totally false and there's not an iota of truth in it. The Prime Minister said there's no question of putting such restrictions on foreign travel. The Central Bureau of Investigation has arrested the kingpin in connection with alleged irregularities in paper leak related to NEET UG 2026 examination. The agency said that P.V. Kulkarni has been arrested at Pune after thorough interrogation. P.V. Kulkarni is a chemistry lecturer involved in the process of examination on behalf of National Testing Agency. He had access to the question papers. Lok Sabha Speaker Om Birla has constituted the Empowerment of Women Committee. BJP MP from Lok Sabha, Dr. D. Purandeswari, will be the chairperson of the committee. The committee comprises of 18 members from Lok Sabha and 10 members from Rajya Sabha. The members of the lower house include prominent personalities like Hema Malini, Harsimrat, Kumar Badal and Ikra Chaudhary. In IPL cricket, chasing a target of 188 runs set by Chennai Super Kings, Lucknow Super Giants were 164 for 3 in 16 overs at Ighana Cricket Stadium, Lucknow, when reports last came in. Chennai Super Kings scored 187 for 5 in stipulated 20 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పణ, డాక్టర్ గోర్తి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి. భక్తిరంజని కార్యక్రమంలో ఉదయం 6:10 శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అన్నమాచార్య కీర్తన వింటారు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం పద్యతోరణం శీర్షికన సుమతి శతక పద్య పఠనం ధారావాహిక వింటారు సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఇంకా పుస్తక పఠనం పెంచాలంటే అంశం గురించి డాక్టర్ రావిశారద గారి ప్రసంగం. దక్షిణాంధ్ర యుగ కవులు, భక్తి తత్వం, ఉప కవులు ధారావాహిక వింటారు సమర్పణ శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ. లలిత గీతాలు ఈ అంశాలు ఉంటాయి. 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ కె శ్రీను. 9:00 కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో సర్వేపల్లి నవమల్లికాశ్రయ, సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి గార్ల గాత్ర యుగళం వింటారు. వయలిన్ సిహెచ్ రమ్య కిరణ్మయి, మృదంగం కె అరవింద్, మోసింగ్ ఎల్ వెంకటేష్. 10:00 వసుదైక కుటుంబం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పించు కార్యక్రమం. 10:30 అంతర్జాతీయ చిత్రలేఖన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం, అతిథి ఎన్ శ్రీధర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా 100 ఏళ్ల తెలుగు కథపై శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, తల్లావజ్జల పతంజలి శాస్త్రి గారి సంభాషణ వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 12:40 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి జొన్నలగడ్డ శైలజ, శ్రీమతి కె వీణా శ్యామల గారు ఆలపించిన లలిత గీతాలు వింటారు. వనితావాణి కార్యక్రమం 1:30 కాలానుగుణంగా వేషధారణ అంశం గురించి పి రోహిణి గారి ప్రసంగం. ఖర్జూరంలోని పోషక విలువలు, విశేషాలు, లలిత గీతాలు ఈ అంశాలు ప్రసారమవుతాయి. 4:30 బర్తే కదం 8వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయురాలు శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థి ఎం కుష్వంత్ సాయి. 4:45 జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి పెనుమూడి సుధా పాడిన జానపద గీతాలు వింటారు. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో బహుళ ప్రయోజనకారి మెంతులు అంశం గురించి డాక్టర్ పి సుబ్రహ్మమ్మ గారి ప్రసంగం. 7:15 పంట సీమలు కార్యక్రమంలో కొత్త బీర రకం ఆర్క ప్రసన్ సాగులో నా అనుభవాలు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోసూరివారి పాలెం రైతు పారిశ్రామికవేత్త శ్రీ వై వెంకటేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ నన్నమ్మధు. జానపద గీతం, పంపు సెట్ల వాడకలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశాలు ఉంటాయి. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవం శ్రీ అన్నపురెడ్డి వీరారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ఆకాశవాణి.